ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 11వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5:53 దాటి 50 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 భావన కార్యక్రమంలో గాయం పొత్తూరి సుబ్బారావు గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో లక్ష్మీస్తుతి వింటారు. పొలం పనుల కార్యక్రమం 6:35 ఈనాటి కార్యక్రమంలో విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 7:00 హనుమకొండ జిల్లా సమాచార లేఖ అందిస్తారు డి వీణావాణి గారు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలోని మొదటి అంశం అటవీ అమరవీరుల సంస్మరణ దినం గురించి వివరాలు, అనంతరం సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన మధుర క్షణాలను సుస్థిర జ్ఞాపకంగా మారుస్తున్న సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నాహుషి కావూరి గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ కార్యక్రమం. ఈ కార్యక్రమం అనంతరం ఇది మన చట్టం శీర్షికన హౌసింగ్ సొసైటీస్ ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శ్రీవిద్య గారి గాత్రం ప్రసారమవుతుంది. 11:03 అనార్కలి నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ మోతుకూరి సత్యనారాయణరావు గారు, నిర్వహణ శ్రీ కొందుల సంగులింగేశ్వరరావు గారు. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం కార్యక్రమంలో నిర్మాణ్ సామాజిక సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ దీప్తి సిర్ల గారితో పరిచయం ప్రసారమవుతుంది. 12:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమంలో ఆజాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.

0: ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిర్తోండ చింది యక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం శేషాద్రి బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలలో ప్రతి పంటలో గులాబీ రంగు పువ్వు నివారణ ఈ అంశంపై రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు రైతు సోదరులకు అందించే సూచనలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశుగ్రాస కొరత గురించి శ్రీ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన గురించి వివరాలు రచన శ్రీ అరవల్లి జగన్నాథస్వామి, పఠనం డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 8:03 అమరవాణి కార్యక్రమంలో వినాయక జ్ఞానమయ విజ్ఞానమయ డాక్టర్ జి ధనుంజయ గారి సంస్కృత ప్రసంగం వింటారు. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 10:00 మధుర గీతాలు వింటారు. రాత్రి 7:45 నుండి 8:45 వరకు తిరిగి 9:30 నుండి 11:45 వరకు ట్రాన్స్మీటర్లో దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంక పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 రెండవ సెమీఫైనల్ నిరంతర ప్రత్యక్ష మరియు ఆఫ్ ట్యూబ్ ద్విభాషా వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. మిగతా కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్లో యథావిధిగా కొనసాగుతాయి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 6:00 వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి మీరు వింటారు.
1: ఆకాశవాణి సమాచార్ కి సాత్ మై ముకేష్ కుమార్. अठारवां ब्रिक्स शिखर सम्मेलन कल से नई दिल्ली के भारत मंडल

0: మనిషి నోటి నుండి అప్రయత్నంగా మానుషాది ప్రతిష్టత్వం ఆగమ శాశ్వతి అనే శ్లోకం వెలవడుతుంది. అది రామాయణ మహాకావ్యానికి నాంది పలికింది. ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాళీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దహనం పచ్చాద్రావణ కుంభకర్ణ హననం ఏతద్ రామాయణం అనే ఒక శ్లోకం వాల్మీకి మనసులో దొల్లటమే తదుపరి రామాయణ కావ్యమై విలసిల్లి జగద్విఖ్యాతిగాంచింది. సిద్ధార్థుడు బాల్యం నుండి రాకుమారుడిగా విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. తండ్రి అయిన శుద్ధోదనుడు అతనిని గొప్ప చక్రవర్తిని చేయాలనే ధ్యేయంతో అతడికి తాత్విక విషయాలు కానీ సామాన్య ప్రజల కష్టసుఖాలు కానీ తెలియకుండా పెంచినా కాలక్రమేణా జరిగిన సంఘటనలతో అతని హృదయం గాయపడి ఒక అహింసావాదిగా బౌద్ధమత గురువుగా మారి బుద్ధుడయ్యాడు. ఇనుము విరిగేనేని ఇరుమారు ముమ్మారు కాచి అతకవచ్చు క్రమముగాను మనసు విరిగేనేని మరి అంటరాదయ్య విశ్వదాభిరామ వినురవేమ. వేమన తన పద్యంలో చెప్పినట్లు ఇనుము విరిగితే రెండు మూడు సార్లైనా అతికించవచ్చు. మనసు ఒకసారి విరిగితే మరలా అతికించటం ఆ బ్రహ్మదేవుని వల్ల కాదు అని దాని అర్థం. సున్నిత మనస్కులు అవతలి వారు పరుషంగా మాట్లాడినప్పుడు వారి మనసు గాయపడే అవకాశం ఉంటుంది. తుపాకి గుండ్ల నుండి చాకచక్యంగా తప్పించుకోవచ్చు గాని అనాలోచితంగా విసిరిన మాటలు మాత్రం వారి హృదయంలోకి చొచ్చుకుపోయి వారి ఎదను గాయపరుస్తాయి. అయితే హృదయానికి అదే పనిగా గాయాలు తగులుతూ పోతుంటే ఒకనాటికి నిబ్బరించుకునే స్థితిలో వారికున్న మనోనిబ్బరం పెరిగి ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోగలుగుతారు. అవతలి వ్యక్తులు ఏది మాట్లాడినా లెక్క చేయకుండా తనదైన రీతిలో తప్పించుకోగల బుద్ధి కలిగి ఉన్న వారి హృదయాలకు ఎటువంటి గాయాలు ఏర్పడవు. అతి సున్నిత మనస్తత్వం కలిగి ఉన్నవారే హృదయ వేదనకు గురవుతారు. మహాప్రజ్ఞాశాలురైన జగద్విఖ్యాతిగాంచిన వారైనా జీవితంలో ఏర్పడిన మానసిక గాయాలతో వారు అందుకోవాలనుకున్న విజయాలకు దూరమయ్యే అవకాశం ఉంది. మానసిక గాయాలు మనోచింతనకు దారితీస్తాయి. అందుకే తాతాజీగా పిలువబడే తాపీ ధర్మారావు హంతా చింత అనే వ్యాసంలో, చింత నీ వలన శాస్త్రజ్ఞానం చట్టబండలవుతుంది, పాండిత్యం పనికిమాలిన రూపంగా కనిపిస్తుంది, కాని మా యువక వీరులు నిన్ను బంధించి నరక కూపాన పడేస్తారని హెచ్చరిస్తాడు. కావున ఎదలోనికి చుచ్చుకుపోయిన గాయాల వలన ఏర్పడిన చింతను పారద్రోలగలిగిన వాడే నిజమైన ప్రజ్ఞావంతుడు.
1: గాయం పొత్తూరి సుబ్బారావు గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో లక్ష్మీస్తుతి వింటారు.

భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు లక్ష్మీ స్తుతి విన్నారు. రేపటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీవెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు రైతు సోదరుల కోసం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతు సోదరులకు అందించే వివరాలు విందాం.
3: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు.

నిపుణులు, పరిశోధకులు విత్తన నాణ్యతను పెంచడంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చక్కటి విత్తనాన్ని ప్రతి రైతు ఉత్పత్తి చేసుకోగలరని ఆశిస్తూ ఈ వివరాలు మనకు అందజేస్తూ ఉన్నారు. వివిధ పంటల ఉత్పాదకత పెరుగుదలలో విత్తనం యొక్క పాత్ర గణనీయమైనది. అధిక దిగుబడినిచ్చే ఉత్తమ గుణాలతో రూపొందించబడిన హైబ్రిడ్ లేదా సూటి రకాల ఉత్పాదకత క్షేత్రస్థాయిలో పొందాలంటే నాణ్యమైన విత్తనాల ద్వారానే సాధ్యమవుతుంది. వివిధ పంటలలో నాణ్యమైన విత్తనాల వాడకం ద్వారా 15-20% వరకు అధిక దిగుబడి సాధించవచ్చని పరిశోధనల ద్వారా పరిశోధకులు నిరూపిస్తున్నారు. విత్తన నాణ్యత ప్రమాణాల గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. భారత విత్తన చట్టం 1966 ప్రకారం మార్కెట్లో అమ్మబడే విత్తనాలకు కనీస నాణ్యతా ప్రమాణాలు ఉండాలి. నిర్దేశించిన ప్రమాణాల మేరకు కనీస జన్యు శుద్ధత, భౌతిక శుద్ధత, మొలక శాతం ఉండాలి. ఎక్కువ శాతం పంటల్లో ధృవీకరణ విత్తనాలకైనా, ట్రూత్ఫుల్ లేబులింగ్ విత్తనాలకైనా కనీస జన్యు శుద్ధత 98% ఉండాలి. మొలక శాతం 75-80% ఉండాలి. భౌతిక శుద్ధత కూడా కనీసంగా 98% ఉండాలి. హరిత విప్లవం అధిక దిగుబడినిచ్చే రకాల రూపకల్పనలో వేగంగా విస్తరిస్తున్న విత్తన పరిశ్రమ, నాణ్యమైన విత్తనాల వాడకంపై రైతులు ఎక్కువ మొగ్గు చూపటం వంటి అంశాల దృష్ట్యా విత్తన నాణ్యత నియంత్రణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం విత్తనోత్పత్తి ప్రోత్సహించి నాణ్యత నియంత్రణకు వ్యవస్థీకృతమైన చర్యలను చేపట్టే దిశగా పలు చట్టాలు తీసుకురావడం జరిగింది. ఇక విత్తన నాణ్యత నియంత్రణకై రూపొందించిన చట్టాలు ఈ విధంగా ఉన్నాయి. విత్తన చట్టం 1966 ప్రకారం విత్తన ధృవీకరణ ఐచ్ఛికం అంటే తప్పనిసరి కాదు, కానీ లేబులింగ్ మాత్రం తప్పనిసరిగా చేయాలి. కేంద్రీయ రాష్ట్ర ప్రయోగశాలల, రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థల ఏర్పాటు చేయడం జరిగింది. విత్తన తనిఖీ అధికారులు, విత్తన నాణ్యత పరిశీలకుల నియామకానికి సంబంధించి కూడా ఈ చట్టంలో విధి విధానాలను రూపొందించడం జరిగింది. కేంద్ర విత్తన సంఘం నిర్దేశించిన ప్రమాణాల మేరకు విత్తన నాణ్యత ఉండాలని చట్టంలో పేర్కొనడం జరిగింది. దీని తర్వాత 1983 విత్తన కంట్రోల్ ఆర్డర్ 1983 తీసుకొచ్చి విత్తనాలను అత్యవసర సరుకుల జాబితాలోకి తీసుకురావడం జరిగింది. విత్తన ఉత్పత్తి సరఫరాలను నియంత్రించే అధికారాలు ప్రభుత్వానికి కల్పించబడినాయి. విత్తనాల అమ్మకానికి గాను తప్పనిసరి లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ధృవీకరణ విత్తనమైన ట్రూత్ఫుల్ లేబుల్లో అమ్మబడే విత్తనాలనైనా కనీస నాణ్యతా ప్రమాణాలని కలిగి ఉండాలని నిర్దేశించడం జరిగింది. విత్తనాల అమ్మకంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, అంటే నాణ్యత లేని కల్తీ విత్తనాలు అమ్మినా, బ్లాక్ మార్కెటింగ్ ద్వారా కృత్రిమ కొరత సృష్టించినా చట్ట ప్రకారము శిక్షకు అర్హులవుతారు. ఇన్ని పకడ్బందీ చట్టాలున్నా కూడా వ్యవస్థీకృత లోపాల వల్ల నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక నకిలీ విత్తనాలు, నాణ్యమైన విత్తనాల మధ్య తేడా ఈ విధంగా తెలుసుకోవాలి. లేబుల్ అనేది సరిగ్గా ఉండి ధృవీకరణ విత్తనమైనా, ట్రూత్ఫుల్ లేబుల్డ్ విత్తనమైనా దాని మీద ముద్రించబడిన నాణ్యత ప్రమాణాలు సరిగ్గా లోపలి విత్తనాలకు ఉంటే అది నాణ్యమైన విత్తనంగా పరిగణించబడుతుంది. పంట రకం, విత్తన తరగతి, ల్యాబ్ నెంబర్, మొలక శాతం, జన్యు, భౌతిక శుద్ధత శాతం, తేమ శాతం, విత్తన పరీక్ష జరిపిన తేదీ, ఏ తేదీ వరకు ఈ ప్రమాణాలు వర్తిస్తాయి అనే వివరాలని మొత్తం లేబుల్ మీద ముద్రించబడి ఉంటాయి. దీనితో పాటు విత్తనోత్పత్తిదారుని చిరునామా కూడా ఉంటుంది. అయితే నకిలీ విత్తనాల చలామణిలో ఒకటి మిస్ బ్రాండింగ్ అంటే ఒక మంచి పేరున్న కంపెనీ బ్రాండ్ మీద డూప్లికేట్ లేబుల్స్తో కంపెనీ విత్తనం కాకుండా నకిలీ నాసిరకం విత్తనాల్ని అమ్మడం. అయితే ఈ విత్తనాల్ని రైతు పొలంలో వేసినప్పుడు ఒరిజినల్ రకంలాగా ఉండదు. కంపెనీ విత్తనం కాకుండా నకిలీ నాసిరకం విత్తనాల్ని అమ్మడమైతే ఈ విత్తనాల్ని రైతు పొలంలో వేసినప్పుడు ఒరిజినల్ రకంలాగా ఉండదు. అంటే మొలక శాతం సరిగ్గా లేకపోవడం, రోగాలు పురుగుల్ని తట్టుకునే శక్తి కలిగి ఉండకపోవడం, దిగుబడి ఆశించినంతగా రాకపోవడం మొదలైనవి. అంతేకాకుండా లేబుల్ మీద ముద్రించిన ప్రమాణాల మేరకు లోపల విత్తన నాణ్యత లేనట్లయితే దానిని నాసిరకం విత్తనంగా, నకిలీ విత్తనంగా పరిగణించబడుతుంది. ఇక నకిలీ విత్తన వాడకం వలన రైతులు ఏ సమస్యలు ఎదుర్కొంటారు అన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు.
పరిశోధకులు.

0: ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో నకిలీ విత్తనాలు చెలామణి అవుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. 2015-2022 సంవత్సరాల మధ్య కాలంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు 1,00,000 టన్నుల వరకు నకిలీ విత్తనాలను సీజ్ చేయడం జరిగింది. నకిలీ విత్తనాల బెడద ముఖ్యంగా వాణిజ్య పంటలైన ప్రత్తి, మిరప విత్తనాలలో ఎక్కువగా తీవ్రంగా కనపడుతుంది. నకిలీ విత్తనాల వలన సరి అయిన మొలక శాతం లేకపోవడం, పంట దిగుబడి ఆశించినంతగా రాకుండా రైతు సోదరులు నష్టపోవడం జరుగుతుంది. ఉదాహరణకు, ప్రతితో సాధారణ దిగుబడి 10 నుండి 12 క్వింటాలు ఎకరాకు ఉంటే, నకిలీ విత్తనాలు వాడినప్పుడు 2 నుండి 3 క్వింటాల వరకు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. విత్తనోత్పత్తి వివిధ దశలలో, అంటే బ్రీడర్ నుండి ఫౌండేషన్, సర్టిఫైడ్ విత్తనోత్పత్తి, నాణ్యత పరీక్ష, నిల్వ, అమ్మకాలు దశలో ఎక్కడైనా నాణ్యత లోపించే ప్రమాదం ఉంది. విత్తన నాణ్యత పరిరక్షణకు చట్టాలే కాకుండా డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి దశ నుండి విక్రయం వరకు నాణ్యత నియంత్రణ సమర్థవంతంగా పట్టవచ్చు. విత్తన నాణ్యత పరిరక్షణలో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగం కూడా చాలా అవసరం. భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారు ఇటీవల సీడ్ ట్రేసబిలిటీ పోర్టల్ మొబైల్ యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా విత్తనోత్పత్తి నుండి సరఫరా వరకు వ్యవస్థలన్నింటినీ ఆటోమేషన్ చేయబడుతుంది. ఈ విధానంలో విత్తనోత్పత్తి క్షేత్రాల వివరాలను భారత్ మ్యాప్ ఇంటర్ఫేస్ ద్వారా రికార్డు చేయడం జరుగుతుంది. నాణ్యత తనిఖీ మాడ్యూల్ ద్వారా క్షేత్ర తనిఖీ సరిగ్గా జరుగుతుందో లేదో పర్యవేక్షించే వసతి కంట్రోలింగ్ అథారిటీకి కల్పించబడింది. విత్తన క్షేత్ర తనిఖీ రిపోర్ట్స్ ఆన్లైన్లో కంప్యూటర్ ద్వారా రూపొందించడం జరుగుతుంది. దీని తర్వాత ఆన్లైన్లో విత్తన నమూనాలను ప్రయోగశాలలకు పంపుతాయి. ఈ విధంగా డిజిటల్ పద్ధతి ద్వారా రికార్డ్ చేసిన డేటా ఆధారంగా ధృవీకరణ ట్యాగులను ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత విత్తన ల్యాడ్స్లో నాణ్యతను కూడా ట్రేస్ చేసే విధానాన్ని ఇందులో రూపొందించారు. ఏవైనా లోపభూయిష్టమైన విత్తన లాట్స్ ఉంటే ఆ సమాచారం కూడా తెలుసుకునే వీలుంటుంది. ఇంతేకాకుండా ఆన్లైన్లో సేకరించిన సమాచారమంతా బార్ కోడింగ్, క్యూఆర్ కోడింగ్ ద్వారా లేబుల్ పైన ముద్రించబడుతుంది. ఈ బార్ కోడ్లను స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేసినప్పుడు విత్తనానికి సంబంధించిన అన్ని వివరాలు, అంటే ఎక్కడ ఎప్పుడు ఉత్పత్తి చేశారు, ప్రాసెసింగ్, ప్యాకింగ్ వివరాలు, నాణ్యత పరీక్ష వివరాలు అన్నీ తెలుస్తాయి. ఈ స్కానింగ్ ద్వారా విత్తనం సరైనదో కాదో తెలుసుకోవడం కాకుండా విత్తన తరగతి వివరాలు, విత్తన తరగతుల శ్రేణి సరిగ్గా అనుసరించబడినదో లేదో కూడా నిర్ధారణ చేసుకోవచ్చు.
1: విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతు సోదరులకు అందించిన వివరాలు విన్నారు.

పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 6:45, తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. రాష్ట సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ఉన్నత

0: అధికారులు పాల్గొంటున్నారు. ఈరోజు సదస్సులో మొత్తం 19 అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ఈ గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూ పరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సీఎల్పీ సమావేశం హైదరాబాద్లో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమావేశాల్లో హాజరు సంపూర్ణంగా ఉండాలని, చర్చల్లో పాల్గొనాలని, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలని అన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ ఐఐటీఓ వార్షిక సదస్సు నిన్న ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని కందుల దుర్గేష్ పేర్కొంటూ
1: ఆల్ ఇజమ్స్ ఆర్ గాన్ ఓన్లీ టూరిజం ఈస్ ది థింగ్ విచ్ లివ్ లాంగ్ ఫర్ దిస్ వన్ సో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు జీ అండ్ అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ జీ వీ హ్యావ్ డెవలప్డ్ సో మెనీ యాక్టివిటీస్ ఫర్ ది పాస్ట్ 2.5 ఇయర్స్ ఇన్ ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ఈస్ వెరీ మచ్ వైబ్రెంట్ ఇన్ టేకింగ్ అప్ సో మెనీ టూరిజం యాక్టివిటీస్ వీఆర్ ఫోకసింగ్ మచ్ ఆన్ పాలసీ అండ్ ప్రాసెస్ పార్ట్నర్షిప్స్ ప్రాజెక్ట్స్ ప్రమోషన్ అండ్ ప్రొడక్ట్స్
0: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేరళలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసును ఫ్లై 91 సంస్థ ప్రారంభించింది. ఈ సర్వీసు వారంలో 4 రోజుల పాటు నడవనుంది. తిరుపతి, విజయవాడ ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ
2: తిరుపతికి, విజయవాడకి, తిరుపతి రాజమండ్రి, అలాగే తిరుపతి హైదరాబాద్ కు నేరుగా విమాన కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. తిరుపతి నుంచి విజయవాడకి వారానికి 4 సర్వీసులు, అలాగే రాజమండ్రికి వారానికి 3 సర్వీసులు, హైదరాబాద్కి ప్రతిరోజు నేరుగా విమాన సర్వీసులని ప్రారంభం చేస్తున్నారు. దీంతో తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులకి, ముఖ్యంగా మన విజయవాడ, రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఈ యొక్క సౌకర్యం మరింత సులభతరంగా తిరుపతి రావడానికి అందుబాటులోకి వస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, సహజ వనరులను కాపాడుకోవాలంటే
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈరోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: పారదర్శక పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ బలమైన సాధనమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆర్టీఐ అమలులో కార్యాచరణ ఏకరూపత, సవాళ్లు, పరిష్కారాలు అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ సదస్సును గవర్నర్ నిన్న ప్రారంభించారు.

0: మాట్లాడుతూ, ఆర్టీఐ అమలులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని, దాన్ని సకాలంలో సులభంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో చేపట్టిన వరికపుడిశిల ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో వరికపుడిశిల ఎత్తిపోతల పథకంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో సుమారు 84,000 ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన 586 ఎకరాల భూమిని 63 కోట్ల రూపాయల వ్యయంతో భూసేకరణ చేసి 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బాల్యాన్ని మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, విద్యార్థులతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నెల 17న ఉచిత రక్తదాన శిబిరాలు, ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకురాలు కె నాగరత్న తెలియజేస్తూ,
1: కొనసాగుతున్నటువంటి ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 9.4 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసి 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలు కూడా సెంట్రల్ కోస్టల్ జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0: మరోవైపు తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః సురేష్ చంద్ శర్మ. అథ వార్తాః. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సముద్ఘోషితవాన్ యత్ భారతం అంతారాష్ట్రీయ విధి నియమానాం సంవాద్ విధేహే బహుపక్షీయ సహాయ భావనాధారేణ సురక్షిత శాంతిపూర్ణ శాశ్వత రూపకస్య అంతరిక్ష మండలస్య పూర్ణం సుదృఢం చ సమర్థనం సంధారయతి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రోక్తవాన్ యత్ వైజ్ఞానిక తథ్యాని పారదర్శి సత్యనిష్టతయా సమగ్ర లోక కళ్యాణాయ వినియుక్తాని స్యుః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఏతాని వక్తవ్యాని ఫ్రాన్స్ దేశస్య పైరిస్ నగరే సమాయోజితే అంతారాష్ట్రీయ అంతరిక్ష సమ్మేళనావసరే ఆభాసీయ మాధ్యమేన ప్రకాశితాని.
3: ఇండియాస్ అప్రోచ్ ఇస్ రూటెడ్ ఇన్ వసుధైవ్.

0: కుటుంబం, దట్ ఈజ్ వన్ అర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్. ది స్పిరిట్ మస్ట్ నౌ ట్రావెల్ బియాండ్ అర్త్. వి సపోర్ట్ అ సేఫ్, సెక్యూర్, పీస్ఫుల్ అండ్ సస్టైనబుల్ స్పేస్ డొమైన్ యాంకర్డ్ ఇన్ ఇంటర్నేషనల్ లా, డైలాగ్ అండ్ మల్టీలేటరల్ కోఆపరేషన్. సైంటిఫిక్ డేటా మస్ట్ సర్వ్ ద కామన్ గుడ్ విత్ ఓపెన్నెస్ అండ్ ఇంటిగ్రిటీ. ఇండియా స్పేస్ జర్నీ రిఫ్లెక్ట్స్ దిస్ ఫిలాసఫీ.
1: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సబలం ప్రతిపాదితవాన్ యత్ అంతరిక్ష కక్షాసు సంవృద్ధి సంఘర్ష స్థానే సహయోగ భావనా, అల్పకాలిక లాభ స్థానే శాశ్వతత, బహిష్కరణ స్థానే చ సమావేశిత ప్రాథమిక రూపేణ స్యాత్ ఇతి ప్రతిపాదితవాన్. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనస్య భూమికాం ప్రతిపాదయన్ శ్రీమోదీ ప్రోక్తవాన్ యత్ స్వీయ కార్యదక్షతా కారణేన స్వీయ ఐతిహాసిక అభియానైశ్చ ఏతయా సంస్థయా వైశ్విక ప్రశంసా సమర్జితా. అష్టాదశం బ్రిక్స్ శిఖర సమ్మేళనం శ్వః ప్రభృతి నవదేహల్యాః భారత మండపం ఇత్యత్ర సమారప్స్యతి. సమ్మేళనం ఆలక్ష్య భవ్యాయోజనస్య సమగ్ర సజ్జాః సంప్రతి అంతిమే చరణే ప్రవిష్టాః. ద్విదివసీయ శిఖర సమ్మేళనె బ్రాజిల్, చీన్, మిస్ర్, ఇథియోపియా, ఇండోనేషియా, భారతం, ఇరాన్, రూస్, సౌదీ అరబ్, దక్షిణ ఆఫ్రికా, సంయుక్త అరబ్ అమీరాత్ ఇత్యేతం సమేత్య ఏకాదశ ప్రముఖాః వికాసశీల అర్థవ్యవస్థాః మంచం ధారయిష్యంతి. భారతస్య అధ్యక్షతాయాం సమాయోక్ష్యమాణస్య ఏతస్య శిఖర సమ్మేళనస్య విషయః నవాచార సహకార సతత వికాసాయ చ నిర్మాణమితి. శిఖర సమ్మేళనే రూస్ దేశీయ రాష్ట్రపతి వ్లాదిమిర్ పుతిన్ ఇత్యసౌ, చీన్ దేశీయ రాష్ట్రపతి షీ జిన్పింగ్ ఇత్యసౌ, దక్షిణ ఆఫ్రికాయాః రాష్ట్రపతి సిరిల్ రమాఫోసా ఇత్యసౌ, మిశ్ర దేశీయ రాష్ట్రపతి అబ్దిల్ ఫతహ్ అల్ సీసీ, ఇండోనేషియాయాః రాష్ట్రపతి ప్రభువో సుబియాంతో, ఇరాన్ దేశస్య రాష్ట్రపతి మసూద్ పేజేకిష్కియన్ ఇత్యసౌ, అబుధాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహయాన్ ఇత్యసౌ, అథ ఇథియోపియాయాః ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ ఇత్యేతం సమేత్య వైశ్విక నేతారః సమ్మేళనే భాగం భజిష్యంతి. బ్రిక్స్ శిఖర సమ్మేళనం ఆలక్ష్య దిల్లీ యాతాయాత ఆరక్షిబలేన సంసూచితం యత్ అద్య మధ్యాహ్నే ద్వివాదనతః సార్ధ అష్టవాదన పర్యంతం ప్రముఖ మార్గేషు యాతాయాతే పరివర్తనం నియంత్రితా చ వ్యవస్థితా ప్రభవేత్. ఆరక్షిబలానుసారేణ ఆపత్కాలికాః ఆవశ్యకాశ్చ సేవాః ప్రాథమ్యం భజేరన్. సమమేవ దిల్లీ మెట్రోయాన్ విభాగేనాపి ఆవశ్యకాః సూచనాః ప్రసారితాః. అంతే చ క్రీడా వార్తాసు మహిళా క్రికెట్ ఏషియా చషక్ స్పర్ధాయాః ఉపాంత్యచక్రే గతరాత్రు భారత బాంగ్లాదేశం దలయోః మధ్య సమాయోజితే ద్వంద్వే భారతేన బాంగ్లాదేశ దళం చత్వారింశత్ ధావనాంకైః పరాభూయ ఏషియా చషక స్పర్ధాయాః నిర్ణాయకే చక్రే స్థానం సంప్రాప్తం. దుబై నగరె అంతారాష్ట్రియ క్రికెట్ ప్రాంగణె సమాయోజితే ఏతస్మిన్ ద్వంద్వే భారతేన ప్రథమం దండేన క్రీడయతా స్పర్ధా విజితా ఇతి వార్తాః.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, హన్మకొండ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు డి వీణావాణి గారు.
3: తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో పర్యటించారు. హనుమకొండ జిల్లాలో సుమారు 484 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అక్కడ నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట విజయోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వరంగల్ నగరం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు, టెక్స్టైల్ పార్క్ వంటి కీలక ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజాప్రభుత్వం, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, ధాన్యానికి బోనస్ వంటి పథకాలతో రైతులకు అండగా నిలుస్తోందన్నారు. మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం రాష్ట వ్యాప్తంగా 8,000 గ్రామాల్లో ఇందిరమ్మ మహిళా శక్తి భవనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి పేదవాడికి సొంతింటితో పాటు ఆత్మ గౌరవంతో కూడిన జీవనాన్ని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్యూఆర్ కోడ్ సదుపాయం ఉన్న ఈ కొత్త కార్డుల ద్వారా లబ్దిదారులు తమ

0: చేస్తున్నారు. గ్రామస్తుల నుండి ఫిర్యాదులు తీసుకుని వాటి పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. హనుమకొండలో స్పోర్ట్స్ స్కూల్ కు సొంత భవన నిర్మాణం చేపడతామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. విద్య, వైద్యంతో పాటు క్రీడా రంగానికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇటీవల హనుమకొండలో అభివృద్ది చేసిన స్విమ్మింగ్ పూల్ ను, జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో పునర్నిర్మాణం పనులు పూర్తి చేసుకున్న బ్యాడ్మింటన్ స్టేడియం ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. హనుమకొండ జిల్లాలోని పలు డివిజన్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని రాష్ట గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్ ఎం చైతన్య కుమార్ పరిశీలించారు. కాజీపేట, ఫాతిమానగర్, మచిలీ బజార్, సుధానగర్, యాదవ్ నగర్ ప్రాంతాల్లో రాష్ట ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించి లబ్దిదారులతో ఆయన మాట్లాడారు. త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. హనుమకొండ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలో 1,32,70 మంది ఓటర్లలో వ్యత్యాసాలు ఉండగా వారికి నోటీసులు అందజేస్తున్నట్టు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి తెలియజేశారు. పరకాల నియోజకవర్గంలో 8 మంది, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 11 మంది, మొత్తం 19 మంది ఏఈఆర్ఓలు ఓటర్ల విచారణ చేపట్టనున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమకు కేటాయించిన తేదీల్లో నిర్ణీత కేంద్రాలకు హాజరై ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల ధృవీకరణ పత్రాల్లో ఏదైనా ఒక దానిని సమర్పించి తమ అర్హత నిరూపించుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయి ధృవీకరించబడిన ఓటర్ల పేర్లు మాత్రమే 2026 అక్టోబర్ 19 ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో ఉంటాయని స్పష్టం చేశారు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్ల సమాచారాన్ని అందించిన వారికి 50,000 రూపాయల పారితోషికం అందజేస్తామని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి పేర్కొన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టాన్ని జిల్లాలో పగడబందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కమిటీ సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని అనుమానాస్పద ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అనుమతి లేకుండా స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు గుర్తిస్తే సదరు సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గౌరవెల్లి కాలువకు సంబంధించి భూసేకరణ, పరిహారం చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయి అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లాలో చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టు, గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేస్, దేవాదుల ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించారు. వేలేరు, భీమదేవరపల్లి, ధర్మసాగర్ మండలాల్లో సేకరించిన భూముల్లో లైసెన్స్డ్ సర్వేయర్ల సహాయంతో వెంటనే పెగ్ మార్కింగ్ పూర్తి చేయాలన్నారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
1: హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక అందించారు డి వీణావాణి గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రతిపాదిత కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో ప్రతిపాదిత కొత్త విత్తన చట్టంపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులతో జరిగిన సంప్రదింపుల సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విత్తన చట్టాన్ని 1966 రూపొందించగా, విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983 అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. నకిలీ నాసిరకం విత్తనాలు, బాధ్యతలను నిర్ధారించడంలో ఉన్న లోపాలు, కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుత వ్యవస్థ సరిపోదని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు, రేపు దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి సిల్వాసాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాల్గొంటారు. అనంతరం సిల్వస్సాలోని స్వామి వివేకానంద విద్యామందిర్, నమో వైద్య విద్యా పరిశోధనా సంస్థ, డామన్లో ఇటీవల ప్రారంభించిన నమో ఆసుపత్రి వంటి కీలక సంస్థలను సందర్శిస్తారు. డామన్ నైట్ మార్కెట్, రామసేతు సీఫ్రంట్, నమోపత్ సీఫ్రంట్ వంటి ముఖ్యమైన పర్యాటక అభివృద్ది ప్రదేశాలను సిపి రాధాకృష్ణన్ సందర్శిస్తారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2030 నాటికి ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యంలో 100 బిలియన్ డాలర్లు, ఇరు దేశాల మధ్య పెట్టుబడులలో 50 బిలియన్ డాలర్ల మార్కును సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. నిన్న న్యూఢిల్లీలో రష్యా పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఇన్నోప్రోమ్ ఇండియా 2026 సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఇరు దేశాధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాపారాల పనితీరును అంచనా వేస్తాయని అన్నారు. జలచర ఉత్పత్తులు, కూరగాయలు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తులతో రష్యాకు దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పీయూష్ గోయల్ అన్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన అభివృద్ది చెందుతున్న దేశాలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సమావేశం జరగనుంది. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి, ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కాగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా న్యూఢిల్లీకి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా భారత్ బ్రెజిల్ మధ్య సుదీర్ఘమైన స్నేహ సంబంధాలున్నాయని, గ్లోబల్ సౌత్ అంతటా సహకారాన్ని పెంపొందించడంలో ఇరు దేశాలు ఉమ్మడి నిబద్దతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ప్రపంచ అభివృద్దికి భారత్ ఒక కీలక చోదక శక్తి అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభివర్ణించింది. 2వ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ది చెంది తమ అంచనాలను ఇతర పరిశీలకుల ఏకాభిప్రాయాన్ని అధిగమించిందని ఐఎంఎఫ్ తెలిపింది. ఇంధన ధరల భారం పెరిగినప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సేవలు, ఎగుమతులు తోడ్పడ్డాయని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ల విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ అన్నారు. భారతదేశ తాజా జీడీపీ విడుదలలో కొత్త పారిశ్రామిక ఉత్పత్తి సూచిక, కొత్త ఉత్పత్తిదారుల ధరల సూచిక శ్రేణిని చేర్చినట్లు కోజాక్ తెలిపారు. ఈ మార్పులు దేశ జీడీపీ అంచనాలను మెరుగుపరుస్తాయని కోజాక్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న చమురు ధరల ప్రభావాన్ని కూడా తాము పర్యవేక్షిస్తున్నామని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు, ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ఉమ్మడిగా కృషి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. తైమూర్ లెస్టేలోని ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశంలో మంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తూ నాణ్యమైన సేవలను విస్తరిస్తోందని అన్నారు. ప్రభుత్వం వినూత్న సరళమైన విధానాలను అవలంబిస్తోందని పేర్కొన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం టెలికన్సల్టేషన్లు, రిఫరల్స్, నిరంతర సంరక్షణను సులభతరం చేసేందుకు ఈ సంజీవని వంటి వేదికలను వినియోగిస్తోందని తెలిపారు. భౌగోళిక అడ్డంకులను అధిగమించేందుకు భారత్ సాంకేతికతను వినియోగించుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ పౌరులు, రైతులు, ఆస్తి యజమానుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో
డిఐఎల్ ఆర్ఎంపీ 3.0 ఒక నిర్ణయాత్మక ముందడుగు అని అభి

0: వర్ణించారు. ఇది పూర్తి వ్యవస్థ అనుసంధానం వైపు పయనిస్తుందని, రైతులు సులభంగా సంస్థాగత రుణాలను పొందవచ్చని, పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు పదే పదే వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి తెలిపారు.
1: अब सभी भूमि के रिकॉर्ड डिजिटाइज किए जा रहे हैं और अब ऑनलाइन और पारदर्शी प्रक्रिया से कोई भी उनको आसानी से प्राप्त कर सकता है. रजिस्ट्रार जो ऑफिस थे उनको भी पासपोर्ट सेवा केंद्र की तर्ज पर सेवा केंद्र के रूप में विकसित किया जा रहा है, जहां नागरिकों को बैठने का स्थान होगा, लाइन नहीं लगानी पड़ेगी. आसानी से पारदर्शी प्रक्रिया के द्वारा वो कहीं से भी अपने रिकॉर्ड्स को प्राप्त कर सकेंगे.
0: పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమే ప్రపంచంలో అత్యుత్తమ పరిపాలనా రూపమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభివర్ణించారు. పార్లమెంట్ హౌజ్లోని జీఎంసీ బాలయోగి సభా మందిరంలో 27వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2025-26లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటు ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సరైన దిశలో తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయాల పనితీరుని కిరణ్ రిజిజు ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ప్రముఖ దాత 5వ యువరాజు రహీమ్ అగా ఖాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక అభివృద్ది, నీటిపారుదల, సహకార సంఘాలు, చిరుధాన్యాలతో సహా సహజ వ్యవసాయం, సౌరశక్తి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించారు. మానవ అభివృద్ది పట్ల ఉమ్మడి నిబద్దతతో ముడిపడి ఉన్న అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో తమకున్న బంధాన్ని భారత్ ఎంతో గౌరవిస్తుందని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ది, మానవాళి శ్రేయస్సుకై ఈ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఉమ్మడి నిబద్దతను మంత్రి పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. కాగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలోని అంశాల ముందుగా మొదటి అంశం అటవీ అమరవీరుల సంస్మరణ దినం గురించి వివరాలు. అనంతరం మధుర క్షణాలను సుస్థిర జ్ఞాపకంగా మారుస్తున్న సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నౌషీ కావూరి గారితో పరిచయం. ఈ కార్యక్రమం అనంతరం ఇది మన చట్టం శీర్షికన హౌసింగ్ సొసైటీస్ ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారితో పరిచయం వింటారు. కార్యక్రమంలో ముందుగా అటవీ అమరవీరుల సంస్మరణ దినం గురించి వివరాలు.

ఈరోజు సెప్టెంబర్ 11వ తేదీ అటవీ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించి అటవీలు మరియు వన్యప్రాణుల సంరక్షణ కోసం తమ విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన

అటవీ అధికారులు మరియు సిబ్బందికి నివాళులర్పించడం జరుగుతుంది. ఇదే రోజున 1730న రాజస్థాన్లోని ఖేజర్లీ గ్రామంలో ఖేజ్రీ చెట్లను రక్షించే క్రమంలో భాగంగా సుమారు 360 మంది బిష్ణోయి సమాజ సభ్యులు తమ ప్రాణాలను త్యాగం చేసిన చారిత్రాత్మక ఖేజర్లీ త్యాగాన్ని స్మరించుకుంటోంది. తెలంగాణలో 1984 నుండి వివిధ కేడర్లకు చెందిన 23 మంది అటవీ అధికారులు మరియు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయారు. వారి ధైర్యం మరియు త్యాగం శాఖకు భవిష్యత్ తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.

వీరికి ఈ సిబ్బందికి ఎదురయ్యేటటువంటి ముప్పులు ఎలా ఉంటాయంటే, అటవీ సిబ్బంది ఆక్రమణలు, సంఘ వ్యతిరేక శక్తులు, దాడులు, వన్యప్రాణుల వేట, విద్యుద్ఘాతం, కలప ఉత్పత్తుల స్మగ్లింగ్ మరియు విధి నిర్వహణలో చట్టబద్ధంగా చేపట్టిన చర్యలకు సంబంధించి తప్పుడు ఫిర్యాదులు, కేసుల కారణంగా తీవ్రమైన ముప్పులను ఎదుర్కొంటున్నారు. ఈ ముప్పుల నేపథ్యంలో మరింత బలమైన భద్రత, న్యాయ సహాయం, భద్రతా చర్యలు మరియు కార్యాచరణ వనరులు ఈ సిబ్బందికి చాలా అవసరం. తెలంగాణ రాష్ట్ర వనర సంరక్షణ మెరిటోరియన్ సర్వీస్ మెడల్ను ఏర్పాటు చేశారు. అటవీ రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ మరియు అటవీ నేరాల నివారణలో అత్యుత్తమ మరియు అంకిత భావంతో కూడిన సేవలను గుర్తించేందుకు దీనిని ప్రదానం చేయనున్నారు. 2008లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫారెస్ట్ బెనివోలెంట్ ఫండ్ విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాల ఆధారితులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 31 కుటుంబాలకు 18 లక్షల సహాయం అందించబడింది. నిధి సహాయం, ఆర్థిక నిర్వహణ, ఆడిట్, పారదర్శకత మరియు స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి బైలాస్ సవరణ ప్రక్రియలో భాగంగా ఉంది. మరి ఈ రోజున అటవీ సంరక్షణలో ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ మనం నివాళులర్పిద్దాం. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన మధుర క్షణాలను సుస్థిర జ్ఞాపకంగా మారుస్తున్న సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నాహుషి కావురి గారితో కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ.
2: ఆకాశవాణి సుపథం.
3: శ్రోతలకు నమస్కారం. మానవ మస్తిష్కపు సామర్థ్యాన్ని ఇంకా చురుగ్గా చేసేవి, సమాజపు దృష్టికోణాన్ని మెరుగుపరిచేవి కళలు. అయితే సమసమాజంలో ఎన్నో గొప్ప కళలున్నాయి. మరి ఆ కళలన్నిటిలో ప్రముఖ పాత్ర పోషించేది

0: ఫోటోగ్రఫీ అని చెప్పొచ్చు. ఈ ఫోటోగ్రఫీ రంగంలో క్రియేటివ్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నాహుషి కావూరి గారు ఈరోజు మన సుపథంలో మనతో ముచ్చటించడానికి వచ్చారు. నాహుషి గారు నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: నాహుషి గారు సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అనాలి మిమ్మల్ని. అయితే మీ విజయగాథలోకి వెళ్లే ముందు మీ పేరు సౌండ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. నాకు మీ పేరు వెనక ఉన్న ఇతివృత్తం చెప్తాను. నాహుషి, వాట్ డస్ ఇట్ మీన్? ఎలా వచ్చింది, ఏంటి
1: పేరు వెనకాల కథ ఏంటంటే, నేను పుట్టింది అనురాధ నక్షత్రంలో. అయితే నాకు దీర్ఘం మీద మొదలవ్వాలి పేరు అన్నారంట. అయితే మా అమ్మ నాన్నకి, సో మా అమ్మ నాన్న పెళ్లి చేసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మా నాన్నగారు హీ లాస్ట్ హిస్ ఫాదర్ అనమాట, చాలా చిన్నప్పుడు మా తాతగారు వెళ్ళిపోయారు. సో నాన్నగారిని దత్తత తీసుకొని తండ్రి స్థానంలో కూర్చొని పెళ్లి చేసింది శాస్త్రి గారు. సో ఆయన మా అమ్మ నాన్న ముగ్గురు కూర్చొని నాకు దీర్ఘంతో మొదలయ్యే పేర్లు అన్ని మెయిన్ స్ట్రీమ్ గా ఉన్నవన్నీ వద్దు అనుకొని చాలా దీర్ఘంగా కూలంకషంగా చర్చించుకొని అలా మొత్తానికి శాస్త్రి గారి వెతికి పెట్టారండి ఆ పేరు. నాహుషి అంటే అస్థిరత్వము లేనివాడు దాని అర్థం.
0: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి నామకరణంతోనే మీ జీవితంలో కళ ప్రవేశించిందేమో అనిపిస్తుంది. అయితే ఫోటోగ్రఫీకి సంబంధించి, ఈ కళలకు సంబంధించి ఒక సేయింగ్ ఉంది, ఐ డోంట్ షూట్ వాట్ ఇట్ లుక్స్ లైక్, ఐ షూట్ వాట్ ఇట్ ఫీల్స్ లైక్ అని. సో మీరు ఫోటోగ్రఫీ రంగం వైపు ఎందుకు వచ్చారు? వాట్ ఇన్స్పైర్డ్ యూ టు బికమ్ ఏ ఫోటోగ్రాఫర్?
1: నేను అందరికీ చాలాసార్లు నా వర్క్షాప్స్లో కూడా చెప్తుంటానండి, ఐ బికేమ్ అ ఫోటోగ్రఫర్ బై మిస్టేక్ అంటుంటా. అంటే ఫోటోగ్రఫర్ అవ్వాలని నేను ఇప్పుడు అనుకోలేదు.
0: సో నాట్ బై చాయిస్, ఇట్స్ బై ఛాన్స్.
1: యా, ఇట్స్ కంప్లీట్లీ ఫుల్ గా ఛాన్స్, ఏదో అలా అనుకోకుండా అయిపోయింది. అది ఎలా అయిందంటే, డిగ్రీ ఫినిష్ చేసి నేను నెక్స్ట్ ఏం చదువుకుందాం, మాస్టర్స్ ఇందులో చేద్దాం, అది ఇది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా ఆనెస్ట్లీ. ఆ కన్ఫ్యూజన్లో అమర్ రమేష్ అని చెప్పేసి ఒక ఫోటోగ్రఫర్ ఉన్నారు, ఆయన హీస్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటోగ్రఫర్స్. ఆయన ఒక వర్క్షాప్ పెడుతున్నాను చెన్నైలో, అంటే నేను ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి వర్క్షాప్కి వెళ్ళా. వర్క్షాప్లో మీరు ఒక ఫోటోగ్రఫర్గా ఉన్నప్పుడు నేను లైటింగ్తో చాలా డిఫరెన్స్గా నేను ఏదో చేసేస్తాను, క్రియేటివ్గా నేను వచ్చేసేస్తా ఇచ్చేసేస్తాను చాలా అనుకోవచ్చు, బట్ మీరు అనుకుంటున్నవన్నీ కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ ఏంటంటే టెక్నికల్ విషయాలు. ఆ టెక్నికల్ విషయాలు నువ్వు కాకపోతే ఇంకొకటి చేస్తాడు. నువ్వు ఫోటోగ్రఫర్గా ఎప్పుడు డిఫరెంట్గా ఉండగలవు అంటే, యాజ్ అ పర్సన్ నువ్వు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్గా ఉంటే నువ్వు తీసే ఫోటోలు మారుతాయి.
0: నాకు మాట గుర్తొస్తుంది, ఏంటంటే గొప్ప ఫోటోగ్రాఫర్ కెమెరాతో కాదు తన దృష్టితో అద్భుతాలను సృష్టిస్తాడని ఇప్పుడు ఆయన రమేష్ గారి మాట నిజం అనిపిస్తుంది.
1: అలాంటిదే, ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు ఒక పర్సన్గా నువ్వు నిన్ను ఎడ్యుకేట్ చేసుకునే కొద్దీ ప్రపంచాన్ని చూసి నువ్వు అడిగే ప్రశ్నలు మారుతాయి, వాటికి నీకు వచ్చే సమాధానాలను నువ్వు అర్థం చేసుకునే విధానం మారుతుంది, నువ్వు అర్థం చేసుకునే విధానం బట్టి నువ్వు ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తావు అనే దాంట్లో మార్పు వస్తుంది. సో నువ్వు ఫోటోగ్రఫర్గా నేను ఏదో చేసాలనే దానికంటే ముందు ఒక మనిషిగా నువ్వెలా నిన్ను నువ్వు డెవలప్ చేసుకోగలవు, నిన్ను నువ్వు ఎలా ఎడ్యుకేట్ చేసుకోగలవు, వెన్ యు బికమ్ అ బెటర్ పర్సన్ యూ విల్ ఆటోమేటిక్లీ బికమ్ అ బెటర్ ఫోటోగ్రఫర్. సో నాకు అక్కడి నుంచి ఆయన మాట్లాడుతుంటే నాకు ఇప్పుడు జీవితంలో ఎడ్యుకేషన్ అదంతా ఓకే, కానీ ఇఫ్ ఎనీథింగ్ నాకు ఇలాంటి మెంటర్ కావాలి జీవితంలో అని చెప్పేసి ఆయనతో జాయిన్ అయ్యి ఆయనతో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సమూహం ఆయనతో వర్క్ చేయడం స్టార్ట్ చేయడం ఏంటంటే, ఆయన కూడా నన్ను ఎందుకు హైర్ చేసుకున్నారో ఆయనకి తెలియదు. హైర్ చేసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు ఇంతకు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఆయన అడిగారు. సో అలా సరే ఫొటోస్ తీద్దామని స్టార్ట్ చేసి, నాకు అలా తీగ నాకు ఫొటోస్లో ఏం నచ్చిందంటే, మీరు ఇందాక అన్నారు చిన్న మాట సెలబ్రిటీ ఫోటోగ్రఫర్ అని చెప్పొచ్చు అని, కానీ నా వరకు నాకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఇప్పుడు నేను అమర్ గారితో ఉన్నప్పుడు డైరెక్టర్ శంకర్ గారి డాటర్ వెడ్డింగ్, అలా చాలా సెలబ్రిటీస్ వెడ్డింగ్స్ షూట్ చేశారు, కానీ షూట్ చేసేటప్పుడు కూడా మొత్తం అంతా నాకేంటంటే, పెళ్లిలో ఉన్నంతసేపు మీరు నా వరకు నాకు సంబంధించినంత వరకు ఒక పెళ్లి కూతురు వాళ్ళ నాన్న. సో అలా చూసుకుంటూ ఓకే నా వరకు నేను వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు నేను ఫీల్ అవ్వగలనా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వెడ్డింగ్ ఫోటోగ్రఫర్గా ఫొటోస్ ఇంకొకళ్ళకి తీసి వాళ్ళకి నచ్చినట్టు తీయడం అవన్నీ పక్కన పెడితే, మీ స్థానంలో నేనుండి మీ ఎమోషన్స్ నేను ఫీల్ అవ్వగలనా లేదా, అది ఫీల్ అవ్వగలిగినప్పుడే నేను మంచి ఫోటోలు తీయగలను. లేకపోతే నేను ఫోటోలు తీయడానికి ఊరికనే గోడ మీద కూర్చుని ఈగ చూ అన్నిటికీ పెద్ద తేడా ఉండదు. ఐఎమ్ ఆల్సో
0: మంచి పాయింట్ తీసుకొచ్చారు మీరు. మీరు అన్నట్టు స్టిల్ ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎందుకు మరి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వైపు వచ్చారు?
1: యాజ్ అ పర్సన్ నా క్యూరియాసిటీ ఎక్కువ. సో నాకు వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఒకటి, అమర్ రమేష్ గారు ప్రైమరీలీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటారు, దాంట్లో నా క్యూరియాసిటీ ఇంకా ఓకే మనుషుల స్టోరీస్ ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు, వీళ్ళ ఎమోషన్స్ ఏంటి. సో ఈ క్యూరియాసిటీ వల్ల నాకేంటంటే, ఎవ్రీ వెడ్డింగ్ నేను షూట్ చేసే కొద్దీ నాకు ఇంకా షూట్ చేయాలి అనిపించడం. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్సో క్యూరియాసిటీ, నన్ను నేను ఐ కాల్ మై సెల్ఫ్ అ మంకీ. ఏంటంటే ఒక చోట ఉండను నేను, నా కాళ్ళు ఒక చోట స్థిరంగా ఉండవు, అందుకే నేను అస్థిరత్వం లేనివాడు అని

0: పేర్లు అన్న వీడికి ఉంటుంది అని పెట్టారు నాకు పేరు. బట్ కెమెరా పట్టుకో, వింత వింతగా ఫోటోలు ఎక్కడ తీయచ్చు. సో ఈ ఎక్స్పెరిమెంటల్ గా క్యూరియస్ గా ఉండే నేచర్ నాకు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ గేవ్ మీ దట్ స్పేస్. అండ్ నేను ఇప్పటివరకు చాలా మంది, నాకు ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటంటే ఒక వెడ్డింగ్ షూట్ చేసి బయటకు వచ్చేసాను అన్నట్టు కాకుండా, ఇట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలోకి నన్ను ఎలో చేస్తున్నారు. ఇప్పుడు ఒక పెళ్లిలో షూట్ చేసేటప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ చాలా సార్లు వాళ్ళ అమ్మా నాన్న కంటే ముందు జరిగే విషయాన్ని నేనే చూస్తుంటా ఒక ఫోటోగ్రఫర్ గా, నాకంటే క్లోజ్ గా అక్కడ ఎవరు లేరు. కానీ నేను అంత క్లోజ్ గా ఉండాలంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫ్యామిలీ కూడా నన్ను ఎలో చేయాలి అక్కడ ఉండడానికి, ఆ స్పేస్ ఇవ్వాలి. సో ఆ స్పేస్ నాకు నిజంగా ఇచ్చి ఇప్పుడు చాలా సార్లు ఏమవుతుందంటే పెళ్ళంతా షూట్ చేసేసి 6-7 ఏళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా నాతో, ఇంకా వాళ్ళకి పిల్లలు పుడితే ఐఎమ్ లైక్ ఏంటంటే ఓ నావషి మామ అని చెప్పేసి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తారు తప్ప ఓ ఇతను మా పెళ్లి ఫోటోలు తీశాడు అది ఎప్పుడు తర్వాతే వస్తుంది.
1: సో అంటే మీరు వెల్కమ్ ఫోటోగ్రాఫర్ గా వెళ్ళినా బయటికి రావడం ఒక బంధుత్వంతో వస్తున్నారు.
0: యా, సో నాకు అది ఎక్కువ లైక్ ఇట్ ఫుల్ఫిల్స్ మీ. సో మేబీ దట్స్ వాట్ ఇస్, దానివల్ల నేను ఇంకా కంటిన్యూ అవుతున్నానేమో.
1: అయితే వాళ్ళ లైఫ్ లో ఒక మూమెంట్ పెళ్ళి అనేది మెమొరబుల్ గా మార్చగలుగుతున్నారు అంటారు కదా, ఇప్పుడు కాలాన్ని సైతం బంధించే అద్భుతమైన శక్తి ఫోటోగ్రఫీకి ఉంది. ఈ ఫోటోగ్రఫీలో ఇప్పుడు దేర్ ఇస్ సేయింగ్, నిన్ను నువ్వు చెక్కుకుంటూ మలుచుకుంటూ వెళ్ళు, గెలిస్తే పూజిస్తారు, శిల్పాన్ని అవుతావు, ఓడితే శిల్పి అవుతావు అని. సో అలా ఫోటోగ్రఫీ రంగంలో మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకున్నవి, ఆర్ ఇప్పుడు ఏ రంగమైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, మీరు మీకు డౌన్ అనిపించిన సందర్భాలు కానీ, మీకు మీరు ఇన్స్పిరేషన్ తెచ్చుకున్న సందర్భాలు కానీ మాతో షేర్ చేసుకుంటారు.
0: షూర్, ఇది నేను అంత ఇంపాక్ట్ అవుతుంది అని అనుకోని సంఘటన, కానీ ఆ పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు దాని ఇంపాక్ట్ నాకు చెప్పినప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే, సో ఒక షూట్ చేసిన ఒక పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే వెళ్ళిపోయారనమాట. అయితే పెళ్లి కూతురుగా చేసేటప్పుడు ఈవెంట్లో వాళ్ళ అమ్మగారు ఫొటోస్ కొన్ని పెట్టారు. అయితే అందులో ఒక ఫోటో ఏంటంటే గట్టిగా నవ్వుతున్నారు వాళ్ళ అమ్మగారు. నాకు సడన్ గా వెయిట్, వాళ్ళ అమ్మగారిది పెళ్లి కూతురుది ఇద్దరి ఒకే నవ్వు అనిపించింది. అయితే ఏం చేయొచ్చు అని అక్కడ. సో నాకేంటంటే పక్కన వాళ్ళు ఇంకా టీం కూడా షూట్ చేస్తున్నారు, బట్ టీం అంతా ఒక రకంగా షూట్ చేసినప్పుడు ఓకే, నాకు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే అందరూ ఒకటి షూట్ చేస్తున్నారు, వాళ్ళు షూట్ చేయింది నేనేం చూడొచ్చు ఇక్కడ, నా ఎవరికి కనిపించింది నాకు ఒకటి కనిపించేలాగా నేను ఏం చూడొచ్చు, డిఫరెంట్గా ఏం చూడొచ్చు అని. సో అప్పుడు ఆ క్షణంలో నేను సరే అని పెళ్లి కూతురు మీద ఒక లైట్ పెట్టి దాని తర్వాత ఈ ఫోటో ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఫోటో ఎలా తీశానంటే, ఈవిడ వాళ్ళ అమ్మగారి పెద్ద నవ్వు ఉంటుంది, ఆ నవ్వు కిందే ఆ ఫోటో ఫ్రేమ్ అద్దం రిఫ్లెక్షన్ లో పెళ్లి కూతురు గట్టిగా నవ్వుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళ నాన్నగారు చూసినప్పుడు, నేను అప్పుడు తీసినప్పుడు నాకు అది నార్మల్ ఒక రిఫ్లెక్షన్ షాట్ తప్ప ఏదో ఒక ప్రయత్నం చేశాను, అది ఎలా వచ్చిందో తెలియదులే అనుకుంటూ నేను వదిలేశా. కానీ అది ఆల్బమ్ లో పెద్దదిగా ఇంత పెద్దదిగా ప్రింట్ అయినప్పుడు వాళ్ళ నాన్నగారు చూసి అబ్బా అని ఆయన ఏడ్చేశారంట, కళ్ళలో నీళ్లు తిరిగాయంట ఆయనకి. సో నాకు అప్పుడే ఓ మనం ఎంత ఫోటోగ్రఫర్గా, అది వన్ ఆఫ్ ద మూమెంట్ నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఫోటోగ్రఫర్గా నేను కొన్ని విషయాలు టెక్నికల్గా మాత్రమే చూస్తాను కానీ ఎమోషనల్గా చూడట్లేదు నేను. అది ఆ క్షణంలో నేను ఎమోషనల్గా తీసేటప్పుడు నేను ఎమోషనల్గా చూడలేదు, కానీ వాళ్ళు ఆ ఫోటో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఓ ఇంకా మనం డీపర్గా అర్థం చేసుకోవాలరా, మనం కూర్చొని ఎంతసేపు లైట్ ఇక్కడ పెడదాం లైట్ ఎక్కడ పెడదాం అన్నట్టు కాకుండా వాళ్ళ ఎమోషన్స్ ఏంటి అవి అర్థం చేసుకోగలనా. సో అదొక డిఫైనింగ్ మూమెంట్. ఇంకొక డిఫైనింగ్ మూమెంట్ కూడా ఏంటంటే మనకి పెళ్ళి నార్త్ ఇండియన్ డ్రింక్స్ లో భారత్ అని చెప్పేసి చేస్తారండి, అది గంటలు గంటలు తరబడి పెళ్లి కొడుకుని కారులో కూర్చోబెట్టి ఊరేగింపు చేసి తీసుకెళ్తారు. అప్పుడు ఇది ఒకటి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 3 గంటల పైగా వెళ్ళిపోతుంది, ఇంకా పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళట్లా వీళ్ళు ఎంతకి. సరే నేను కూడా అన్ని యాంగిల్స్ లో తీయడం అంతా తీసేసా, తీసేసి ఇందాక కోతినని చెప్పాను కదా ఇంక కొత్త యాంగిల్ ఏముంటుంది ఇక్కడ కారులో అని చెప్పేసి నేను కారు ఎక్కేసి డ్రైవర్ పక్కన కూర్చున్నా. అక్కడ మన కారులో పైన మిర్రర్ ఉంటుంది కదా వెనకాల కనిపించే మిర్రర్, రేర్వ్యూ మిర్రర్, డ్రైవర్ పక్కన కూర్చొని నేను కనిపించకూడదు ఆ మిర్రర్లో, అందుకని నేను సీట్ లోపలికి ఎక్కడికో వెళ్ళిపోయి మొత్తానికి కోతిలాగే కెమెరా మాత్రం ఇలా పైకి వచ్చి పట్టుకున్నా. ఇప్పుడు షార్ట్ ఏమొచ్చిందంటే ఈ రేర్వ్యూ మిర్రర్లో నా వెనకాల పెళ్లి కొడుకు కూర్చున్నాడు. సో రేర్వ్యూ మిర్రర్లో పెళ్లి కొడుకు డాన్స్ చేస్తూ ఇలా ఒక షార్ట్ ఉంటుంది, రేవ్య మిర్రర్ ముందు కూడా మనకు కనిపిస్తుంది కార్ ముందు
1: ఫ్రంట్ వ్యూ
0: అంతా ఫ్రెండ్స్ డాన్స్ చేస్తున్నారు. సో సింగిల్ షాట్ లో ఫ్రెండ్స్ ఇక్కడ ముందు డాన్స్ చేస్తున్నారు, రేవ్య మిర్రర్ లో పెళ్లి కొడుకు డాన్స్ చేయడం. నాకు అవార్డు వచ్చిన ఫస్ట్ షాట్ అదే. నాకు అందరూ అవార్డ్ వినింగ్ అంటారు, బట్ దట్స్ మై ఫస్ట్ అవార్డ్. సో అది దట్ నాకు ఎప్పుడు అసలు దట్ ఫోటో ఆల్వేస్ ఇన్ మై హార్ట్ అనమాట. అండ్ దట్ ఫోటో ఆల్సో రిమైండ్స్ మీ, నావషి నువ్వు కోతిగా ఉంటేనే బ్రహ్మాండమైన ఫోటోలు దిగలవు.
1: సో నాకు ఇంకా సేయింగ్ గుర్తొస్తుంది అంటే

0: వెన్ యాజ్ అ ఫోటోగ్రాఫర్ వెన్ పీపుల్ ఆస్క్ మీ వాట్ ఎక్విప్మెంట్ ఐ యూజ్, ఐ టెల్ దెమ్ మై ఐస్ అని.
1: రైట్.
0: మరి ఇంత క్రియేటివిటీ ఉన్న నాహుషి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గానే ఉండిపోతున్నారా? సినిమాల వైపు ఏదైనా ఆసక్తి ఉందా? అటువైపు ఏమైనా ప్రయత్నించారా?
1: సినిమాల వైపు నాకు ఆసక్తి అయితే లేదండి. అమ్మగారు వచ్చేసి రైటర్ అనమాట, సో అంత నాకు ఎప్పుడు ఆసక్తి ఎప్పుడు కలగల. అండ్ నాకు ఎందుకో ఒకప్పుడు ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అవ్వాలనే అనుకున్నా, కానీ జెన్యున్గా నాకు ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇది స్టార్ట్ చేసిన తర్వాత నేను ఐ ఆస్క్ మై సెల్ఫ్ ఏంటి, వై డూ ఐ లైక్ దిస్, ఇంకేదైనా చెయ్యొచ్చా, ఇస్ దేర్ ఎనీథింగ్ ఐ వాంట్ టు డూ. ఐ లవ్ రైటింగ్. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను కూర్చొని ఐ జస్ట్ వోకప్ వన్ డే, ఐమ్ లైక్ సరే ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నేను జీవితంలో నేను సాధించింది ఏం లేదు, కానీ వాట్ ఇఫ్ ఐ స్టిల్ రైట్ అ బుక్, జస్ట్ బికాస్ ఐ లైక్ రైటింగ్ ఐ విల్ రైట్ అ బుక్ అని చెప్పి కూర్చొని 10 రోజుల్లో ఒక బుక్ రాసేసా. ఏదైతే అదైంది, నాకేంటంటే ఎండ్ గోల్ ఏంటంటే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. దాన్ని ఎంతమంది చదివారు అదంతా ఇమ్మీటీరియల్. మనం ఒకటి అనుకున్నది చేయడం అనేదే పెద్ద విషయం అండి జీవితంలో నా వరకు, ఎందుకంటే చాలా విషయాలు మనం అనుకుంటాం అవి మనం చేయలేం. సో ఒక విషయం అనుకున్నావా అది చేసావా అంతే నాకు ఇంపార్టెంట్. సో అలా అనుకొని 10 రోజుల్లో చేసేవాళ్ళు ఏదైతే అది అయిందని చెప్పేసి ఒక బుక్ రాసేసా. అండ్ ఐ స్టిల్ లవ్ రైటింగ్ పోయెట్రీ అవన్నీ. సో నేను ఇప్పటికీ అంటూ ఉంటా ఎవరైనా నన్ను వదిలేసి అసలు ఇష్టం వచ్చింది నువ్వు చేయరా అంటే నేను అలా మౌంటైన్స్ లోకి వెళ్ళిపోయి రాసుకుంటూ కూర్చుంటానేమో అంటూ ఉంటా.
0: దేని మీద రాశారు ఆ బుక్?
1: ఆ బుక్ దట్స్ కాల్డ్ వైర్డ్ డిఫరెంట్లీ, స్పెల్లింగ్ ఏంటంటే WHYIRED. సో వైర్డ్ డిఫరెంట్లీ అని ఈ బుక్ ఏంటంటే జస్ట్ స్టోరీ ఆఫ్ సంబడి, అది క్యూరియాసిటీని మాత్రం ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే హౌ బేసిక్లీ నా జీవితంలో నాకు జరిగిన సంఘటనలు వాటిలో ఏంటంటే మీరు అన్న విషయమే, ఎవరన్నా ఒక్కళ్ళు చదివి ఓ ఇందులోంచి మేబీ ఈ పాయింట్ పికప్ చేసుకొని ఏమన్నా ఇఫ్ ఇట్ చేంజెస్ సంబడి. సో నేనేదో పెద్ద గొప్పవాడినని కాదు, కానీ నా వరకు నాకు నచ్చిన స్టోరీ అండ్ దట్ స్టోరీ సెంటర్డ్ అరౌండ్ క్యూరియాసిటీ. సో అలా రైటింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అసైడ్ ఫ్రమ్ దట్ నేను చాలాసార్లు ఏంటి ఓన్లీ మనీ మేకింగ్ కాకుండా ఇంకేమన్నా ఉందా నాకు వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్గా అనుకున్నప్పుడల్లా ఇట్ ఈస్ నెవర్ అబౌట్ మనీ ఫర్ మీ. ఇట్స్ ఆల్వేస్ ఇవాళ రేపు లేచి ఒక కొత్త ఫోన్ కాల్ వస్తుంది, ఆ ఫోన్ కాల్ ఏంటంటే నావసి నా వెడ్డింగ్ షూట్ చేయగలను. ఆ ఫస్ట్ ఫోన్ కాల్లో మాట్లాడిన 10 నిమిషాల్లోనే సంబడి కమ్స్ బ్యాక్. నేను దేర్ ఆర్ టైమ్స్ వేర్ నేను ఒకళ్ళు కాల్ చేసి నాకు లేదండి నేను ఈ డేట్లో అవైలబుల్గా లేను అని ఇంకొక బ్రహ్మాండమైన ఫోటోగ్రఫర్ని సజెస్ట్ చేస్తా. సజెస్ట్ చేసిన 1 వీక్ తర్వాత ఇది నిజంగా జరిగింది రీసెంట్గా. వాళ్ళు మళ్ళీ వచ్చి లేదు నావషి పర్లేదు, ఎంగేజ్మెంట్కి మాత్రమే నువ్వు అవైలబుల్గా లేవు, దానికి ఇంకెవరినో హైర్ చేసుకుంటాను కానీ వెడ్డింగ్ మాత్రం నువ్వే షూట్ చేయి. ఆ మాట్లాడిన 10 నిమిషాల్లో అంత వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారంటే ఇంకొకళ్ళని హైర్ చేసుకోలేక కాదు, నేనే ఇంకొకళ్ళని రిఫర్ చేస్తున్నా, వాళ్ళకి చాలామంది తెలుసు, వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు. ఇట్స్ సోన్లీ బికాజ్ హే నావషి అయితే కరెక్ట్గా షూట్ చేస్తాడు అన్న ఒక నమ్మకం ఆ 10 నిమిషాల్లో వాళ్ళకి కలిగిందంటే దెర్ ఇస్ సమ్ ఎనర్జీ ఐఎమ్ గివింగ్, దేర్ ఇస్ సమ్ ఎనర్జీ దే ఆర్ గివింగ్ మీ బ్యాక్. ఆ ఎనర్జీ ఎక్స్చేంజే ఈస్ ఫుల్ఫిల్లింగ్ ఫర్ మీ. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే ఒక వెడ్డింగ్ షూట్ చేస్తాను ఒక బడ్జెట్ అనుకుంటాం, ఆ బడ్జెట్ దాటెళ్తుంది, చాలాసార్లు నేను అవుట్ ఆఫ్ మై పాకెట్ నేను పెట్టేసి నేను ఇచ్చేసేస్తాను, ఎందుకంటే నాకు ఆ షూట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకేంటంటే వాళ్ళకి పాపం ఆల్రెడీ అన్ని ఉన్నాయి కదా మనం మళ్ళీ ఎందుకు వెళ్ళి యాడ్ చేయడం అన్న థాట్ ప్రాసెస్ నాకు ఎప్పుడు. సో ఫర్ మీ ఇట్స్ పీపుల్. ద మోమెంట్ మీ స్థానంలో నుండి మీ ఎమోషన్స్ నేను ఫీల్ అవ్వగలిగితే నేను బ్రహ్మాండమైన ఫోటోలు నేను ఆటోమేటిక్గా తీస్తా. నేను ఫోటోలు తీసినప్పుడు ఇంకొకళ్ళు అవి చూసి ఓ బా అని ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, వావ్ కంటే ఎక్కువ ఆ ఎమోషన్స్ నేను క్లియర్ వాళ్ళ చేత ఫీల్ అవ్వగలిగించడం, దట్ ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తుంటే ఐ హ్యావ్ గూస్ బంప్స్ అండ్ ఐ ఫీల్ హోల్సమ్.
0: ఫోటోగ్రఫీ చుట్టూ ఉన్న అందమైన ప్రపంచం కనిపిస్తుంది నాకు కూడా. అయితే ది అదర్ సైడ్ ఫోటోగ్రఫీలో ఎస్పెషల్లీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఉండే ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటే వెడ్డింగ్లో ఫోటోగ్రాఫర్స్ మీద ఉండే కంప్లైంట్స్ చెప్తున్నా. మూమెంట్ ఇంపార్టెంట్, మీరు క్యాప్చర్ చేసేసుకోవాల్సిందే, మేము ఆపం మీకోసం అనే వాళ్ళు ఉంటారు. పేరెంట్స్ కావచ్చు, ముహూర్తం లేట్ అవుతుందని అయ్యేవారు కావచ్చు, లేదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురే కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఎలా హ్యాండిల్ చేసుకోగలిగారు?
1: టు బీ ఆనెస్ట్ నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేయనండి. అసలు ఎందుకు ఫేస్ చేయనంటే నేనే వాళ్ళకి చెప్తాను నేను ఎక్కడ మిమ్మల్ని ఆపనండి, అసలు మా టీం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక్క చోటు కూడా ఆపి ఇటు తిరగండి అటు తిరగండి అని అడగం. నేను చెప్పేది అంటే ఎందుకంటే ఇప్పుడు ఓకే 10 ఇయర్స్ తర్వాత నేను నా పెళ్లి గురించి ఆలోచించినప్పుడు నాకు ఫోటోగ్రఫర్ వాయిసే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని ఆపేస్తే. మెమరీ మొత్తం నాకు మీరు ఇటు చూడండి అటు చూడండి ఫోటోగ్రఫర్ వాయిస్ తప్ప నాకు ఇంకేం వినిపించింది ఆ మెమరీస్ లో, అది నేను ఇంకొకళ్ళకి కలిగించకూడదు. సో నేను వాళ్ళకి ఎదురేం చెప్తానంటే మిమ్మల్ని ఎవ్వరు ఆపరు, మిమ్మల్ని ఎవరిని ఆపితే నాకు ఫస్ట్ చెప్పండి, ఎవ్వరు ఆపరు మిమ్మల్ని. ఆపకుండా ఉంటేనే నేను ఒక అథెంటిక్ మూమెంట్ షూట్ చేయగలుగుతా.
0: పర్ఫెక్ట్.
1: నేను మనుషుల్ని ఆపే ఒకే ఒక్క మూమెంట్ ఏంటంటే వాళ్ళు అసలు మండపం ఇంకా చూడరు, మండపం

0: పనికి వెళ్ళడానికి ముందు వాళ్ళకి చాలా టైం ఉంటుంది. ఆ
1: అప్పుడు
0: టైంలో అప్పుడు మాత్రం నేను మిమ్మల్ని కొంచెం పోజ్ చేసి ఫోటోలు తీస్తానండి, ఎందుకంటే ఇవి మీరు రేపు పొద్దున ఫ్రేమ్ కట్టించుకోవాలంటే ఈ
1: ఇదే
0: ఫోటోలే ఉంటాయి
1: కరెక్ట్ కరెక్ట్.
0: పోర్ట్రేట్స్గా. సో అప్పుడు మాత్రమే నేను పోజ్ చేస్తాను. ఒక్కసారి మండపంలోకి వెళ్ళారంటే వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, నేను నా వరకు నేను
1: ఫోటోగ్రాఫర్
0: ఏం చేయగలను అది నేను ఒక ఫోటోగ్రఫర్గా చూసి క్యాప్చర్ చేయడం అంతే. ఒక్క సెకండ్ కూడా నేను వాళ్ళని ఆపి ఇటు చూడండి అటు చూడండి అది అసలు జరగదన్నమాట.
1: బాగుంది, నిజంగా అందరు ఇలాగే ఉండాలని కోరుకుందాం. అయితే ఇప్పుడు ఇంకో క్వశ్చన్, ఫోటోగ్రఫీ రంగంలో అందులోనూ మీరున్న వెడ్డింగ్ ఫోటోగ్రఫీ రంగంలో మనీ గురించి మాట్లాడితే, మీరు అన్నారు అదర్ దాన్ మనీ ఇంకేముంది నాకని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. నిజంగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ రంగంలో అంత మనీ ఉందా? ఎవరైనా ఒక బడ్డింగ్ ఫోటోగ్రాఫర్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వైపు రావడానికి సంశయిస్తున్నట్లయితే ఈజ్ హెసిటేటింగ్, వాట్ యు సజెస్ట్?
0: ఐ సజెస్ట్ జస్ట్ షూట్. ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ అడ్వైస్ బట్ ఏం చెప్పదలుచుకున్నాను అంటే జస్ట్ షూట్ అంటే, నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ నా సొంతంగా నేను ఒకటి స్టార్ట్ చేయాలి అనుకున్నా. అనుకున్నప్పుడు నా క్లయింట్స్ ఎవరు లేరు, కానీ ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది నాకు. సో నేను ఐ జస్ట్ టుక్ మై బెస్ట్ ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ అనమాట. వాళ్ళ వెడ్డింగ్ అప్పుడు నేను హే నేను మీకు ఒక కపుల్ షూట్ గిఫ్ట్ చేస్తాను అని చెప్పి ఐ నేను వాళ్ళని ఐ టుక్ దమ్ అరౌండ్, వాళ్ళు బాంబేలో ఉంటారు, ఐ టుక్ దమ్ అరౌండ్ ఓ 2 రోజులు ఫుల్గా ఫోటోలు తీసాము. ఆ ఫోటోలు అసలు ఐ నో వన్ ఆఫ్ మై
1: బెస్ట్
0: ఫేవరెట్ ఫోటోస్, వాళ్ళకి సూపర్గా నచ్చేసాయి. సో జస్ట్ షూట్, ఎందుకంటే నెక్స్ట్ నేను దాని తర్వాత వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంతరిక అని ఒక బ్రాండ్ పెడదాం, ఇప్పుడు దీంట్లో ఫోటోలు తీద్దాం అనుకున్నప్పుడు అంతరికకి ఫస్ట్ క్లయింట్ ఈజ్ అల్లు శిరీష్. నేను తీసిన ఫోటోస్ కలిసినప్పుడు చూపించాను ఫోటోస్, చూసి ఓ దీస్ ఫోటోస్ ఆర్ క్రేజీ మనం చేద్దాం అని చెప్పేసి అనేసి దట్స్ హౌ ఇట్ కేమ్. సో మనం ఎప్పుడు ఏంటంటే మనీ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ అండి, మనీ లేకపోతే నా కెమెరాస్ కూడా లేవు. సో మనీ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్, వర్క్ టువర్డ్స్ మనీ. ఆ వర్కింగ్ టువర్డ్స్ మనీ ఎలా అవుతుందంటే ఫస్ట్, ఇందాక అమర్ రమేష్ చెప్పారు నాకు అని చెప్పారు కదా నా మెంటర్, ఫస్ట్ థింగ్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. వెన్ యూ బికమ్ అ బెటర్ పర్సన్ యూ విల్ బికమ్ అ బెటర్ ఫోటోగ్రఫర్. ఆ బెటర్ ఫోటోగ్రఫర్కి అవ్వాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కీప్ షూటింగ్. డబ్బులు వస్తాయి, యూ నీడ్ టు వర్క్ ఆన్ దెమ్, ఆటోమేటిక్గా వస్తాయి అనను, యూ నీడ్ టు వర్క్ టువర్డ్స్ దెమ్. బిఫోర్ మనీ వర్క్ యాజ్ అ ఫోటోగ్రఫర్. నేను ఆ రోజు నా బెస్ట్ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి నాకు వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు నేను ఫ్రీగా చేస్తున్నాను అనుకోండి ఉంటే నేను బ్రహ్మాండం నేను ఫోటోలు తీసేవాడిని కాదు. అది థర్డ్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ టు మేక్ మనీ. మనం ఏంటంటే మనం ఖర్చులు బేస్ చేసుకొని నాకు ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు ఉంది సో నేను ఒక 150 రూపాయలు నేను సంపాదించాలన్నట్టే చూస్తాం మనం. కానీ మనం యాక్చువల్గా చూడాల్సింది ఏంటంటే ఎస్పెషలీ కళారంగంలో నీ కళకి నువ్వు వాల్యూ ఇవ్వాలి, నీ ఎక్స్పెన్సెస్ కాదు. నీ కళకు ఒక వాల్యూ ఇచ్చి నాకు నాకు కావాల్సిన ఖర్చులు 100 రూపాయలు అయి ఉండొచ్చు, కానీ నీ కళ ఏంటి ఇవాళ? నాకు తెలిసి నా కళ, నా ఎక్స్పెన్సెస్ 100 రూపాయలు అయితే నా కళ 500 దగ్గర ఉంది, నా కళకి ఇచ్చే వాల్యూ నేను అది. సో నా ఎందుకంటే నేను అన్ని సంవత్సరాలు దానికి వర్క్ చేశా. నీ కళ ఇవాళ 10 రూపాయల దగ్గర ఉండొచ్చు, అలా అని మరీ నీ ఎక్స్పెన్సెస్ తగ్గించి కాదు. సో మనం ఏంటంటే మన ఖర్చులు బేస్ చేసుకొని మనం ఇంకొకరు నెగోషియేట్ చేసేటప్పుడు కూడా ఓ లేదండి అని చెప్పేసి వెంట వెంటనే మనం తగ్గిపోతాం, ఎందుకంటే మన భయం నాకు రేపు రెంట్ కట్టుకోవాలరా బాబు అని. ఆ భయం ఉండడం న్యాయం, ఇంక దాన్ని నేను చేయలేము. ఆ భయాన్ని అలా పక్కన పెట్టి నాకు వన్ ఆఫ్ మై గ్రేట్ లెసన్స్ ఇన్ సేల్స్ ఈజ్ నీకు సేల్స్ టార్గెట్ ఒకటి ఉంటుంది, ఎందుకంటే ఆ డబ్బులు నీకు అవసరం. కానీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సేల్స్ యాజ్ అ పర్సన్ ఫర్ యువర్ బ్రాండ్, నీ కోసం నువ్వు ఒక సేల్స్ పర్సన్ పొజిషన్లో ఉన్నప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్ యువర్ టార్గెట్ ఫ్రమ్ యువర్ బిజినెస్. ఆ డిఫరెన్షియేషన్ ఉన్నప్పుడే మనం ధైర్యంగా ఒక నెగోషియేట్ చేయగలం. సో థర్డ్ థింగ్ ఇస్ నీ కళకి ఇంపార్టెన్స్ ఇవ్వు, నీ ఖర్చులకు కాదు. కళకి ఇంపార్టెన్స్ ఇచ్చి నీ దాన్ని బట్టి నువ్వు ప్రైస్ చేసుకుంటూ దానికి తగ్గకూడదు, ఎందుకంటే మన వాల్యూ మనమే తగ్గించుకుంటాం అండి, ఇంకెవరో కాదు. మనం ఒక 500 రేట్ చెప్పి దాన్ని ఒక్కసారి నెగోషియేట్ చేయగానే 250కి మనమే తగ్గించేసుకుంటే మనమే మన వాల్యూ తగ్గించుకున్నట్టు అక్కడ. సో నీ కళకి నువ్వే వాల్యూ ఇవ్వాలి, ఇంకెవరు ఇవ్వరు.
1: అయితే మీరు అన్నట్టు నిజంగా ఆ స్థాయి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే అంటారు కదా, అంటే ప్రతిభకే పట్టాభిషేకం అనేది స్టాండర్డ్ లైన్, ఎక్కడైనా ఏ రంగంలో అయినా నువ్వు నిజంగా అంత ప్రతిభ చూపిస్తే పట్టాభిషేకం జరుగుతూనే ఉంటుంది. అలాగే అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ విషయానికి వస్తే మెమరీస్ మూమెంట్స్ క్యాప్చర్ చేసినవి అవార్డు విన్నింగ్ ఏమైనా ఉంటే షేర్ చేస్తారు.
0: ఒక చిన్న కథ దానికి ముందండి, ఇప్పుడు నా దగ్గర మారుతి అని ఒక ఫోటోగ్రఫర్ పనిచేస్తున్నాడండి. జస్ట్ షూట్ అన్నదానికి ఇతను ఒక చిన్న ఉదాహరణ. అతని దగ్గర కెమెరా కూడా లేదు, కానీ హీస్ బీన్ షూటింగ్ ఫర్ ద లాస్ట్ 4-5 ఇయర్స్.
1: జస్ట్ ప్యాషన్,
0: ప్యాషన్. ఫ్రెండ్ దగ్గర కెమెరా ఉంది, అది ఏదో ఒకటి జస్ట్ రెంట్కి తీసుకుంటాడు, తీసుకొని షూట్ చేస్తూ ఉంటాడు. హీ కమ్స్ ఫ్రమ్ అ విలేజ్, లైక్ వెరీ నార్మల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అతను నాకు ఒక మెయిల్ రాశాడు, నేను అసలు యాక్చువల్గా బ్రాండ్ ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం, అప్పుడే ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ వద్దు అని నేను ఎవరిని హైర్ చేసుకోవద్దు అనుకున్నాను. కానీ అతను నాకు మెయిల్ రాశాడు. ఆ మెయిల్లో

0: వన్ సింగిల్ లైన్ ఏంటంటే, నాషి, ఐ డోంట్ నో లాట్ అబౌట్ ఫోటోగ్రఫీ, ఐఎమ్ స్టిల్ లర్నింగ్, బట్ ఐ రిఫ్యూజ్ టు బి యావరేజ్. ఆ ఒక్క లైన్లో నాకు తెలుసు, ఓకే, వీడు వర్క్ చేస్తాడు, ఎంతకన్నా చేసి ఏమన్నా చేసి వర్క్ చేస్తాడు, అంతేనండి. వీ షుడ్ రిఫ్యూజ్ టు బి యావరేజ్ అండి. అది మాత్రం చేయగలిగితే వీ విల్ విన్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. దిస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మీరు అడిగిన దానికి ఇంకా మెమరబుల్ మూమెంట్స్ అంటే, నేనేంటంటే ఫాలో ద పీపుల్ ఈజ్ మై గోల్డెన్ రూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ. మనకు అక్కడ కలర్స్, కాంపోజిషన్, ఫ్రేమింగ్ అని చాలా వచ్చేస్తాయి టెక్నికల్గా ఫోటోగ్రఫీ అనగానే. అవన్నీ పక్కన పెట్టేసి అవన్నీ ఆటోమేటిక్గా నేర్చుకుంటూ ఉంటాం మనం, ఫోటోలు తీస్తూ ఉంటాయి సంవత్సరాల తరబడి. వాటన్నిటికీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ నాదేంటంటే జస్ట్ ఫాలో ద పీపుల్. అన్నీ అన్ని కళ్ళు అన్ని కళ్ళన్నీ మూసేసుకొని జస్ట్ ఫాలో యువర్ హార్ట్, ఫాలో ద పీపుల్. ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఒక పెళ్ళికొడుకు దగ్గర ఉన్నాం, రూమ్లో రెడీ అవుతున్నాడు పెళ్ళికొడుకు, మేము ఫోటోలు తీయాలి. పెళ్ళికొడుకు ఏంటంటే, నాకు చాలా ఫోటోలు నావచ్చు, ఇంక మీరు వెళ్ళండి, నేను తర్వాత కిందకు వస్తాను కదా అన్నాడు. సరే అని అందరూ వెళ్ళిపోయారు. నేను మీతోటే ఉంటాను, ఏం పర్లేదు, నువ్వు ఏం చేసినా నేను ఇక్కడే ఉంటా, ఫోటోలు తీయనులే, బట్
1: ఉంటా
0: నీ
1: జస్ట్
0: ఇష్టం అన్నా. సరే నేను పడుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయి పడుకున్నాడు. పడుకున్నప్పుడు నేనేం చేశాను, ఓకే ఇప్పుడు రూమ్లో ఏం చేయొచ్చాను, అన్నీ కొంచెం రీఅరేంజ్ చేసేసి
1: చేసి
0: నీట్గా తను వేసుకోవాల్సిన అవుట్ఫిట్ తను పక్కనే పడుకున్నట్టు పక్కన అవుట్ఫిట్ పెట్టేసా, తను వేసుకోవాల్సిన వాచ్ ఒక పక్కన, అన్ని పక్కన నీట్గా అరేంజ్ చేసేసి ఒక కుర్చీ ఎక్కి కెమెరాని పైకి ఇలా పట్టుకొని నేను వెయిట్ చేస్తున్నాను 20 నిమిషాలు, అలాగే గాల్లో కెమెరా పట్టుకొని వెయిట్ చేస్తున్నా. అండ్ దెన్ హీ వోకప్, లేచి ఇలా కళ్ళు తెరిచి చూసి, ఒరే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అన్నట్టు ఒక నవ్వు నవ్వాడు. అది వెంటనే క్యాప్చర్ చేశా. ఆ ఒక్క ఫోటో గురించి పెళ్లిలో మొత్తం అందరికీ ఆ ఫోటో చూపించి స్టోరీ చెప్పుకో ఉంటాడు, వీడు అసలు నన్ను వదలలేదు, బట్ ఫోటో ఎంత బాగా వచ్చింది, ఫోటో ఎంత బాగా వచ్చింది. ఆ ఫోటో ఏంటంటే, ఈ రోజుకి ఆ ఫోటో చూసినప్పుడు పెళ్లి కొడుకు ఆ రోజు ఏం చేస్తున్నాడు అనే ఫుల్ స్టోరీని ఒక ఫోటోలో చెప్తుంది అది.
1: కరెక్ట్
0: సో ఫర్ మీ దట్స్ అన్ అదర్ లెసన్ నా అంతటా నేను నేర్చుకున్నది ఏంటంటే, డోంట్ గివ్ అప్, డోంట్ గో అవే జస్ట్ బికాస్ సంబడీ సెడ్ నో. డోంట్ టేక్ నో ఫర్ అన్ ఆన్సర్. ఎవరన్నా వద్దు అని చెప్తే అది ఆన్సర్గా తీసుకొని నువ్వు చేయాలనుకున్నది మానేయద్దు.
1: బాగుంది. అయితే చివరగా శ్రోతలతో కానీ నిజంగా బర్డింగ్ ఫోటోగ్రాఫర్స్తో కానీ మీరు చెప్పాలనుకున్న లాస్ట్ వర్డ్ ఏదైనా ఉందా?
0: ఐ థింక్ ఇట్స్ జస్ట్ వాట్ అమర్ రమేష్ టోల్డ్ మీ అండి, వెన్ యూ బికమ్ అ బెటర్ పర్సన్ యూ బికమ్ అ బెటర్ ఫోటోగ్రఫర్ అన్న విషయం నన్ను నిజంగా, దట్స్ వాట్ చేంజ్ మై లైఫ్. బట్ ద మోర్ ఐ థింక్ అబౌట్ ఇట్, దాని గురించి ఇంకా ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత, ఫోటోగ్రఫర్ కంటే ఎక్కువ ఐ థింక్ దట్ స్టాండ్స్ ట్రూ ఫర్ ఎవ్రీథింగ్. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ టు బికమ్ అ బెటర్ పర్సన్. వెడ్డింగ్ ఫోటోగ్రఫీలోకి చాలామంది ఏంటంటే ఈ మధ్య, ఓకే ఇక్కడ డబ్బులు ఉన్నాయని అందరికీ అర్థమైంది, సో ఓకే నేను ఇప్పుడు డబ్బులు సంపాదించాలి అని ఒక లోన్ తీసేసుకొని కెమెరా కొనేసి వెంటనే స్టార్ట్ చేసేస్తున్నారు. అది అస్సలు చేయొద్దు. దట్స్ ద ఫస్ట్ అడ్వైస్ ఇఫ్ ఐ కెన్ గివ్ టు ఎనీబడి. ఏంటంటే ఓకే డబ్బులు సంపాదించవచ్చు, బట్ డబ్బులు సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి. డబ్బుల కోసమే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంటే మాత్రం ఇట్ విల్ డ్రెయిన్ యూ, చాలా ఎగ్జాస్ట్ చేసేస్తుంది. సో డబ్బులు కాకుండా వాట్ ఈజ్ యువర్ యాంకర్? నీకు నిన్ను అలా ఒక చోట స్థిరంగా నించోబెట్టగలిగే ఒక వాల్యూ ఏంటి? ఆ వాల్యూ ఫస్ట్ డిస్కవర్ చేయాలి. సైమన్ సినెక్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏంటంటే స్టార్ట్ విత్ వై అంటారు. అంటే ఏంటంటే మనకి చాలామంది, మనం చాలా కంపెనీస్ ఏంటంటే కంప్యూటర్ కొనుక్కోవాలనుకుంటే చాలా కంపెనీలు మనకి మా దాంట్లో 32 GB ర్యామ్ ఉంది, 128 GB ర్యామ్ ఉంది, స్క్రీన్ 4K ఇవన్నీ చెప్తారు. బట్ యాపిల్ కంపెనీ కంప్యూటర్ కొనను వెళ్ళినప్పుడు, దీస్ ఆర్ ద క్రియేటివ్ పీపుల్ హూ యూజ్ అవర్ ల్యాప్టాప్స్, సో యూ షుడ్ బై.
1: కరెక్ట్.
0: సో వాళ్ళేంటంటే దే ఆర్ సెల్లింగ్ యూ వై, దే ఆర్ నాట్ సెల్లింగ్ యూ వాట్.
1: కరెక్ట్.
0: సో ఇట్స్ ఆల్వేస్ ట్రై అండ్ ఫైండ్ వాట్ ఈస్ యువర్ వై. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ టూ మచ్ టైమ్, బట్ ఇంకొక చిన్న ఇదేంటంటే, దిస్ ఈజ్ ఆల్సో అ ఫేవరెట్ స్టోరీ. సెత్ గోడిన్ అని ఒక ఆయన ఉన్నారండి, ఈజ్ అ మార్కెటింగ్ గురు. ఆయన ఒక స్టోరీ ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒక మనిషి హార్డ్వేర్ స్టోర్కి వెళ్ళి ఒక డ్రిల్ కొట్టే బిట్టు, ఒక డ్రిల్ మిషన్లో కొట్టే ఆ క్వార్టర్ ఇంచ్ బిట్ కొనుక్కోవడానికి వెళ్ళాడు. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ తను కొనాలనుకుంటోంది, ఆ క్వార్టర్ ఇంచ్ డ్రిల్ బిట్టా ఆర్ ద హోల్ దట్ హీ వాంట్స్ టు డ్రిల్? సో ద ప్రోడక్ట్ ఈజ్ నెవర్, ఇప్పుడు ఒక నువ్వు ఒక ఏసీ ఒకళ్ళకి అమ్ముతున్నావు అంటే వాళ్ళు కొనుక్కుంటోంది నీ ఎయిర్ కండిషనరా, లేకపోతే ఈజ్ ఇట్ ద కంఫర్ట్ ఆఫ్ స్లీపింగ్ ఇన్ కోల్డ్ ఎయిర్? సో పాయింట్ ఏంటంటే, వాట్ యు ఆర్ సెల్లింగ్ యాజ్ అ ప్రోడక్ట్ ఈజ్ నెవర్ యువర్ యాక్చువల్ ప్రోడక్ట్. సో ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో కూడా ఫోటోస్ ఆర్ నాట్ యువర్ ప్రోడక్ట్, ద ప్రోడక్ట్ ఈజ్ ఆల్వేస్ హౌ పీపుల్ ఫీల్ వెన్ దే లుక్ ఎట్ యువర్ ఫోటోస్.
1: కరెక్ట్.
0: సో వాట్ డూ యూ వాంట్ టు మేక్ పీపుల్ ఫీల్? ఆ క్లారిటీ ఉన్నప్పుడే యూ విల్ బికమ్ అ గ్రేట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్. అండ్ ఇట్స్ నెవర్ వన్ సింగిల్ ఆన్సర్, అది ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది, గ్రో అవుతూనే ఉంటాం. సో వెడ్డింగ్ ఫోటోగ్రఫర్గా రావాలనుకుంటున్న వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ దే హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దెమ్సెల్స్ ఇస్,

0: ఫొటోస్ ఈజ్ నాట్ యువర్ ప్రోడక్ట్, జస్ట్ లైక్ ఎయిర్ కండిషనర్ ఈజ్ నాట్ యువర్ ప్రోడక్ట్, కంఫర్ట్ ఈజ్ యువర్ ప్రోడక్ట్. సో వెడ్డింగ్ ఫొటోస్ అన్నప్పుడు ఫొటోస్, కెమెరాను తీసే 1000 ఫోటోలు, 5000 ఫోటోలు ఇవి కాదు నీ ప్రోడక్ట్. ఆ ఫోటోలు చూసి జనాలు ఏం ఫీల్ అవుతున్నారు, ఏం ఫీల్ అవ్వాలని నువ్వు అనుకుంటున్నావు, నీ ప్రయత్నం ఏంటి, అదే ప్రోడక్ట్.
1: కళలు కనాలి, కన్న కళలను నిజం చేసుకోవడానికి కళలు నేర్చుకోవాలి అని అన్నారు. సో అలా ఒక కళ, ఫోటోగ్రఫీ అనే కళతో మీరు రాణిస్తున్నారు. ఎవరినైనా ఒక్కరిని మనం ఇన్స్పైర్ చేయగలిగిన, నౌషి స్టోరీ విని ఒక్కరిలో మనం మార్పు తీసుకురాగలిగిన చాలు అనేది నా ఉద్దేశం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు, నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన మధుర క్షణాలను సుస్థిర జ్ఞాపకంగా మారుస్తున్న సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నౌషి కావురి గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ విన్నారు. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్ తీసుకోండి.
5: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
2: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఇది మన చట్టం శీర్షికన హౌసింగ్ సొసైటీస్ ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన హౌజింగ్ సొసైటీస్. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి బాబ్జీ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: పెరుగుతున్న నగరీకరణలో ఇళ్ల సమూహాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, విల్లాస్ కానీ, ఇలా చాలా రకాలుగా చూస్తుంటాం. వీళ్ళందరి సామాన్యమైన లేదంటే వీళ్ళందరికీ కావలసిన సదుపాయాలని ఏర్పాటు చేసుకొని ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ హౌజింగ్ సొసైటీస్ ఎలా ఏర్పరచుకోవాలి, వీటి వల్ల వచ్చే లాభాలు ఏమిటి?
1: నివాస సంక్షేమ సంఘాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అని అంటారు. జనరల్గా లేఅవుట్ చేసినటువంటి ఒక కాలనీకి కానీ, లేకపోతే అపార్ట్మెంట్లో కానీ, లేదంటే ఇంకెక్కడైనా గేటెడ్ కమ్యూనిటీలో కానీ, లేకపోతే విల్లా ఓనర్స్ అని కానీ, ఇవి రకరకాలుగా మనుషులు ఎక్కడెక్కడైతే నివసిస్తారో, ఎటువంటి కైండ్స్ ఆఫ్ బిల్డింగ్ ఉంటుందో దాని ప్రకారం అక్కడ ఒక ఆర్గనైజ్డ్ ఎంటైటీ ఒకటి ఉండాలి. దాన్నే ఏమంటారంటే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, అంటే సంక్షేమ సంఘం, నివాసితుల సంక్షేమ సంఘం. ఈ సంఘం ఎందుకు ఉండాలి అంటే ఇట్స్ ఏ డెమోక్రటిక్ బాడీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తారంటే ఒక సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి కార్యవర్గాన్ని ఎన్నుకొని మీరు మమ్మల్ని గైడ్ చేయండి, మేమన్నీ అందరం అన్నీ చేసుకోలేం కాబట్టి మా తరపున మీరు రిప్రజెంటేటివ్స్గా

0: ఇవన్నీ చేసి పెట్టండి, మెయింటెనెన్స్ కానీ సంక్షేమం కానీ చేసి పెట్టండి అంట. జనరల్గా ఎన్ని రకాలు ఉంటాయంటే, మనకు రెసిడెన్షియల్ కాలనీలో అయితే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అది ఒక చట్టం కింద రిజిస్టర్ చేస్తారు. ఎందుకంటే రిజిస్టర్డ్ బాడీస్ ఇవన్నీ, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అని అంటారు, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటారు, రకరకాల నామన్క్లేచర్ ఉంటుంది, స్ట్రక్చర్ కూడా ఉంటుంది.
1: ఏ చట్టం కింద ఈ అసోసియేషన్ రిజిస్టర్ చేయాలంటారు?
0: రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి, అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్కి, తర్వాత కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్కి ముఖ్యంగా మూడు ఉంటాయి. మొదటిది రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అనాదిగా సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం చేసేవాళ్ళు. తర్వాత కొంతకాలానికి అదేమైందంటే ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1350 ఫస్లీ. 1350 ఫస్లీ అంటే ఈక్వలెంట్ టు 1940-41 ఫినాన్షియల్ ఇయర్. సో ఫస్లీ ఈజ్ అది పర్షియన్ ఇయర్ అనమాట. దాని తర్వాత సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 తెలంగాణ ఏరియా. తర్వాత ఇంకొకటి, అవి మూడు ఒక్క కోవకు చెందినవి అయితే, అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ యాక్ట్ అనేది 1987, ఇది ఒకటి. తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, అది కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1995. ఈ మూడు చట్టాల్లో చేస్తారు. తేడా అంటూ ఏమీ లేదు. ముఖ్యంగా లేఅవుట్ ఉన్నటువంటి కాలనీస్కి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నో లేకపోతే మధ్యలో మధ్యలో అపార్ట్మెంట్స్ ఉన్నో, వాటికి జనరల్గా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటారు. అపార్ట్మెంట్స్ కనుక ఉంటే వాటిలో అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ అంటారు. ఈ రెండిట్లో కూడా ఒకవేళ ఇవి పెద్దవైతే గనక ఇంకొక ఫార్మాట్ ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్, మ్యూచువలీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్. అది స్ట్రక్చరు కొద్దిగా మార్పు ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం ఈజీగా ఉంటుంది, ఇక్కడ కొంచెం
1: ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మోర్ స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి.
0: ఇక్కడ ఏంటంటే మీకు కోఆపరేటివ్ సొసైటీలో దీనిలో కాంట్రిబ్యూషన్స్ ఉంటుంది, పెయిడప్ క్యాపిటల్ ఉంటుంది. వీళ్ళు దీని మీద వాళ్ళకి ఎంత అమౌంట్ ఉందో దాని మీద 8 టైమ్స్ కోఆపరేటివ్ బ్యాంకులు లోన్ తీసుకుని వీటిని మళ్ళీ అక్కడ ఏమైనా కామన్ ఫెసిలిటీస్ కావాలంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. జనరల్గా బిల్డర్స్ ఏం చేస్తారంటే ఒక కాలనీనో ఒక అపార్ట్మెంటో ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లానో కట్టిన తర్వాత ఏం చేస్తారంటే, ఆయన హీ విల్ రేజ్ సమ్ ఫండ్, ఒక చోట బ్యాంకులో పెట్టి ఒక 7 మందిని ప్రమోటర్లు తయారు చేసి వాళ్ళ చేత ఒక రిజిస్ట్రేషన్ చేయించి, వాట్ ఎవర్ ఇస్ ద ఫామ్ ఏదో ఒకటి చేయించిన తర్వాత ఈ డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఈ లోపల వాళ్ళకి అలవాటు చేస్తారు. వాటర్కి ఇంత రిక్వైర్మెంట్ ఉంటుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, సెక్యూరిటీకి ఇంత రిక్వైర్మెంట్ ఉంది, ఇంత ఖర్చు అవుతుంది, ఇది పార్కు, ఇది క్లబ్ హౌసు, ఇది ఇది రోడ్డు, ఇది సెక్యూరిటీ సర్వలెన్స్, ఇది ఎలక్ట్రిసిటీ, ఇది డ్రైనేజ్, దీని కెపాసిటీ, ఇవన్నీ కూడా ఆయన అలవాటు చేసి కొన్నాళ్ళు. తర్వాత ఆయన ఎగ్జిట్ అయ్యేటప్పుడు అంటే వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతారనమాట. ఇది ప్రొసీజర్.
1: బాబ్జీ గారు, మామూలుగా అపార్ట్మెంట్లలో కానీ మీరు అన్నట్టు కమ్యూనిటీ అంటే కాలనీలో ఉన్న వాళ్ళందరూ ఒక సొసైటీ కింద ఫామ్ అయిన తర్వాత ప్రతి నెల స్థిరంగా ఒక మెయింటెనెన్స్ అంటూ నిర్ధారింపబడుతుంది. ఆ మెయింటెనెన్స్, ఈ మేనేజ్మెంటు ఎలా చేయాలి, ఎలా చేస్తే సరైన పద్ధతిలో ఉంటుంది, ఒకవేళ అందులో ఏమైనా తేడాలు వస్తే ఎలా ప్రశ్నించాలి, ఎవరిని ప్రశ్నించాలి?
0: అసోసియేషన్ అనగానే, సొసైటీ అనగానే రిప్రజెంటేటివ్స్ ఉంటారు, కార్యవర్గ సభ్యులు ఉంటారు, కార్యనిర్వాహకులు ఉంటారు, కార్యవర్గ సభ్యులు ఉంటారు, మినిమం 7 ఉంటారు. అంటే 5 మంది ఆఫీస్ బేరర్స్ ఉంటుంది అందులో, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈ వీళ్ళు 5 మంది కార్యనిర్వాహకులు. కార్యవర్గ సభ్యులు ఇంకొక 2 తీసుకుంటారు. వీళ్ళు కాకుండా ఒక 4 కోఆప్ట్ చేసుకోవచ్చు కార్యవర్గ సభ్యులుగా. మొత్తం 11 మంది, ఒక ఆడ్ నెంబరే ఉంటుంది ఎప్పుడు. వీళ్ళకి బైలాస్ ప్రకారం అంటే రిజిస్టర్డ్ బైలాస్ అంటారు వాటిని. మీరు ఏ చట్టం కింద రిజిస్టర్ చేసినా వాటిని, ఆ బైలాస్ని రిజిస్టర్డ్ బైలాస్ అంటారు. ఈ బైలాస్ ఏంటంటే ఇవి చట్టంలో నుంచి, ఒరిజినల్ చట్టంలో నుంచి బయటికి తీసుకురాగినటువంటి ఒక సబ్ లా. ప్రెసిడెంట్ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, పవర్ ఏంటి, వైస్ ప్రెసిడెంట్ ఏంటి, సెక్రటరీ ఏం చేయాలి, జాయింట్ సెక్రటరీ ఏం చేయాలి, ట్రెజరర్ ఏం చేయాలి, మెంబర్స్ ఏం చేయాలి, ఇది ఒక పార్శ్వం, వీళ్ళు ఏం చేయాలనేది. ఇంకొకటి, అక్కడ ఏ మేరకు అవసరం వస్తుంది, ఏం ఖర్చులు ఉంటాయి, దాన్ని డివైడ్ చేసి మెంబర్స్ అందరి దగ్గర కూడా, ఓనర్స్ అయితే ఓనర్సు, ఒకవేళ టెనెంట్స్ కానీ ఉంటే టెనెంట్స్ పే చేస్తారు, లేకపోతే ఓనర్ పే చేస్తాడు, ఆ అరేంజ్మెంట్ చేసుకుని బైలాస్ ప్రకారం వీటన్నిటి కూడా. చట్టం బైలా అంటే కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ ఎలా రాసుకుంటారు అంటే ఒక మోడల్ బైలా ఉంటుంది ఆ చట్టం కింద, దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి కన్వీనియంట్గా దీన్ని ఒక ఏజీఎంలో పెట్టుకుని దీన్ని అడాప్ట్ చేసుకుంటారు. అది వాళ్ళకి అప్పటి నుంచి వాళ్ళకు ఒక చట్టం అవుతుంది, దాని ప్రకారం వెళ్తారు. ఒకవేళ దీనిలో ఉన్న బైలాస్ ఏమైనా అసలు చట్టానికి, లా ఆఫ్ ద ల్యాండ్కి అతిక్రమించుంటే ఇవి చెల్లవు.

0: వాటికి అనుగుణంగానే వీటిని అమెండ్ కూడా చేసుకుంటూ ఉండాలి. సో ఈ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఇవి రెండు ముఖ్యమైనవి. సంక్షేమంగా సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? కావాల్సిన ఫెసిలిటీస్ కావాలి. ఆ ఫెసిలిటీస్ని క్రియేట్ చేయడానికి, వాటిని ఫర్దర్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి డబ్బుని డివైడ్ చేసి ఈ సంవత్సరం ఇంత, ఈ సంవత్సరం ఇంత, ఈ నెల ఇంత పీరియాడికల్గా పెంచుకోవడం. సపోజ్ నీళ్లు కొనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, మామూలుగా వసూలు చేసేటువంటి మంత్లీ మెయింటెనెన్స్ కంటే కాస్త ఎక్కువ కొనాల్సి వస్తుంది ట్యాంకర్లు కొంటే. కొత్తగా బోర్ వేశారనుకోండి, పాత బోర్ ఫెయిల్ అయిపోయి దాన్ని అందరూ ఈక్వల్గా పంచుకోవాల్సి వస్తుంది. లిఫ్ట్ రిపేర్ వచ్చిందనుకోండి, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ అడిషనల్ లోడ్ కావాల్సి వచ్చింది. ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ మెయింటైన్ చేయడానికి వసూలు చేసి కొంత ఎక్స్ట్రాగా కార్పస్ ఫండ్లో పెట్టుకుంటారు, వీటిని వాడుతూ ఉంటారు. ఇది వసూలు చేసే బాధ్యత. ఇది
1: అడ్వకేట్ గారు, డబ్బుల విషయానికి వచ్చేసరికల్లా అందరూ తమ వంతుగా తాము కాంట్రిబ్యూట్ చేస్తుంటారు కాబట్టి ఈ డబ్బు ఎలా ఖర్చు అయింది, ఎందుకు ఖర్చు అయింది అనేది పీరియాడికల్గా ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంటుందా?
0: ఖచ్చితంగా. వీళ్ళు ఎలక్ట్ అయినటువంటి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, కార్యనిర్వాహకులు వీళ్ళు, ఈ బాడీ టోటల్ బాడీ. సంవత్సరానికో రెండు సంవత్సరాలకో వాళ్ళకు ఉన్నటువంటి బైలాస్ ప్రకారం వాళ్ళు మారుతుండాలి. ఎలక్షన్ ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా ఓటింగే వేయాల్సిన అవసరం లేదు. యునానిమస్ ఎలక్షన్ కూడా ఎలక్షనే, ఓటింగ్ వేసేది కూడా ఎలక్షనే, చేతులు లేపేది కూడా ఎలక్షనే, వాయిస్ రేజ్ చేసేది కూడా ఎలక్షనే. ఇలాగే ఎలక్ట్ అయిన వాళ్ళు సంవత్సరం ఒక రెండు సంవత్సరాలకి చేంజ్ అవుతూ ఉండాలి. దట్ ఈస్ నెంబర్ వన్. రెండోది ఏంటంటే పీరియాడికల్గా సంవత్సరానికి ఒకసారి ఏజీఎం పెట్టాలి, అవసరం అనుకుంటే ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి. 45 రోజులకి మించకుండా ఒక్కొక్క చట్టంలో ఒక్కో రకంగా ఉంటుంది. కొన్నేమో ప్రతి నెల ఎగ్జిక్యూటివ్ కమిటీ మీట్ అంటారు, కొంతమంది ఏమో 45 రోజులకో లేకపోతే 3 నెలలకు మించకుండా కలవాలన్నటువంటి దానిలో ఉంటుంది కాబట్టి బైలాస్లో ఆ రకంగా కలవాలి. ఈ మినిట్స్ అన్ని మీటింగ్ జరిగినప్పుడు మినిట్స్ రాయాలి. పారదర్శకత ఉండాలంటే అకౌంట్స్ సరిగా రాయాలా. అకౌంటబిలిటీ అంటే ప్రతి నెల ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాం, ఎంత మిగిలింది, ఇది చెప్పాలా. ఇది బాధ్యత ట్రెజరర్ది, సెక్రటరీది. అండ్ సెక్రటరీ బాధ్యత ఏంటంటే కరస్పాండెన్స్ అంతా సెక్రటరీది. ప్రెసిడెంట్ బాధ్యత ఏంటంటే ప్రెసిడెంట్ మొత్తం మీద అజమాయిషి ఒక గౌరవ పదమైనటువంటి పదవిలో ఉంటారు, ఒక పెద్ద మనిషి అయి ఉంటారు జనరల్గా. ఆయన తర్వాత ఆయన లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ మిగతా మీటింగ్లు అవి నిర్వహిస్తూ వస్తారు. ఇవి పీరియాడికల్కి చేంజ్ కావాలా. ప్రతిసారి ఏజీఎం జరిగినప్పుడు, ఏజీఎం జరిగిన 10-15 రోజుల లోపల ఎవరి దగ్గర అయితే రిజిస్టర్ చేశామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిటర్న్స్ ఫైల్ చేయాలి. రిటర్న్స్ ఇన్ ద సెన్స్ ఒక రిపోర్ట్ ఫైల్ చేయాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఏంటో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా. జీఎస్టీ చెప్పాను కదా, జీఎస్టీ కట్టేటుకుంటే సర్వీసెస్కి జీఎస్టీ కట్టాలా. ఎవరితోనైనా సర్వీస్ ప్రొవైడర్స్తో సపోజ్ సెక్యూరిటీ ఉందనుకోండి, లేకపోతే సర్వలెన్స్ కెమెరాస్ ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేస్తారు, సెక్యూరిటీ సర్వీసెస్ అవుట్సోర్స్ చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి ఎంఓయూలు అగ్రిమెంట్లో, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్, వాటిని రెన్యూవల్ చేసుకోవాలి. వాటి
2: ఇది మన చట్టం శీర్షికన హౌసింగ్ సొసైటీస్ ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. ఉదయతరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలు, సమాచార ప్రభాత్, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
3: और अब मुख्य समाचार. 18वां ब्रिक्स शिखर सम्मेलन कल नई दिल्ली के भारत मंडपम में शुरू होगा. रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन सम्मेलन में भाग लेने के लिए नई दिल्ली पहुंचे. अंतर्राष्ट्रीय मुद्रा कोष ने भारत को वैश्विक आर्थिक विकास का प्रमुख इंजन बताया. चालू वित्त वर्ष की पहली तिमाही में देश की अर्थव्यवस्था में 7.8% की वृद्धि. अमरीकी ट्रंप प्रशासन ने नौकरी जाने के बाद H-1B कर्मचारियों के लिए 60 दिन की छूट अवधि को समाप्त करने का प्रस्ताव रखा. राष्ट्रीय परीक्षण एजेंसी ने UGC नेट जून 2026 के अंग्रेजी, वाणिज्य और समाजशास्त्र विषयों की दोबारा हुई परीक्षा की प्रारंभिक उत्तर कुंजी जारी की. और भारत एशिया कप महिला क्रिकेट के फाइनल में पहुंचा. सेमीफाइनल में कल भारत ने बांग्लादेश को 40 रन से हराया. अब समाचार विस्तार से. 18वां ब्रिक्स शिखर सम्मेलन कल से नई दिल्ली के भारत मंडपम में शुरू होगा. 2 दिवसीय इस सम्मेलन के लिए तैयारियों को अंतिम रूप दिया जा रहा है. ब्रिक्स में 11 प्रमुख विकासशील देश ब्राजील, रूस, भारत, चीन, दक्षिण अफ्रीका, मिस्र, इथियोपिया, इंडोनेशिया, ईरान, सऊदी अरब और संयुक्त अरब अमीरात शामिल हैं. इस वर्ष ब्रिक्स सम्मेलन का विषय है लचीलापन, नवाचार, सहयोग और स्थिरता के लिए निर्माण. शिखर सम्मेलन में चीन के राष्ट्रपति शी जिनफिंग, दक्षिण अफ्रीका के राष्ट्रपति सिरिल रामाफोसा, मिस्र के राष्ट्रपति अब्दुल फतह असीसी, इंडोनेशिया के राष्ट्रपति प्राबोवो सुबियांतो,

శుద్ధ సావేరి రాగంలో పాపనాశం శివన్ రచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నిన్ను వినగా మరి దిక్కెవరున్నారు. పూర్వీ కళ్యాణి రాగం మిశ్రచాపతాళంలో శ్యామశాస్త్ర

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి జి శ్రీవిద్య గారి గానం విన్నారు. వీరికి వాద్య సహకారం అందించిన వారు వయలిన్పై శ్రీ ఓరుగంటి రాజశేఖర్, మృదంగం శ్రీ పెరవల జయభాస్కర్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలనే శాసనసభను నిర్వహిస్తున్నామని నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్టంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని సౌర, ఫ్లోటింగ్ సోలార్, ఇతర సాంప్రదాయేతర ఇంధన వనరులను విస్తృతంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనసభలో తెలిపారు. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారు నివసించే ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంఆర్ఐలు, సిటీ స్కాన్ సేవలను మరింత విస్తరిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 9 ఎంఆర్ఐలు, 50 సిటీ స్కాన్ యంత్రాలు, 1770 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. కొత్తగా మరో 9 ఎంఆర్ఐ యంత్రాలు, 8 సిటీ స్కాన్ యంత్రాలను ప్రభుత్వ హాస్పిటళ్లలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి 8,591.62 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలున్నాయని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాసన మండలిలో తెలిపారు. ఫీజు బకాయిల సమస్యకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాష్టంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రేయస్సు కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే యోచన ఉందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అసెంబ్లీలో తెలిపారు. దీనికి సంబంధించిన కమిటీని ఇప్పటికే నియమించామని చెప్పారు. ఈ ఏడాది తెలంగాణ యువతకు 10,000 విదేశీ ఉద్యోగావకాశాలు కల్పించేలా పూర్తిస్థాయి ప్రణాళిక సిద్దం చేయాలని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ టామ్కామ్ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. నిన్న సచివాలయంలో టామ్కామ్ నిర్వహణ కార్యకలాపాలపై నిర్వహించిన సమీక్షలో విదేశాల్లో ఉద్యోగాల కల్పనలో టామ్కామ్ సాధించిన పురోగతిని పరిశీలించారు.

రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2వ సంవత్సరం థియరీ పరీక్షల తేదీలను ప్రకటించారు. ఈ పరీక్షలు సెప్టెంబర్ 21 నుంచి 26 వరకు జరుగుతాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను బోర్డు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విందాం. ముందుగా పడమటి సంధ్యారాగం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట వినేద్దాం. వేటూరి గీతం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వీయ సంగీత సారథ్యం.

మనో ఎస్ జానకి ఆలపించిన స్వాతి చినుకులు ఈ చిత్రం నుండి పాట విందాం. గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఏ సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiaashascholarship.co.in.

మీరు వింటున్న పాట పెద్దరికం చిత్రం కోసం చిత్ర ఆలపించిన గీతం. గీత రచన వడ్డేపల్లి కృష్ణ, సంగీతం రాజ్కోటి.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వీయ సంగీత సారథ్యంలో శైలజతో కలిసి పాడిన పాట. చిత్రం లాయర్ సుహాసిని, గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శ్రోతలకు మరొక మారు ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ మధ్యాహ్నం 11 గంటలకు అనార్కలి నాటకం ప్రసారం చేస్తున్నాము. రచన శ్రీ మోతుకూరి సత్యనారాయణరావు గారు, నిర్వహణ కొందుల సంగు లింగేశ్వరరావు గారు. మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు యువవాణి తెలుగు కార్యక్రమం, 12 గంటల 40 నిమిషాలకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాలకు వనితాలోకంలో నిర్మాణ్ సామాజిక సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ దీప్తి సిర్ల గారితో పరిచయం ప్రసారమవుతుంది. 2 గంటల 30 నిమిషాలకు వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమంలో ఆజాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ

0: ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం భువనచంద్ర గీత రచన, రాజ్కోటి సంగీతం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఖైదీ నంబర్ 786 ఈ చిత్రం నుండి ఇప్పుడు పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. క్రిమినల్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

మురిపించుకోక ముత్యమంత ముద్దే పెట్టు, పరిగెట్టుతున్న పల్సరెట్టు పగ్గం పట్టు, శృతిమించుతున్న హార్ట్ బీట్ తగ్గేటట్టు, అరే ఎక్స్రేల చూపుతోటి చుట్టు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
4: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
6: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం రాజశ్రీ రచన, ఇళయరాజా సంగీతం, అంజలి చిత్రం నుండి పాట.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జిక్కి శైలజ పాడిన వేటూరి సుందర్రామూర్తి రచన, ఇళయరాజా సంగీతం, చిత్రం ఆదిత్య 369.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్న పాట ఆటో డ్రైవర్ చిత్రం కోసం హరిహరన్ సుజాత ఆలపించినది. గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. 10:03 వార్తల ముఖ్యాంశాల అనంతరం చిత్రసీమ కార్యక్రమంలో మరిన్ని సినీ గీతాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 1893 సెప్టెంబర్ 11 షికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద అందించిన సందేశం భారతీయ నాగరికత, విశిష్ట సంస్కృతి గురించి ప్రపంచానికి చాటి చెప్పిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈరోజు అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను కాపాడే క్రమంలో వారు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం 2వ విడతలో గుడిసెల్లో నివసిస్తున్న 59,000 కుటుంబాలకు ప్రాధాన్యమిచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, కాంట్రాక్టు సిబ్బందికి ప్రయోజనం చేకూర్చే జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో తెలిపారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 16 బ్యాంకులతో ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, డిజిటల్ అగ్రికల్చర్, సాంకేతిక ఆవిష్కరణలకు అనుగుణంగా వ్యవసాయ విద్య, పరిశోధనను అభివృద్ది చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మొదటి ర్యాంకుకు తీసుకురావడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లుకు శాసనసభ నిన్న ఆమోదం తెలిపింది. మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం గ్రామ పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని ట్రెజరీకి బదులుగా సమీపంలోని జాతీయ బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చు. ఈ నెల 17న నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. ప్రజాపాలన దినోత్సవం నిర్వహణ ఏర్పాట్లపై నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల ఫలితాలు, ర్యాంకులు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలు, ర్యాంకులను అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు సినీగీతాలు వింటారు. ముందుగా అశ్వమేధం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఆశా భోన్స్లే పాడిన పాట విందాం. సంగీతం ఇళయరాజా.

మీరు వింటున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన బొబ్బిలి రాజా చిత్రం నుండి. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన సుందరాకాండ చిత్రం నుండి ఇప్పుడు పాట విందాం. గీతరచన వేటూరి, సంగీతం MM కీరవాణి.

0: బయట గుట్టు బయట పెట్టు చేతి పట్టును నీ కట్టు జారుతున్నది
1: కొత్త గుట్టు కొల్ల గుట్టు కోకనట్టులో రాబట్టు కొబ్బరున్నది
0: దాజుబెట్టి దోజిబెట్టు చాకు.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హరిణి పాడిన వేటూరి రచన విందాం. ఇప్పుడు చిత్రం రావోయి చందమామ, సంగీతం మణిశర్మ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

మీరు వింటున్న పాట వేటూరి రచన ఇళయరాజా సంగీత సారథ్యంలో ఆఖరి పోరాటం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతం.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం విజయ్ ప్రకాష్ ఆలపించిన గీతం. చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. గీత రచన అనంత శ్రీరామ్, ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో.

శ్రోతలకు మరొకమారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ మధ్యాహ్నం 11 గంటలకు అనార్కలి నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ మోతుకూరు సత్యనారాయణరావు, నిర్వహణ కొందుల్ల సంగు లింగేశ్వరరావు. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో నిర్మాణ్ సామాజిక సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ దీప్తి సిర్ల గారితో పరిచయం వింటారు. మధ్యాహ్నం 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమంలో ఆజాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొరియన్ కనకరాజు చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన కాసర్ల శ్యామ్ రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం అనంత శ్రీరామ్ గీతరచన, సంగీతం మణిశర్మ, కార్తీక్ ఆలపించిన చెన్నై లవ్ స్టోరీ చిత్రం నుండి ఇప్పుడు పాట విందాం.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న పాట మళ్లీ మళ్లీ ఇది రానే రోజు చిత్రం నుండి హరిచరణ్ పాడినది, సాహితీ రచన గోపీసుందర్, సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ అధ్యక్షతన బ్రిక్స్ 18వ శిఖర అగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో రేపు ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, భారత్, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, యుఏఈలతో పాటు 11 అభివృద్ది చెందుతున్న దేశాలు, వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల అధినేతలు పాల్గొంటారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్యదేశాల నుంచి 1000 మందికి పైగా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు, వాణిజ్య మంత్రులు, ఆర్థిక రంగానికి చెందిన ప్రముఖులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈరోజు అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను కాపాడే క్రమంలో వారు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలనే శాసనసభను నిర్వహిస్తున్నామని నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునః ప్రారంభమయ్యాయి. పాలిటెక్నిక్ విద్యకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 97 దీనిపై తక్షణమే సమగ్ర చర్చ చేపట్టాలని కోరుతూ మండలిలో బీఆర్ఎస్, నిరుద్యోగ భృతి పంపిణీపై చర్చించాలని శాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానాలు సమర్పించాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈతురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారస్వత విశ్వవిద్యాలయం ఇంగ్లీష్, తెలుగు, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ, సోషియాలజీ సబ్జెక్టులలో పీహెచ్డీ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల ఫలితాలు, ర్యాంకులు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలు, ర్యాంకులను అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి.
1: అనార్కలి నాటకం వింటారు. రచన శ్రీ మూటుకూరి సత్యనారాయణరావు. నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు. సంగీతం శ్రీ ఊలిటి వెంకటేశ్వర్లు. గాయని గాయకులు శ్రీ ఎన్సిబి జగన్నాథాచార్యులు, శ్రీ ఊలిటి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి ఇందిమూరి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎన్ నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్వీఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, టాన్సేన్ శ్రీ బందా, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీ నర్సయ్య, వార్తాహరుడు శ్రీ నందూరి సుబ్బారావు పాల్గొన్నారు. వినండి అనార్కలి నాటకం.

0: కాంస్టేంజీ, షాజా డాసలిం తమ పాఠశాల దర్శించడానికి వస్తున్నారు
1: అన్నారు కళీ. ఈనాడు షహజాదా సలీం మన పాఠశాల దర్శించ వస్తున్నారు. షహజాదా వారి వద్ద ప్రదర్శనమివ్వాలి. జాగ్రత్త బేటి.
2: ఏమి చేస్తాను గురూజీ?
1: పర్వాలేదు, కళాభిరుచి గల వారికి మనస్సులోంచి ఉత్సాహం ముసుగు తీసుకుని వస్తుందమ్మా. ఆ బలంతో, ఆ ఆవేశంతో అపూర్వమైన ప్రదర్శనం చేస్తారు కళాకారులు కదా రుణి.
2: అవును, మన అన్నారు అలాగే చేస్తుంది. నృత్యం చేసేటప్పుడు కాలు జారుతుందేమో గురూజీ.
1: బేటి, భయము లేదు. జహాపన రసికుడు, కళోపాతికి 1000 మంది ప్రేక్షక సమూహము కన్నా ఒక్క రసిక హృదయమే ప్రోత్సాహమిస్తుంది.
0: ప్రాంతేంజీ, షహజాదా సలీం దయచేస్తున్నారు.
1: సలాం సలాం షహజాదా సలీం వారికి.
3: అలైకుం సలాం.
1: షహజాదా వారి శుభాగమనం చేత మా పాఠశాల పునీతమైంది. ప్రభువుల ఆశ్రయము చేత భారతదేశమున కళాభిరుచి విస్తరించినది.
3: దానికేమి, నాగరిక దేశం అనిపించుకోవటానికి కళాశాసనమే ముఖ్యమైంది. ఏ దేశమున కళ జీర్ణించినదో ఆ దేశమున మానవత్వము కూడా నశించినట్లే. మీలాంటి వారి వలనే సార్వభౌమ ప్రభుత్వానికి అవిరామరమైన కీర్తి వస్తుంది.
1: చిత్తం చిత్తం. ఉపక్రమిపనా ప్రభు.
3: మంచిది.
1: అనర్కలి గజ్జకటమ్మ, ప్రారంభించు.

0: ఈమె ఎవరు కాంతి?
1: ఈమె జీవిత చరిత్ర చాలా జాలికరమైనది. పసితనంలోని మాతాపితలు ఈమెను ఈ జగన్మాత ఒడిలో వేసిపోయిన పోషించలేని నిరుపేదల చేతిలో ఎట్లో ఈ వయస్సునకు వచ్చి ఈమె శరీరపు పొందిక నాట్యకళకు ఒక అపూర్వ సందేశం ఇస్తుందని బిడ్డలా తెచ్చుకుని నేర్పుతున్నాను ప్రభు.
0: మహాశయ, విరియబోచిన దానిమ్మ ఎందరి శోకను చూచి ఔదార్యం చూపించలేక అరసికులు నిరాదరణ చేస్తారు. మీరు ఈమె జీవితానికి చేసిన మహోపకారాన్ని ప్రశంసిస్తున్నాను.
1: చెప్తా
0: పేరు?
1: అనర్కలి.
0: మీరు పెట్టినారా?
1: లేదు, ఆమె చెప్పుకున్నది.
2: ఏమి మీ అదృష్టం అన్నా?
3: సాదాగా వారికి సార్వభౌముని సెలవైంది.
0: ఈమె తన విశ్రాంతి కాలంలో జననాలోనికి రావచ్చును. పర్మానాయే వ్రాసి ఇచ్చేదను. నాకు ప్రియములై ప్రియతమములైన దానిమ్మ మొగ్గలు నన్ను నా హృదయమును సంపూర్ణముగా ఆక్రమించుకోవటానికేమో మోహనమైన మానవాకృతిగా అనార్కలి అయి నాట్యము చేస్తూ ఎదురు వచ్చినది. ఆ నడుములోని వంపు, ఆ నున్నని భుజముల పక్కగా సుడి తిరిగి వచ్చిన పొంగు నన్నాహరించినది. ఆ నృత్యములో ఎంత పారవశ్యము! అమాయకములు ముగ్ధములునైన ఆ కళ్ళలోకి ఉబికి వచ్చే యవ్వనపు కైపు నాపై మత్తు చదివినది.
3: ప్రభు, గాయకులు తాన్సేంజీ దయచేసినారు.
0: రమ్మను. తాన్సేంజీ
1: జహాపన,
0: ఆమెకు నాట్యకళాభ్యాసం అంతా పూర్తి అయినదా?
1: చాలా భాగమైపోయినది. హస్తభేదాలు, భూభేదాలు, దీవాభేదాలు అన్నీ నేర్చినది జహాపన.
0: ఏదైనా భావమునిచ్చి అభినయించమన్నతో స్వతంత్రముగా అభినయించగలరా?
1: అది ఇప్పుడు చెప్పుతున్నాను.
0: చురుకైనదే.
1: ఒక్క వారంలో అంతా అభ్యసించగలరు.
0: నాట్యం అభ్యసించినతో చాలా చిక్కులున్నవి.
1: ఏమి ప్రభు?
0: బహిరంగముగా దర్బారులో పురుషుల మధ్య ప్రదర్శించవలేమి కదా?
1: నిర్బంధమేమున్నది?
0: ఆమె దాస్యముచే జీవిస్తూ ఉంటే అన్ని నిర్బంధాలే రావచ్చు.
3: కాంతేజీ కొరకు పాదుషా వారి సెలవైనది.
1: జహాపన సెలవు.
0: మహాటి ఏమీ లేదు.

Merry Christmas.

0: అనర్థమే. ఈ నడతి వద్దుటకు కూడా ఇవేని నాట్యపు పుణ్యమాలను అభ్యసిస్తున్నావా
1: అనహాపన? అది నడకే నాట్యం కాదు, పాలు చల్లారిపోవు.
0: పోని, చల్లారిన హృదయాలు వేడి పాలు త్రాగి ఉత్సాహం పొందుతాయి. హృదయమే వేడిగా ఉంటే చల్లారినా భయం లేదు అనర్థమే. ఈ పాలల్లో ఏం పెరుగుతున్నా?
1: పాల సుగంధి చక్కెర
0: కాదు. నిన్నటి నుంచి ఈ పానీయానికి ఏదో క్రొత్త రుచి, క్రొత్త ఉత్సాహం కలిగించే ఏదో స్వభావం కలిగింది కాదా?
1: నాకెన్నో తెలియదు ప్రభు.
0: తెలియకుండానే సరిగిపోతాయి కొన్ని. ప్రపాతపు గాలి తొందరలు పువ్వు కన్య నాట్యం చేసుకుంటూ పారవశ్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కాని దానిలోని సుగంధమంతా ఆ గాలి తరంగాల్లో కలిసిపోతున్నదని దానికి తెలియనే తెలియదు.
1: జాపన, ఆ పువ్వు కన్య ఎంత పుణ్యం చేసుకున్నదో కదా.
0: పుణ్యమనగా?
1: ఏదో గొప్ప తపస్సు.
0: కాదు కాదు, గొప్ప పుణ్యమంటే ఉత్కృష్టమైన ప్రేమ, నిర్వ్యాజ నిర్మలమైన ప్రేమ అని. అలాంటి ప్రేమ సృష్టిలో ఒకరి హృదయంపై నుండి ఇంకొకరి హృదయముపై పడినప్పుడు అపూర్వ సౌందర్య రచనలు విరిసిపోతాయి. దాన్నే పుణ్యమని, ప్రేమ అని అంటారు.
1: అది ఎప్పుడు ఎవరిపై పడును ఎవరు చెప్తారు? ఏక జాతి, ఏక గౌరవం, ఏకైక సాంప్రదాయము ఎన్ని కలియవది ప్రభు. దాసిని ప్రభు, దాసిని.
0: దాసి అని, చక్రవర్తి అని, ఇవి సమాజంలో అంతరాలు. ప్రేమమూర్తి అయిన సర్వేశ్వరుని అభిప్రాయాలు కావు అనర్కలి. ఇటు చూడు అనర్కలి, నీ చూపుల కాంతి పారినంత వరకు ఈ ఆరామం సజీవంగా కనిపిస్తుంది. నీవు నా దగ్గర నుంచి పోతే నేనేమైపోతాను అనర్కలి?
1: అదేమి ప్రభు, నీ కొరకే ఈ దాసి, నీకు సేవ చేయటమే చెప్పినది కదా.
0: అది కాదు అనర్కలి. అనార్, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అనార్, వక్షస్థలం ఉదిచేతో నిశ్చయించిన నీ ఊర్పు గాలి ఎంత ఎడిగా ఉంది. ఏం ప్రేమించడం లేదా అనార్?
1: వ్యాపన,

0: చెప్పలేకుండా ఉన్నాను. ఈ పూలు నాలో శక్తిని వింతపెట్టి నన్ను ముందుకు తోస్తున్నాయి. ఈ గాలి నా చెవిలో ఒకే ధ్వనిగా నీవు దాసికి కావుమంటున్నాను. ఎంత అపచారం జాపన.
1: నువ్వు నాకు కావాలనా? దానిమ్మలు పూసినట్లున్న ఉద్యానవనం లాంటి నీ శరీరంలోని చుట్టుకుపోయి అమృత కలశం లాంటి నీ హృదయంలో మధుర రసమును ఊర్పులా కాకకు ఆవిరి అయిపోకముందు ఒక్క బొట్టు కూడా మిగుల్చకుండా నేను త్రాగివేయాలనిపిస్తుంది.
0: నేనొక్కటి కోరుతాను.
1: వేయి కోరుకుదము.
0: నేటి నుండి భారత సింహ పీఠికపై నీ భౌతిక దేహం మాత్రమే ఉంచి అనార్కలి హృదయ పీఠికపై నీ ప్రేమమూర్తి సదా నివసింపబడి.
1: అంతేకాదు అనా, ఈ సలీం ఈ క్షణము నుండి అనార్కలి అసర సుధారసం త్రాగే జీవిస్తాడు. అనార్కలి కలలోని కాంతి కిరణాలు చల్లుకొని అలంకరించుకుంటాడు. అనార్కలి బహుబంధమైన సుగంధ ధూమాల కల్పులు నిదురిస్తాడు. నడిస్తేనే నాట్యాలు వరికించే చిగుళ్ళ లాంటి అనార్ పాదాలు కందకుండా తన చేతులను పరిచి నడిపించుకుంటాడు అనా.
0: అలా అనకూడదు ప్రభు.

0: ఏది? ఒక్కసారి అయ్యి అనా దానికండి. మహాశయ సార్వభౌమునకు అనర్కళి నాట్య ప్రశస్తి తెలియవచ్చి నన్ను పిలిపించినారు.
1: అంతేనా?
0: ఈ రాత్రి 9 గంటలకు దర్బారులో ఆమె నాట్య ప్రదర్శనానికి అనుజ్ఞయింది.
2: సార్వభౌముడుగానే?
0: ఏమమ్మా?
1: ఏమి విధిగా చేయవలనా?
0: చెప్తా.
1: నాట్యము నేర్పి విధి వచ్చి.
0: ఏమి?
1: ఏమీ లేదు.
0: ప్రభువులకు ఆనందము కలిగించడకే కదా. నేను
1: అంత మాత్రమున పులకన చేయకూడదు.

సాన్సేన్ జీ, జహాపన, మానవ లోకానికంతకు ఒక మనుష్యులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా ఆనందం కలిగించే నృత్యగానాలు నీవు అభ్యాసం చేసి ప్రపంచమంతటిలో విఖ్యాతుడవై భారతదేశానికి కీర్తి తెచ్చావు. నీ వలన మా సార్వభౌమత్వానికి ఇలుమడించిన గౌరవం కలిగింది. ఈ కళాభిరుచిని దేశంలోని నలుమూలలలోనికి ప్రాచిస్తున్నావని విని చాలా సంతోషమైనది. నీ శిష్యురాలు అపూర్వంగా నృత్యగానాలు నేర్చినదని విని ఆమె ప్రదర్శనానికి ప్రత్యేక సావకాశం కలిగింపదరికి ఈ సమావేశం నిర్ణయించాము. సార్వభౌమ, ఈ కళలు పరిపక్వమై పారముట్టిన జీవితం జన్మ జరాదుఃఖాలు నశించిపోయి అఖండ బ్రహ్మానంద తేజస్సులో అంతర్లీనమైపోతుంది. ఏ దేశంలో ఇలాంటి కళలు పరమోత్కృష్టములని భావింపబడతావో అక్కడ సాంఘిక రాజకీయ విద్వేషాలకు తావు లేకుండా జాతీయ జీవిత నాగరిక సభ్యత ప్రతిష్ఠితమవుతుంది. ఆ మహాభాగ్యం కళాపోషకులైన అక్బర్ సార్వభౌముల ఏడుబడి కింద భారతదేశం నేడు పొందుతుంది. ఉపక్రమించు నా ప్రభువు.

0: అదేమి అనకు కడి సలీం యువరాజు ఒడిలు అప్పుడు పొసం జహా ఇది పొరపాటి కానీ తాము విశ్రాంతి భవనానికి దయచేయండి, మనవి చేస్తాను. షహజాదా సలీం వారు కూడా విశ్రమించాలి. తాంతేంజీ తమరు వెళ్ళండి. దర్వాన్ ఈమెను ఒక ప్రత్యేక మందిరమునకు చేర్చి కనిపెట్టి ఉండదు. రాజా మాన్సింగ్జీ తొందరపడకండి,
1: చాలా అనుచితమైన కార్యం జరిగింది. వారిని ఒళ్ళో ఎంత ధైర్యంగా ఒరిగింది.
2: యా ముసల్మానం తెలియ అపమాన హై ఆ గల్పులామి రచ్చి.
0: అవును దిలే ఖాన్జీ, ఇది అమానుషం, అకృత్యం, ఎవరు కాదండి.
1: క్షత్రియుడైన వానికి తల తిరిగేటంత పరాభవం జరిగింది. నిశ్చితమాది బాలి శరదాతాను మందలించక నెత్తిలెక్కించుకుంటాడా ప్రభు?
0: క్షమించాలి మాన్సింగ్జీ. దిలే ఖాన్జీ మీరు తొందరపడకండి.
2: ముఖం
0: మీరు శాంతించిన చో చెప్పగలరు.
1: నేను శాంతించాలి. వానిసలు పెట్టుకుని సైతక్కలాడు ఈ నీచ ప్రదర్శనాలకు మా మేల పిలువాలి. క్షత్రియ జాతితో తులతూకగల గౌరవం తెచ్చుకున్నారని సంబంధం చేసినందులకు ఇంత నీచత్వం నేను ప్రేమపదాలను. క్షత్రియ జాతి గర్భిత మస్తకంపై అభిమాన కిరీటం అవమాన కళంక కష్మలానికి తావీయదు. ఈ దర్బార్తో నాకు పని తీరిపోయింది.
0: రాజు సహా ఆ విషయమై చక్రవర్తితో చెప్పి ఒక నిర్ణయం చేద్దాం. హిందూ ముసల్మానులందరి గౌరవాలను తృణీకరించి అనార్కలీ చేసిన పరాభవానికి కఠినమైన శిక్ష నిర్ణయింపబడుతుంది. ఈనాడు తెల్లవారే వరకు అంతా తేలిపోతుంది. మీరేమి చింతించారు?
3: ఎంత చక్కనిది ఈ దాడిమ మొక్క. అరుణారుణ కంపులు వెరసల్లుతుంది. ప్రకృతిలోని సౌందర్యాన్నంతా బుసకున్నాయి. ఈ గులాబీలతో ఈ అనార్కలిని అలంకరించి పూజిస్తాను. ఎవరు? సోఫియా. నిజం చెప్పి, భయం లేదు.

0: గురించి తెల్లవారేసరికి దానిమ్మలను బహిష్కృతం చేయమన్నారు చక్రవర్తి.
1: నగరి గురించి బహిష్కృతం చేయమన్నారు?
0: భక్తుల్ని చేయమన్నారు.
1: అలాగా
0: ప్రభు, చక్రవర్తి సేవకులందరికీ ఒక కఠోరమైన శాసనం చేశారు. తెల్లవారే లోపల దానిమ్మ చెట్లు పూలు కాయలు ఫలించి ఉన్నా సరే ఒక్కసారిగా చిప్పలు కాల్చి వేసి భస్మం చేయమన్నారు ప్రభు.
1: సరే, నీవు సంకుచితమైన రాజరికకు వాతావరణంలోని వేడి చక్రవర్తి మానవత్వము ఆవిరి అయి ఎగిరిపోయినప్పుడు శాసన రూపమైన పైశాచిక శక్తులు విజృంభించి ఇట్టి కఠోర శాసనాలు చేయక మరేం చేస్తారు?
2: రఘుల్ పదల్
1: వజీర్జీ, వజీర్జీ, చక్రవర్తి తన కఠోర శాసనాలను తనకై శిరసు వంచుతున్న పాలితులపైనే కాక ఈశ్వరుని తిరుహాసం లాంటి రమణీయమైన ఫలపుష్పాదులపై కూడా సాగించుతున్నట కాదా? ఎంత వెరితనము! అక్బర్ చక్రవర్తి మేధా సంపన్నత పైన అసమాన ప్రతిభ పైన నాకు అప్రతిమానమైన గౌరవం కలదు. కానీ సృష్టి అంతటితో ఆగిపోలేదు. సృష్టికర్త మనకిచ్చిన ఈ శక్తులతో అతనిని సాధింపలేదు. అది పరిహాసకరం. అది మానవుని అల్పత్వానికి చిహ్నం. అతని తిరుహాసం సింధులాడు ఈ ప్రశాంత మధురమును శిరీష కోమల రమణీయములైన సృష్టిపై కసివి తరుత కథాయి కార్యం.
2: జహాపన మనవి చేయుటకు అవకాశం ఇవ్వలేదు.
1: మంచిది, కూర్చోండి.
2: నేను కేవలము చక్రవర్తి సందేశహారినివనే రాలి, సహృదయముతో విషయం సమక్షముల చర్చించటకు కూడా వచ్చింది.
1: మంచిది
2: జహాపన, అప్పుడప్పుడే సృష్టి తొంగి చూస్తున్న నాటి మీ బాల్యావస్థను ఎత్తుకొని లాలించి విద్యా శిక్షణలనిచ్చి రాజతంత్రమును బోధించి నా శిక్షాఫల రూపమైన సార్వభౌమమూర్తితో మీరు భావి భారతమును ఆదర్శంగా పాలించుట చూడవలనని ఆకాంక్షపడినాను. తమ వయస్సు కన్నా త్రిగుణీకృతమైన వయస్సులో ఈ జీవితంలోని అనేక భిన్న సంఘటనలను ఎదుర్కొనటలో ఒక్కొక్క సంఘటనకు ఒక్కొక్కటిగా నా వెంట్రుకలన్నీ నెరసిపోయినవి. జాపన పుష్ప సామ్రాజ్యంలో రాజగౌరవం సంపాదించుకున్న సర్వరసిక సమాదరణీయమైన గులాబీ సుకుమారమైన తన వాసనలకు మనుష్యుల జీవితానికి ఒక ఆశ్వాసం ఇస్తున్నది. దాని వర్ణం ముష్కరమైన రక్తపురంగు కాక తన లేతకాంతులకు హృదయ మేధస్సుల అపూర్వ సుధా సమ్మేళనము వంటి అందుకే అది మొఘల్ రాజవంశ చిహ్నముగా అంకితమైంది.
1: అయినా
2: ప్రభువులు సామ్రాజ్యలాంఛితమైన పతాకాన్ని గాని రాజచిహ్నాన్ని గాని గౌరవించడం కర్తవ్యంగా భావిస్తారు కదా. ఎట్టి విషమస్థితిలోనైనా అన్యభావానికి దాసులై వాటిని అగౌరవం చేయ
1: సామ్రాజ్య భావముల కన్నా మహోన్నతాదర్శాలను ఉపాధ్యాయం తీసుకునేవారు దేనికి ప్రాధాన్యం ఇవ్వలేను, దేనిని గౌరవించవలే?
2: తమ అభిప్రాయం
1: యథార్థమునే వచిస్తాను. నా హృదయ సామ్రాజ్య వైభవ లాంఛితమై నా ప్రేమ రస తరంగ లహరి విహార నౌకలు దాడిమ ప్రసవ సుందరి అనార్కలిని గౌరవించడం
2: అది బానిస జాతి పువ్వు గదో జహాపన. దానికి గులాబీతో సహచర్యం
1: బానిస. పుష్ప సామ్రాజ్యానికి అధినేత అయిన గులాబీ తన ఔదార్యంతో దాడిమమును తెచ్చుకునే సంస్కారం తెచ్చుకోలేదా?
2: సంస్కారం అన్న అంత తేలికయా జహాపన? మానవుడెప్పుడు ఒక సంప్రదాయానికి పొద్దు. పరంపరాగతములైన సాంప్రదాయ సిద్ధాంతాలు వాని శరీరంలో ప్రవేశించి రక్తాణువుల్లో బలమైన స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అట్టి సాంప్రదాయాన్ని విచ్ఛేదం చేతామనుకునే సామ్రాజ్యాలలో గొప్ప విప్లవాలు చెలరేగవచ్చు. ప్రజాభిప్రాయములు మన్నింపవలసి ఉంటుంది.
1: ప్రజలకు నా వివాహంతో ఏం పని? నేనేమి ప్రజలకు బానిసనా? సామ్రాజ్య కాంక్షానిబద్ధ వైభవుడైన మా తండ్రి ప్రజాభిప్రాయములకు బానిస అయ్యవు కాదు. నేను స్వేచ్ఛాజీవి, నాకు సామ్రాజ్యం ఒక లెక్క కాదు. నేను ప్రజలకు బానిసను కాను. నాకు ప్రేమయే జీవనం, ప్రేమయే స్వర్గం, ప్రేమయే మోక్షం. నేను అనార్కలిని ప్రేమించాను, ఆమెను వివాహం ఆడి తీరుతాను. నా ప్రయత్నంలో సామ్రాజ్యాలు సైన్యాలు గాలిపింజలలో ఎగిరిపోతాయి. వజర్జీ, ఈ సంగతి మా తండ్రికి

0: నా ప్రయత్నాన్ని రత్నమయ స్వరణ కిరీటం మళ్లించలేదు. ఇది నా నిశ్చయం. తిరుగులేదు, ఇక చర్చించలేదు, తావులేదు.
1: పరమేశ్వరుడు మీ హృదయానికి శాంతి నసంగు
0: అవసరమైనతో

0: బోలు
1: జహాపన సామ్రాజ్య స్థాపనోద్దేశంలో మానవత్వం కూడా మరుగున పడిపోవలసిందేనా? ఈ నిష్ఠుర విధానానికి అంతం లేదా అబులు?
0: జహాపన ప్రజానీకం యొక్క క్షేమాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం మానవత్వానికి దూరమవుతుందా? మీరు మిచిల్ అందు చక్రవర్తి స్వార్థ త్యాగమే ప్రతిబింబింపబడుతుంది. దానికై అవలంబించే శిక్షాక్రమం నిష్ఠురత్వం అనిపించుకుంది జహాపన.
1: అందులకే కదా జాతి మత సాంప్రదాయాలను తోసిరాదని, భావి భారత క్షేమానికి హిందూ మహమ్మదీయ సఖ్యానికి అంబర్ కుమారిని వివాహమాడాను.
0: అక్బర్ చక్రవర్తి ప్రణాళికను ఆమోదింపని వారెవరు? మూఢ విశ్వాసం గల ఏ మౌల్వీలు, సనాతనులైన ఏ హిందువులో తప్ప తదితరులు మీ సంస్కారాన్ని హర్షింపలేదా?
1: అవును, అట్లే సలీం అనార్కలీల వివాహం కూడా సాంఘిక సంస్కారంగా వేల భాగంతరాదు.
0: భావింపవచ్చు, కాని ఆత్మగౌరవావేశపురులైన రసపుత్ర వీరులు, ముఘల్ సర్దారులు దానికి వ్యతిరేకులు.
1: ఏమి?
0: భావి భారత సింహాసనానికి బానిసకుడుగా వారసుడు అని.
1: యదార్థం మొఘల్ జాతి నానాటికి నిర్వీర్యమైపోలేము.
0: రాకుమారుడు ఆమెను నిష్కల్మషంగా ప్రేమించాడు. ఆమె ప్రేమను చొరగొనే ప్రయత్నాల్లో సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచే వైఖరి స్పష్టపరిచినాడు.
1: నా తదనంతరం ఈ అవకాశాన్ని పురస్కరించుకుని రసపుత్రులు సింహాసనమాక్రమించరా?
0: అది సంభవమే జహాపన. మనము చేతులారా తెచ్చిపెట్టుకున్నామని చింతించవలసి వస్తుంది.
1: రాకుమారుడు ఒక బానిస విలాసంలో మునిగి తీరే వాంఛ వల్ల మొఘలులకు భారతదేశంలో తావు లేకుండా పోవలసిందేనా?
0: కావున
1: కావున మనము ఈ వివాహమును అడ్డుకొనవలే, ఎట్లయినను ఆపవలే. ఇందులకు నిష్ఠుర విధానాన్ని అవలంబించాలి.
0: రాసరికపు జన్మ వలన వారికి వారి సంతతికి కూడా ప్రేమ దయా దాక్షిణ్యాదులు దూరమైపోవలసి వస్తాయి కదా.
1: ఆ మాత్రమే మా సౌఖ్యం. ప్రవేశపెట్టము. నీవు పోయి ద్వారము ముందు పహరా చేయి. అనార్కలి, నిన్నెందుకు పిలిపించానో తెలియనా?
2: తెలియదు.
1: నీవు దర్బారులో చూపిన అసభ్యవర్తనం మాకు ఆగ్రహం కలిగించింది. సమర్థించుకోగలవా?
2: చెప్పలేకుండా ఉన్నాను ప్రభు. చెప్పదలిచిన ఎవరో నా కంఠనాళాన్ని ఉన్ని వేస్తున్నట్లవుతుంది.
1: నీవు ఉన్మత్తురాలివి కాకపోతే యువరాజైన సలీంపైన అలా పడిపోతావా?
2: నాకేమీ తెలియలేదు ప్రభు.
1: నీవు అలా పడిపోవడం పిచ్చితనం కాదు.
2: అవును, ఈ మహాప్రపంచంలో ఎందుకు పసితనంలో నా తల్లిదండ్రులు వదిలిపోయినారు? ఈ ప్రకృతి అంతా ఎందుకు నన్ను పోషించిందో ప్రభు. నిన్న మొన్నటి వరకు నాకు నాన్నవారు ఎవరూ లేరు. అది ఏ సృష్టి సందేశమో కాదు. రాకుమారుని తొలిసారి దర్శించినప్పుడు నాలుగు రక్తవాహితలన్నీ పొంకులెత్తి నా కళ్ళ ఎదుట ఒక చోసి మెరిసి

0: పెట్టినా చింతనగానే అణచి వేసి బలవత్తర ఆకర్షణతో లోకొని నన్ను వారి పాదాల కింద పడవేసి నేను ప్రయత్నంగా శిరస్సు వంచుకున్నా. కన్నింటితో వారి పాదాలు కడిగి ఆత్మార్పణం చేసుకున్నాను ప్రభు. అప్పటి నుంచి నేనేమి చేస్తున్నాను నాకేమీ తెలియటం లేదు ప్రభు, నాకేమీ తెలియటం లేదు. ఇది నా అపరాధమే అయితే ఏ శిక్ష వేసినా సిద్ధంగానే ఉన్నాను ప్రభు, సిద్ధంగానే ఉన్నాను.
1: నీవు సలేం రాకుమారుణ్ణి ప్రేమించటానికి వీల్లేదు.
0: ప్రేమ అనగా?
1: ప్రేమ అనగా అనగా రాకుమారుని సాంగత్యాన్ని వాంఛించటం.
0: నేను వారి సాంగత్యాన్ని అభిలషించటం లేదు జహాపన.
1: అది కాదు, వారిని నీవు ఆశించుట.
0: వారి కడ నాకు నిరాశలు లేవు, కేవలం ఆ మూర్తి దర్శనమే.
1: దానినే వలదనిషి ఆశిస్తున్నాను, దానినే ప్రేమ అంటాను.
0: దర్శనం కూడా వీల్లేదు. తేజోరాశి అయిన వారి మూర్తి మరుగైనప్పుడు లోకమే పాడైనట్టు తోస్తుంది ప్రభు. సూర్యుడు లేడేమో అనిపిస్తుంది, సృష్టి వ్యాపారం ఆగిపోయినట్లు అవుతుంది. వాంఛించుటలేదు, పేదనై తొమ్మిదినట్లు చించుటలేదు. కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే, కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే ప్రభు. ఇది ఒక్కటే, ఇది ఒక్కటే అపేక్షించాను ప్రభు.
1: నీ రాకుమారుని దర్శనాపేక్ష మృత్యుదేవుని ఆహ్వానించుకోట.
2: అనర్హుని, నీవు రాకుమారుని అపేక్షించడం రాకుమారులకు వారి రాజ్యానికి క్షేమం కదమా? నీవు నిశ్చలంగా రాకుమారుని ప్రేమించావని ఎరుగుదు. నిశ్చల ప్రేమ స్వార్థాన్ని అపేక్షించదు. నీ ప్రేమ నిష్కళంకమై నిర్మలమై స్వార్థరహితమై సత్యమే ఎదుట. నీవు వాంఛించే ఏ కార్యం వారికి శ్రేయస్సు కాదు, ఆ వాంఛని మళ్లించుకుని నీ స్వార్థత్యాగాన్ని ప్రకటించాల్సి ఉంది. కావున నీవు రాజకుమారుని దర్శన వాంఛ కూడా నిర్మూలనం చేసుకోవాలి. ఇది చక్రవర్తి సామ్రాజ్య ప్రజల తీవ్రమైన కోరిక.
0: ప్రభు, ప్రభు, నీకు ఎదురాడలేదు, నీపై అవిధేత చేయటం లేదు. నీ ముందు మాట్లాడటానికి ఈ కంఠం వణికిపోయి ఊపిసాగటం లేదు ప్రభు. రాకుమారుడు నాకు లేడా? రాకుమారుడు నాకు లేడా? అయ్యో, ఈ హృదయం అంతా ఈ భూమిపై పరచుకొని పోతుంది. ఒక్కమారు ఈ అనార్థని ప్రేమమయ జీవితం మీదుగా ఆ సుకుమారమైన పవిత్ర పాదాలతో నడిచిపోమ్మనండి ప్రభు, నడిచిపోమ్మనండి. జహాపన, నేను రాకుమారుని చూడకుండా ఉండలేదు, అది నాకు అసాధ్యమైన పని. సమనిశ్చితమైన ఖడ్గంతో ఈ కంఠాన్ని తుంచివేసి నాకు ఉపకారం చేయండి ప్రభు, నాకు ఉపకారం చేయండి. అంతే అంతే నేను కోరేది ప్రభు. ప్రభు
1: అమ్మా, ఈ ముష్కరమైన సామ్రాజ్యపు ఇనుప కిరీటం కింద తలయొగ్గిన మహాపాపములు, నా మేధస్సు కలుషితమై కఠిన శిలాఖండమై నిర్జీవమై నీకు నిలువ నీడ లేకుండా చేసింది. నన్ను క్షమించు. ఎవరక్కడ? ఈమెను ఆ అవతలకి తీసుకుని పొండు. ఒక వంక అఖిల భారత సామ్రాజ్య లాంఛనమైన ఈ కిరీటం వేరొక వంక అమాయక ప్రేమ స్వరూపిణి ఈ అనార్థన.
2: రాజనీతి తంత్రజ్ఞుడైన అబుల్, ప్రకృతి సుషమా సుకుమారమైన స్వర్గీయ కవితా గీతికలు ఉపాసించే
1: అబుల్, కిరీటం శిరస్సున లేని అక్బరు అనార్క.

0: แต่ดีสลินบริวาหานี่อันที่เป็นสถานที่เปรียบนิสสากบุญ
1: ยาปะระกวีเยนอบุญดานิกาลันชุสตะ
2: ยาปะระคาวนหาย
3: แม่ราดามานสิงห
0: ์มานสิงห์คุณชัว
3: ยาปะระลาโบรันตากับโกรกาวน
0: เยวิเชียง
3: ชาฮัลราดาสลินబానిస కూతుర్ని పరిణయం ఆడుతారని నగరమంతా ఒక్కటే అల్లరిగా ఉంది. రాజపుత్రులందరికీ చాలా కోపంగా ఉంది. క్షత్రియ వీరసింహులకు బానిస జాతి సంతానం క్రింద తలలోపుటకు అంగీకారం లేదు.
0: పవిత్ర ప్రేమతో కల్పించుకుని వారి హృదయ సంబంధాన్ని ఎలా త్రెంచమా?
3: రాజకీయంగా అలా పనికిరాదు. భిన్న జాతుల పౌరుష జీవనానికి ఇది అవమానం.
0: వారిని అవమానింపవలనని ఎవరంటున్నారు?
3: కర్తవ్యము
0: ఏమియును లేదు. నీవు వెళ్ళి ఎక్కడ ఈ తిరుగుబాటు జరుగునో అక్కడ నీ ప్రజ్ఞాబలదర్పాలతో ఎదుర్కొని
3: సార్వభౌముని రెండవ రాజధాని లాహోర్లో ఇంతటి ప్రజాందోళనము సంతృప్తి పరపకుండా ఉండవచ్చునా?
0: అనచివేదాలం మాన్సింగ్, నీ సార్వభౌముడు శాసిస్తున్నాడు.
3: చేదాలను జహాపన క్షమింపుడు చేయదాలు. ఎవరు అంగీకరించినను మానినను క్షత్రియ జాతి మాత్రం అంగీకరింపదాలు. ఉగ్గుపాలతో పెట్టిన క్షాత్ర రస ప్రధాన జీవనులకు క్షత్రియ సూరశిఖామణులు రణరంగంలో దురికి మృత్యుదేవి కరాల దంతాత్మలలో వీర విహారం చేస్తూ సర్వార్పణం చేయగలరు. కాని అవమాన పరాజితులు కావటాన్ని భరింపదాలు. యోగ్యతకు సమరస భావానికి ముద్రుడనై హిందూ ముసల్మానుల శాశ్వత సఖ్యం కోసం తనగులాడే మీ చేయూతగా నుండడానికి మా సోదరి అంబర్ రాకుమార్ని భార్యగా ఎలుపొమ్మనిచ్చా. ఈ సంస్కరణ ఎందరెందరో సుక్షత్రియుల కంటకింపైపోయింది. క్షత్రియలోక మూర్ధన్యుడైన మా చిత్తూరు ప్రభు రామ ప్రతాప్ సింహ్ మొఘల్ సామ్రాట్యునకు సామంతుడుగా ఉన్నదాలకనే కదా నేటికి కందమూలాలు తింటూ తన పవిత్ర దేహాన్ని అడవి కర్పించుకున్నాడు.
0: సర్వ సైన్యాధిపతి
3: ప్రభు, నాకు సర్వ సైన్యాధిపతిత్వంతో పని లేదు. ఒక్క క్షత్రియ జాతి అయిన నేను సమస్త భారతీయ సభ్యజాతులకు తలవంపుగా భారత సామ్రాజ్య సింహాసనం మీద బానిస కూతురు కనుసన్నలతో పాలించు చక్రవర్తి శాసనాలను పరిమాణాలను శిరోధార్యమని తలచి నా వంటి ఆత్మాభిమానం గలవాడు సేవించలేడు. ప్రభు క్షమించండి.
0: మాన్సింగ్, మాన్సింగ్, రాజధర్మం నిర్వర్తించే ఈ హృదయంలో దయాప్రేమలకు స్థానం లేదు. ఎవరక్కడ
1: లేదు.
0: తెల్లవారక పూర్వమే అనార్కలిని సజీవ సమాధి చెల్లించు.
1: జహాపన, జహాపన, మనసారా ప్రేమించినందుకు మరణదండన మా జహాపన. అట్లయినచు భావి పరిణామాన్ని శంకించకుండా పరమశుడై ప్రేమించిన సహజాగా సలింకేమి శిక్ష? ఆమె అపరాధము కన్నను రాకుమారుని అపరాధమే ఎన్నో విధములు అధికతరమైనది. క్షమించండి. ఉత్తరవాత్సల్యం అతనిని శిక్షించకుండా మీకు అడ్డము వచ్చినది. అసహాయ గదా అని ఇంత పని చేశారు కదా ప్రభు. ఒక్క మాట మనవి చేయకుండా ఉండలేదు. మీ సామ్రాజ్యంలో ఆమెకు రక్షణ లేకుంటే ఇట్టి ఘోర సాంఘిక నియమాలు మృత్యు క్రీడలు లేని ఏ దూర దేశాలకు పంపించి వేయలేకపోయినా ఇంత అన్యాయం చేస్తారా?
0: గురుజీ, నేను తొందరపడ్డాను. దారుణమైన శాసనం చేశాను. కరుణార్ద్రమైన నా హృదయాన్ని ఈ రాజకీయ లోహ కవాటాలు నిర్బంధించి పైకి పోయింది.

0: అన్నారు. నా బిడ్డ, ఈ దీనగాయకుణ్ణి ఒక్కడిని శూన్య ప్రపంచంలో వదిలివేసి స్వర్గధామం చేరుకున్నావా? నీలోని కళాప్రావీణ్యమే నీకు మృత్యప్రాయమైపోయిందా? ఈ జీవితమంతా ఇక నిర్వేదంతో నీ మృత్యు వేదనలనే పాడుకొనవలె నా బిడ్డ, బిడ్డ. అప్పుడే ఏనాడో ఏ చెట్టు క్రిందో నీ దిక్కులేని జీవితం రాలిపోతే ఏమయ్యేదాని ఓ బిడ్డ? నా చేతులారా తెచ్చి పెంచి సర్వజగన్మోహనమైన నృత్యగాన కళలను అలంకరించుకుని తుడకు క్రూర వ్యాఘ్రములకు బలి చేశానా? సూర్యులలోని జ్యోతిస్తుపోయి సృష్టికాల అంధకారమైపోయి
1: అనా, ఇక నీవు నాకు లేవా అనా? నీవు నన్ను విడిచిపెట్టేవా? నేనే నిన్ను విడిచిపెట్టాను. ఆకాశ సీమల నుంచి అవతరించిన నీవు అనంత ప్రేమతో కరగ్రహణ మాసిస్తే అందుకోలేక అతాసుడు నేను నిర్భాగ్యుని అనా? నేను నిర్భాగ్యుని. నువ్వు మరణింపలేదు. ఈ సరే నేను నిత్య

0: హలో, అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శశిరేఖ. ఇప్పుడు స్టూడియోలో సమయం 12:11 కా వస్తుంది. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ గూగుల్ మీట్స్ వర్సెస్ గుమ్మం ముచ్చట్లు. ఇక మొదలెడదామా? మన టాపిక్లోకి వెళ్లే ముందు టుడే స్పెషల్ అయిన జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం, అంటే నేషనల్ ఫారెస్ట్ మార్టియర్స్ డే కాబట్టి దాని గురించి కూడా కొంచెం మాట్లాడుకుందామే. మన దేశంలో సోల్జర్ లేదా సైనికుడు అనగానే మనకు మన మైండ్లో, మనసులో ఒక పిక్చర్ మొదలవుతుంది. -40 డిగ్రీల సియాచిన్ గడ్డకట్టే మంచులో తుపాకీ పట్టుకున్న వీరుడు, లేదా ఎడారి మండు టెండల్లో సరిహద్దు కాపలా కాసే ఆర్మీ జవాన్, కరెక్టే కదా? వాళ్ళంటే మనకు గౌరవం ఉండాలి, ఉంటుంది కూడా. కానీ దేశ సరిహద్దు లోపల మన ఊర్లకి నగరాలకి సమీపంలోనే ప్రతిరోజు ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతుందని మీకు తెలుసా? ఆ యుద్ధంలోనూ శత్రువులు ఉన్నారు, ప్రాణాంతక ఆయుధాలు ఉన్నాయి, దేశ సంపద దోపిడీ ఉంది. వీటన్నిటినీ ఎదురొడ్డి రక్తం చిందిస్తున్న సైనికులు ఉన్నారు. వాళ్లే ఆకుపచ్చని యూనిఫామ్ వేసుకునే మన ఫారెస్ట్ గార్డ్స్, రేంజర్లు, అటవీ అధికారులు. ఎవరి అమరవీరులు? అడవుల్లోనా అని ఆశ్చర్యపోతున్నారా? అవును బాస్, వాళ్ల గురించే. ఈరోజు అసలు ఈరోజు వెనుక ఉన్న అసలైన కథ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. నిజానికి 11 సెప్టెంబర్ ఈ డేగా ఎందుకు పెట్టారో మీకు తెలుసా? దీనికి దాదాపు 300 ఏళ్ల క్రితం జరిగిన ఒక మైండ్ బ్లోయింగ్ రియల్ స్టోరీ ఉంది. 1730 రాజస్థాన్లోని కేజర్లీ అనే ఒక ఊరు. అక్కడి రాజుగారు తన ప్యాలెస్ కోసం కలప కావాలని సైనికులను పంపించి పవిత్రమైన కేజరీ చెట్లను నరకమన్నాడట. అప్పుడు అక్కడి అమృతాదేవి బిష్నోయ్ అనే ఒక సామాన్య మహిళ గొడ్డలి పట్టుకున్న సైనికుడు ముందుకు వచ్చి నిలబడింది. ఆ క్షణం ఆమె ఏమందో తెలుసా? నా తల తెగిపడినా పర్లేదు, ఒక చెట్టు నిలబడితే అది నాకు చాలు అని ఆమె ఆ చెట్టును గట్టిగా కౌగులించుకునింది. కానీ ఆ క్రూరమైన సైనికులు ఆమెను నరికేశారు. అది చూసి ఆమె ముగ్గురు కూతుళ్ళు, ఆ తర్వాత ఊర్లోని గ్రామస్తులు ఒకరి వెనకాల ఒకరు వచ్చి చెట్టును గట్టిగా పట్టుకుని నిలబడ్డారు. దాంతో అక్కడ రక్తం ఏరులై పారింది. మొత్తం 363 మంది చెట్లు ప్రాణాల కోసమని తమ ప్రాణాలను బలిచ్చారు. ఈ ఘటన జరిగిన రోజే ఈ 11 సెప్టెంబర్.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: అదే ఇప్పుడు చెట్ల కోసం ప్రాణాలు ఇవ్వడమా? ఈ కాలంలో మనం కనీసం ఒక మొక్క కూడా నాటడానికి టైం ఉండదు. కానీ అప్పట్లో ఊరికి ఊరే బలైపోయింది. ఎంత పెద్ద త్యాగమబ్బా! సరే, అదంతా గతం అనుకుందాం. మరి ఈ రోజుల్లో మనం రోజు ఏసీ రూమ్స్, వీకెండ్ పార్టీలతో లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మన పక్కనే ఉన్న దట్టమైన నల్లమల, శేషాచలం లాంటి అడవుల్లో రోజు ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పోరాడే సైనికులే మన ఫారెస్ట్ గార్డ్స్, మన రేంజర్స్. రోజు 15-20 కిలోమీటర్ల ముళ్ళ బాటలో నడక, ఒకవైపు పాములు, విషకీటకాలు, పులులు, ఏనుగులు, ఇక ఎన్నో క్రూరమైన జంతువులు, మరోవైపు AK-47 పట్టుకుని తిరిగే స్మగ్లర్లు, వేటకాళ్ళు, గంజాయి మాఫియా. అలాంటి వాళ్ల ముందు మన ఫారెస్ట్ గార్డ్ చేతిలో ఉండేది ఒక చిన్న లాఠీ మాత్రమే. సెల్ఫోన్ సిగ్నల్ కూడా ఉండని ఆ దట్టమైన అడవుల్లో తమ కుటుంబాలకు దూరంగా నిలబడి వాళ్ళ డ్యూటీని చేస్తారు. మీకు షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? ప్రపంచవ్యాప్తంగా డ్యూటీలో చనిపోతున్న ఫారెస్ట్ రేంజర్లో దాదాపు 30% మంది మన ఇండియాలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకు? ఎవరికోసం? ఎందుకంటే కాపాడనుకున్నది కేవలం అడవులను మాత్రమే కాదు, మనం

0: ఇల్చే గాలిని, మన దాహం తీర్చే నదులను. మీరు కూడా దీని గురించి ఒక్కసారి ఆలోచించి చూడండి.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇందాకటి నుంచి మనం ఫారెస్ట్ మాజియర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇది విన్న తర్వాత ఒక కాలేజ్ కుర్రోడో లేకుంటే ఐటీ ఎంప్లాయో అడగొచ్చు, అడవిలో ఎవరో చనిపోతే సిటీలో ఉండే మాకేంటి లాభం అని. సింపుల్ లాజిక్ బాస్. హైదరాబాద్లో వర్షాలు పడాలన్నా, వైజాగ్లో స్వచ్ఛమైన గాలి వీచాలన్నా ఆ అడవులు పచ్చగా ఉండాలి. అడవి చేస్తే నదులు ఎండిపోతాయి, నదులు ఎండిపోతే మనం తాగేందుకు నీళ్లు ఉండవు. ఒక ఫారెస్ట్ గార్డ్ చిందిస్తున్న రక్తం మన సిటీల లైఫ్ లైన్. మరి యూత్గా మనం వాళ్ళకి ఏం సపోర్ట్ చేయగలం? అందుకు తుపాకీలు పట్టుకొని అడవికి వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని చిన్న పనులు చేస్తే చాలు. అవి ఏంటంటే, ఎప్పుడైనా జూ పార్కుకో, శ్రీశైలం, పాపికొండల ట్రిప్పింగ్కో వెళ్ళినప్పుడు ఆకుపచ్చని యూనిఫామ్లో ఉన్న ఫారెస్ట్ గార్డులను చూస్తే కనీసం ఒక చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ సార్ అని చెప్పండి. అది వాళ్ళ కొండంత ధైర్యం ఇస్తుంది. అలాగే ట్రిక్కింగ్ల పేరుతో అడవులకు వెళ్ళి బీర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు విసిరేయకుండా ఇంకా కుదిరితే సోషల్ మీడియాలో మీకున్న పవర్ని పర్యావరణ పరిరక్షణ కోసం, అడవుల రక్షణ కోసం వాడండి. యుద్ధంలో చనిపోయిన సైనికుడికి దక్కే గుర్తింపు అడవిని కాపాడుతూ ప్రాణాలు అర్పించిన ఫారెస్ట్ సిబ్బందికి కూడా దక్కాలి. ఎందుకంటే సరిహద్దుల్లో కాపాడేది దేశ భూభాగాన్ని, అయితే వీళ్ళు కాపాడేది దేశ ప్రాణవాయువును.

0: సో నిజంగా ప్రణామమనే చెప్పుకోవాలి ప్రకృతికి. కాబట్టి ఈ సెప్టెంబర్11న మన పచ్చని రేపటి కోసం తమ జీవితాలను త్యాగం చేసిన అడవి రక్షకులందరికీ, ఆకుపచ్చని సైనికులందరికీ నా తరపున, మన రేడియో లిజనర్స్ అందరి తరపున బిగ్ సెల్యూట్. సో ఇప్పటి వరకు టుడే స్పెషల్ గురించి విన్నారు కదా, ఇప్పుడు టుడే టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదే గూగుల్ మీట్స్ వర్సెస్ గుమ్మం ముచ్చట్లు. పొద్దున్నే లేవగానే మీ ఫోన్లో వచ్చే ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటి? ఖచ్చితంగా ఆఫీస్ మెయిల్ లేదా ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది, అందులో ఒక అంకుల్ ఉంటారన్నమాట. ప్రపంచంలో ఏ ఫేక్ న్యూస్ వచ్చినా తక్కువని ఫార్వర్డ్ చేసేస్తుంటారు. ఒక ఆంటీ కూడా ఉంటారు, పక్కింటి పిల్లాడికి వీసా రాగానే మన గ్రూప్లో షేర్ చేసి ఇండైరెక్ట్గా మనల్ని చూసి నుట్టూరుస్తూ ఉంటారు. ఇక మనం ఇవన్నీ తట్టుకోలేక గ్రూప్ నుంచి ఎగ్జిట్ కొడితే అంతే, ఇంకా ఇంట్లో పెద్ద రచ్చ అయిపోతుందని భయం. గ్రూప్ని జీవితాంతం మ్యూట్లో పెట్టినా సైలెంట్ అబ్జర్వ్ లాగా మిగిలిపోతాం. కానీ ఫ్రెండ్స్, సరదా పక్కన పెడితే అప్పుడు 20 మంది ఉమ్మడి కుటుంబం, ఇప్పుడు 5 అంగుళాల స్మార్ట్ ఫోన్లో ఆ 20 మంది వాట్సాప్ గ్రూప్గా మారిపోయింది. అప్పుడు ఇంటి నిండా మనుషులు సందడి, ఇప్పుడు 2BHK ఫ్లాట్లు సైలెన్స్. అసలు ఈ జర్నీలో మనం ఏం మిస్ అయ్యాం? దీని గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం.
1: నాకు మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: ఒకసారి మన చిన్నతనం లేదా మన పేరెంట్స్ చిన్నప్పటి రోజుల్లోకి వెళ్దాం. ఇంట్లో ఒకటే టీవీ ఉండేది. ఆదివారం వచ్చిందంటే డజన్ మంది పిల్లలు టీవీ ముందా లైన్లో కూర్చునేవాళ్ళు. రిమోట్ కోసం కొట్టుకోవడం, నేను చూస్తానంటే నేను చూస్తానని అరుచుకోవడం, అదొక ప్యూర్ వైబ్ అన్నమాట. అప్పట్లో ఎవరికి సపరేట్ బెడ్రూమ్స్ ఉండేవి కాదు. వరండాలో వరుసగా పరుపులు వేస్తే కజిన్స్ అంతా ఒకరి కాళ్ళపై ఒకరు కాళ్ళు వేసుకొని అర్ధరాత్రి వరకు దెయ్యాల కథలు చెప్పుకుంటూ పడుకునేవాళ్ళం. జేబులో రూపాయి లేకపోయినా వెనకాల కొండంత ఫ్యామిలీ ఉండదనేదే ధైర్యం ఇచ్చేది. మనుషుల మధ్య ప్రైవసీ గోడలు లేవు, కానీ లైఫ్ మాత్రం ఫుల్ కలర్ఫుల్గా ఉండేది. కట్ చేస్తే టుడే సీన్. మన కాలేజ్ కోసమో, ఐటీ ఉద్యోగం కోసమో ఇల్లు వదిలి మెట్రో సిటీలకు వచ్చేసాం. హాస్టల్ గదుల్లో ఉండి ఆ మెస్ ఫుడ్ తినలేక అమ్మ చేతి వంట గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చి రాత్రులు ఎన్నో ఉంటాయి. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్లా చేసేవాళ్ళైతే పాపం వాళ్ళ గోడు వింటే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ల్యాప్టాప్ ముందు లాగిన్ అవుతాం. ఇక బయట ప్రపంచంతో పని ఉండదు, సంబంధం ఉండదు. పొద్దున్నుంచి అర్ధరాత్రి వరకు ఆఫీస్ కాల్స్, డెడ్లైన్స్, టీ తాగాలన్నా ఆన్లైన్లో కొట్టాల్సిందే. ఎప్పుడైనా మనకు జ్వరం వచ్చి ఒళ్ళు కాలి

తప్పిపోతుంటే ఒక ట్యాబ్లెట్ తెచ్చి ఇవ్వడానికి, నుదుటి మీద చెయ్యి వేసి ఏం పర్లేదని చెప్పడానికి పక్కన ఎవ్వరూ ఉండరు. డెలివరీ బాయ్ వచ్చి డోర్ బెల్ కొట్టినప్పుడే మనం మనుషుల గొంతు వినే పరిస్థితి అన్నమాట ఇప్పుడు. నా స్పేస్, నా ఫ్రీడమ్ అనుకుంటున్నారు కదా, కానీ ఆ ఫ్రీడమ్ వెనుక ఇంత పెద్ద ఒంటరితనం ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేస్తుండరు కదా బాస్. సో ఫ్రెండ్స్, ఇక్కడే మనం ఆలోచించాలి. మనం మళ్ళీ పాతకాలంలాగా 20 మంది ఒకే ఇంట్లో ఉండాలని ఎవరు అనట్లేదు. కెరీర్ డ్రీమ్స్ కోసం బయటకు రావడం తప్పేం కాదు, కానీ సింపుల్ లాజిక్ ఏంటంటే బాస్, కెరీర్ కోసం దూరం వెళ్ళండి, కానీ మనుషుల్ని దూరం చేసుకోకండి. ఈ జనరేషన్కి ఒక చిన్న ఛాలెంజ్ ఇవ్వాలనిపిస్తుంది. రోజు రీల్స్ స్క్రోల్ చేసే టైంలో కనీసం ఒక 5 నిమిషాలు తగ్గించి అమ్మకు, నాన్నకు లేదా తాతయ్యకు కాల్ చేయండి. వాళ్ళు రోజంతా మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. కజిన్స్కి కాల్ చేసి ఎలా ఉన్నావురా అని అడగండి. పెద్దవాళ్ళు కూడా పిల్లల దగ్గర ఈ కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు ఆ గొడవలు ఈ గొడవలు అని చెప్పకుండా ప్రేమగా ఒకసారి, ఏరా ఎలా ఉన్నావు, ఇప్పుడు అక్కడంతా బాగానే ఉందా అనే మాట ఒక మాట మాట్లాడితే వాళ్ళకు ఎంత కొండంత ధైర్యమో కదా. ఒకసారి పెద్దవాళ్ళు కూడా దీని గురించి ఆలోచించాలి. టెక్నాలజీ కంటే గొప్పది మన మనుషులు. మన కుటుంబమే అసలైన పవర్ బ్యాంక్. మరి ఈరోజే మీ ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వండి.

సో మన కార్యక్రమం టైం కూడా అయిపో వస్తుంది కాబట్టి మరో మంచి కార్యక్రమంతో మంచి విషయాలతో మళ్ళీ కలుస్తుంది మీ శశిరేఖ. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్

0: అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలతో సహా రష్యా ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితి, వాణిజ్య సంబంధాలు, ఇంధన సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్తో చర్చలు జరుపుతారు. అధ్యకుడు పెజేష్కియాన్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంటారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇరువురు నేతలు ప్రాంతీయ పరిణామాలతో సహా పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా సమావేశమవుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద, శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాలు మానవాళిలో దాదాపు సగం మందికి, ప్రపంచ జీడీపీలో దాదాపు 40% ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ వాటా ఇప్పుడు 4వ వంతు ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ ఒక మూల స్తంభంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. స్వదేశీ తయారీ ఎగుమతులలో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు అతిపెద్ద విభాగాలుగా ఉన్నాయని తెలిపారు. ముడి పదార్థాలు, క్రిటికల్ మినరల్స్ సహా ఒక దేశం ఉత్పత్తుల కోసం మరో దేశం తమ మార్కెట్లను తెరిచి ఉంచాలని బ్రిక్స్ దేశాలకు పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
1: ఇండియా ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. వి సీ బ్రిక్స్ యాజ్ ఎన్ ఇంపార్టెంట్ మార్కెట్ ఫర్ దీస్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ దట్ ఇండియా సీక్స్ టు టేక్ టు ద వరల్డ్ యాజ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్.
0: 1893 సెప్టెంబర్ 11 చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద ప్రసంగాన్ని ఒక సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ ఆయన సందేశం మన దేశ నాగరికత, విశిష్ట సంస్కృతి మూలాలను ప్రతిబింబించిందని అన్నారు. వివేకానంద స్ఫూర్తిదాయక మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యకురాలు జెసికా అలుపో న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో కూడిన ఆత్మీయ, చారిత్రక సంబంధాలను పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ భాగస్వాములుగా గ్లోబల్ సౌత్ ప్రయోజనాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు దృఢంగా కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. భారత్, ఉగాండాలు బలమైన స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటున్నాయని, ద్వైపాక్షిక, బహుపాక్షిక రంగాలలో ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా నైజీరియా విదేశాంగ మంత్రి బియాంకా ఒడుమెగ్వు ఒజుక్వు, ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినం, అటవీ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ సంరక్షకులు, రేంజర్లు సభ్యులకు ఈరోజు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. సుస్థిర భవిష్యత్తుకై తమ ప్రాణాలర్పించిన అటవీ అధికారులకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నివాళులర్పించారు. దేశంలోని విస్తృత జీవ వైవిధ్యాన్ని అటవీ అధికారుల బృందం అంకితభావంతో కాపాడుతోందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. దేశ సహజ సంపద రక్షణలో కార్చిచ్చులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసిన అధికారులను స్మరించుకుంటూ చెట్లు, నదులు సహజ వనరులు మాత్రమే కాదని, మానవాళికి జీవనాధార వ్యవస్థగా ఉన్నాయని భూపేందర్ యాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. HPV సంక్రమణ, HPV సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షించడానికి మరో ముందడుగు ఇదని పేర్కొంది. ప్రతి టీకా దేశంలోని బాలికలను ఆరోగ్యకరమైన, క్యాన్సర్ రహిత భవిష్యత్తుకు మరింత చేరువ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

0: గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ఏడవ సంచిక ఈరోజు ముంబైలో ముగుస్తుంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్, సమ్మిళిత ఫైనాన్స్ కోసం విశ్వసనీయ అనుసంధాన ప్రపంచ వ్యవస్థలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఫెస్ట్ను నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థలు, కేంద్ర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫిన్టెక్లు, సాంకేతిక కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు తదితర ప్రపంచ భాగస్వాములు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలు ఈరోజు జీఎఫ్ఎఫ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లోతైన సహకారం, బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపకత కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ రోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం వైవిధ్యమైన వనరులు, మార్కెట్లు, సామర్థ్యాలు, అనుభవం కలిగిన ఆర్థిక వ్యవస్థలను ఒకచోటుకు చేర్చుతుందని అన్నారు. ఈ కూటమి విధానాలను పోల్చుకునేందుకు, కీలకమైన ఏర్పాట్ల బలోపేతానికి, సభ్యదేశాల ఎంపికలను విస్తృతం చేసేందుకు ఒక వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. సంస్థాగత సహకారంలోకి ప్రవేశించి బ్రిక్స్ కూటమి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది బ్రిక్స్ కు ఒక మైలురాయి అని పీయూష్ గోయల్ అన్నారు.
1: In its membership, agenda, and mechanisms of cooperation. India's chairship has sought to carry this evolution forward through the theme of building for resilience, innovation, cooperation, and sustainability.
0: ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజులలో తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న అల్ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడులలో మరణించిన దాదాపు 3000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్ఖైదా హైజాకర్లు 4 ప్యాసింజర్ విమానాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. హార్ము జలసంధిలో అమెరికాకు చెందిన మానవరహిత ఉపరితల వాహనాన్ని తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకుందని ఐఆర్జీసీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రాష్టంలో 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ను ఏర్పాటు చేశామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనమండలిలో తెలిపారు. రాష్టవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. శాసనమండలి సమాపేశాల్లో ఉద్యోగుల సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించిందని స్పష్టం చేశారు. దీని ద్వారా రాష్ట వ్యాప్తంగా మొత్తం 12.91 లక్షల మందికి ఈ ప్రయోజనం చేకూరుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్

0: అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఈ బీమా వర్తిస్తుందని వివరించారు. అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేశామని, అందులో ఉద్యోగ సంఘాల నాయకులను ట్రస్టీలుగా నియమించినట్టు చెప్పారు. ప్రస్తుతం హెల్త్ కార్డుల ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాష్టంలో 100,000 నూతన ఉద్యోగాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం సరికొత్త జీసీసీ విధానాన్ని తీసుకొచ్చిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలియజేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్టంలో 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. తద్వారా 7,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 10,000 మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు అందించనున్నట్టు వెల్లడించారు. గత 2 ఏళ్లలో సులభతర వాణిజ్య విధానాలు, డిజిటల్ టెక్నాలజీ, ఐటీ మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తూ 75% గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
1: ఈరోజు ఏఐకి సంబంధించి ఎంత వచ్చినప్పటికీ మన దగ్గర ఉన్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఈరోజు ప్రధానమైన కంపెనీస్ సంబంధించి, Fortune 500 కంపెనీస్ సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని విధంగా, అధ్యక్ష, మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే విధంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ వీ హావ్ ప్రొవైడెడ్, వి బాట్ ఇన్ అధ్యక్ష 75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఒక్క సంవత్సరంలో. దానివల్ల ఈ సంవత్సరంలో కూడా దాదాపు 65 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ తీసుకొచ్చాం.
0: నిజామాబాద్ ఐటీ హబ్ లో కాగ్నిజెంట్, క్యాబ్ జెమినీ, విప్రో, మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్రా తదితర ప్రముఖ కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేలా రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శాసనసభకు తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట వ్యాప్తంగా నిర్మించిన ఐటీ హబ్లు, టవర్లపై అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శాసనసభలో తెలియజేశారు. పారిశ్రామిక భాగస్వామ్యం లేకుండానే వాటిని నిర్మించడం వల్ల చాలా చోట్ల అవి నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చేలా చొరవ తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలి ఏడాదిలో 4.5 లక్షలు, రెండవ ఏడాది 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. హైదరాబాద్లోని అన్ని నియోజకవర్గాల్లో 100,000 ఇళ్లు ఇచ్చామని, లాటరీ విధానంలో పూర్తి పారదర్శకతతో కేటాయింపులు జరుపుతున్నామని వెల్లడించారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా రాష్టంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను కాంగ్రెస్ నెరవేరుస్తోందని శాసన మండలిలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్టంలో దాదాపు 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం శుభ పరిణామమని కొనియాడారు. నిజామాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన 720 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ్యుల ప్రాథమిక హక్కులను కాలరాసేలా రాష్ట ప్రభుత్వము, పోలీసులు వ్యవహరించారని ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్కు బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యులు ఫిర్యాదు చేశారు. మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి కమిషన్ను కోరారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను కాపాడడానికి అటవీ అమరవీరులందించిన సేవలు, చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 11 అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తారు. తెలంగాణలో 1984 నుంచి వివిధ క్యాడర్లకు చెందిన 23 మంది అటవీ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోయారు. అటవీ రక్షణ, వన్యప్రాణుల రక్షణ, అటవీ నేరాల నివారణలో అత్యుత్తమ సేవలందించిన వారికి తెలంగాణ రాష్ట వన సంరక్షణ మెరిటోరియస్ సర్వీస్ మెడల్ను అందిస్తారు. అటవీ సంరక్షణలో విధులు నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలను స్మరించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు.
2: కోయాలు, హొండారెడ్డిస్లు, అలాగే పీవీటీస్లు సమన్వయంతో ఇక్కడ పనిచేసుకోసం ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. గవర్నమెంట్ కూడా కాపాడాలి, అలాగే సంబంధించి

0: డిఫరెంట్ ఏరియాస్ లో కూడా, ఇప్పుడు అశ్వరాపురం, మనుగురు ఇలాంటివి సైడ్ లో కూడా అప్పుడు అప్పుడు ప్రోగ్రామ్స్ కూడా పెట్టాలి. బోత్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, ఎన్వైరన్మెంట్ కాపాడాలి, అలాగే రైట్స్ కూడా కాపాడాలి.
1: ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అడవుల సంరక్షణకు ప్రాణత్యాగం చేసిన అమర వీరులందరికీ ఆదర్శమని జిల్లా అటవీ శాఖాధికారిని బాలమణి అన్నారు. అందరూ బాధ్యతగా అటవీ సంరక్షణలో పాల్పంచుకోవాలని ములుగు అటవీ శాఖ రేంజ్ అధికారి ఎల్లయ్య అన్నారు.
2: అందరూ అటవీ సంరక్షణలో భాగంగా ఉంటూ అడవిని కాపాడుకుంటూ అందరూ ఆరోగ్యకరంగా ఉండవచ్చు. అటవీ లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ ఎల్నినో మనము గమనిస్తున్నాము. ఈ సంవత్సరం వర్షాలు కూడా సరిపడలేదు. ఇది ఆర్థికంగా మరియు ఆహార పంటల మీద ఎంతో ప్రభావం చూపెట్టి మొత్తం ప్రపంచానికే, మొత్తం మానవాళికే ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి అందరూ అటవీ సంరక్షణలో పాల్గొంటూ అటవీ అమరవీరులను స్మరించుకుంటూ అటవీ రక్షణలో పాల్పడాలని కోరుకుంటున్నాము.
1: హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో సెక్షన్ 22A భూబాధితులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. కేసీఆర్ హయాంలో కరెంటు, నీటి సమస్యలు తీరి భూముల విలువలు భారీగా పెరిగాయని, కానీ నేడు రాష్టంలో ల్యాండ్ చోరీ నడుస్తోందని విమర్శించారు. ఈరోజు నుంచి 3 రోజులపాటు రాష్టంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. జనగామ జిల్లాలో పశు సంవర్ధక శాఖ కార్యక్రమాల అమలు లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్, భారత్ పరిశోధన్ పోర్టల్ తదితర కార్యక్రమాల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మరొక కార్యక్రమంలో HIV నియంత్రణ నివారణ కార్యక్రమంలో జాతీయ లక్ష్యాలను పూర్తి చేసి జనగామకు సురక్షిత్ జిల్లా గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పలు హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లలో ఆహార పరిరక్షణ అధికారుల తనిఖీలు నిర్వహించారు. నాణ్యత లేని ఆహారాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయీ పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి. నల్గొండ జిల్లాలో VBG రామ్జీ పథకం కింద చేపట్టే పనులు ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్దికి తోడ్పడేలా ఉండాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. VBG రామ్జీ పనులపై ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, నిర్దేశించుకున్న సమగ్ర గ్రామ పంచాయతీ ప్రణాళికను గ్రామ సభలో చర్చించి గ్రామానికి అవసరం ఉన్న పనులను చేర్చుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రాష్టంలో 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేశామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనమండలిలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో నిర్మన్ సామాజిక సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ దీప్తి సిర్ల గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం దీప్తి సిర్ల గారు ఈరోజు మనతో ఉన్నారు. దీప్తి గారు, ఈ కార్యక్రమానికి అలాగే మా స్టూడియోస్కి మీకు స్వాగతం.
2: థ్యాంక్ యూ సో మచ్.
1: మిమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలవాలని గత 2 నెలలుగా ప్రయత్నించాను, ఈరోజు అది కుదిరింది. ఎందుకు అనంటే మనం ఇంక్లూజన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఎప్పుడు. అందరూ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అంటే అందరూ సమాజంలో ఒకే భాగంగా ఉండాలి, ఎవరిని మనం దూరంగా చూడకూడదు, ఎవరిని వెలివేయకూడదు అని. మరి అందులో చాలా అంశాలున్నాయి. అది ఏదన్నా వైకల్యం ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు.

0: కావచ్చు, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కావచ్చు, ఇలా మనం ఎన్నెన్నా గీతలు గీసుకుంటూ పోవచ్చు. మరి అందులో ట్రాన్స్ కమ్యూనిటీ, లెస్బియన్, గే, ట్రాన్స్, అలాగే క్వేర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇంతకాలం అసలు మేము పలానా అని చెప్పుకోవడానికి, ఇది నా ఐడెంటిటీ, ఇది నా గుర్తింపు అని చెప్పుకోవడానికి సంకోచించేవాళ్ళు. ఎందుకంటే ముందు ఇంట గెలిచి తర్వాత రెచ్చగెలవాలి అంటారు. ఇంట్లోనే దానికి గుర్తింపు లేదు, బయట సమాజం నన్ను ఎలా గుర్తిస్తుంది? వేలు పెట్టి చూపించడం కాదు కదా, వైలెన్స్ జరిగేది వాళ్ళ మీద, ఎన్నో అటాక్స్ జరిగేవి. మరి ఈరోజు కొంత అవగాహన పెరిగింది, వాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో భాగంగా ఉండడానికి వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేయడం మనవంత అవుతుంది ఇప్పుడు. మరి వాళ్ళందరితో కూడా చాలా దగ్గరగా పనిచేస్తూ మానసికంగా కొంత ఊరట ఇవ్వాల్సిన వాళ్ళకి ఊరటనిస్తూ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ, అలాగే ఆంటర్ప్రెన్యూర్షిప్ వైపు కూడా ఎంకరేజ్ చేస్తూ, మీరు నిర్మాణ్లో ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్నారు, ముందుగా మిమ్మల్ని చాలా అభినందించాలి. అసలు ఈ కమ్యూనిటీ తోటి వర్క్ చేయాలని, ఈ వైపుగా నా కెరీర్ని నేను మలుచుకోవాలని మీకు ఎప్పుడు అనిపించింది దీప్తి గారు?
1: ముందుగా నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అంశాల మీద మాట్లాడుతున్నందుకు, ఇంతవరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నింటిలో కూడా, మీడియా ఏ రకంగా చూసినా కూడా అన్నింటిలో ఈ డిస్క్రిమినేషన్ ఉండేది ఎల్జీబీటీ కమ్యూనిటీస్లో. కాకపోతే మీరు దాన్ని ఇంకా పాజిటివ్ వేలో తీసుకొని వస్తున్నందుకు మీకు అభినందనలు.
0: థ్యాంక్ యూ.
1: అండ్ నా విషయానికి వస్తే, నేను పర్టికులర్గా ఈ కెరియర్ని ఈ వైపు తీసుకెళ్ళాలి అని అనుకోలేదు, అది అనుకోకుండా వచ్చిన అవకాశం. అంటే క్వియర్ కమ్యూనిటీ తో పరిచయాలు నాకు చాలా కాలం నుంచే ఉంది. కాకపోతే ఎక్కువ ఫోకస్ వాళ్ళ మీద నేను మొదలుపెట్టింది కోవిడ్ టైంలో. ఎందుకంటే కోవిడ్ టైంలో తెలిసింది మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటే వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అందులో ఒకటి ఎల్జీబీటీ కమ్యూనిటీస్, ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్. ఎందుకంటే వాళ్ళు ఆధారపడేది ముఖ్యంగా రెండింటి మీద, ఒకటి సెక్స్ వర్క్, ఇంకోటి బెగ్గింగ్. ఈ రెండింటికి కూడా దూరం అయ్యి వాళ్ళకి అసలు ఉపాధి అనేది లేక, వేరే ఆదాయ వనరులు లేక ఇబ్బంది పడడం చూసి ఆ టైంలో వాళ్ళతో మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నేను ఇక్కడ కొన్ని ఇక్కడ సివిల్ సొసైటీ గ్రూప్స్తో నేను ఆల్రెడీ అసోసియేట్ అయ్యి ఉన్నాను ఇక్కడ హైదరాబాద్లో.
0: అందులోనే నాకు తెలిసిన విషయం ఏంటంటే, దీప్తి గారు మీరు ఎల్జీబీటీ కమ్యూనిటీతో వర్క్ చేసే ముందే మార్జినలైజ్డ్ కమ్యూనిటీలో ఉన్న మహిళలు, పిల్లలు, వాళ్ళ చదువు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ అభ్యున్నతి గురించి కూడా చాలా వర్క్ చేశారు. అలాగే యు ఆర్ కోఫౌండర్ ఆఫ్ దళిత్ విమెన్స్ కలెక్టివ్ అండ్ ప్రేరణ ఫౌండేషన్. పిల్లలు అలాగే మహిళల విషయంలో చాలా వర్క్ చేస్తున్నారు వాళ్ళ ఇష్యూస్ మీద.
1: అవును, అంటే వరంగల్లో ఇంకా హైదరాబాద్లో స్లమ్స్లో లెర్నింగ్ సెంటర్స్ స్టార్ట్ చేసి, స్లమ్స్లో చాలా ఒక టాక్సిక్ వాతావరణం ఉంటుంది. సో దానివల్ల డ్రాప్అవుట్స్ అవ్వడము, లేకపోతే పిల్లలు డ్రగ్స్కి, మందుకి, ఇట్లాంటివి అలవాటు పడము, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ వీటన్నిటి వల్ల ఆరోగ్యం కన్నా ముందు చదువు ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకే డ్రాప్అవుట్ రేషియో తగ్గించాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టినవి లెర్నింగ్ సెంటర్స్. అంటే అట్లాగే పిల్లలకి ఒక సేఫ్ స్పేస్ కల్పించడానికి, ఎందుకంటే ఈ చాలా చిన్న వయసు నుండే డ్రగ్స్కి ఇట్లాంటి వాటికి అలవాటు పడి అబ్బాయిలు హింసకి పాల్పడ్డము, లైంగిక హింసకు పాల్పడ్డము, చదువు మానేయడము, జీవితాలు నాశనం చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకే ఇది అన్ని కోణాల్లోంచి చూడాలి, ఓన్లీ అమ్మాయిల సమస్యగా కాకుండా అబ్బాయిలకు కూడా సమస్య ఉంది. దీనివల్ల వాళ్ళకు కూడా దీనివల్ల ప్రభావితం అవుతున్నారు కాబట్టి అన్ని రకాలుగా దీన్ని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినవి లెర్నింగ్ సెంటర్స్ అవి. ఆ క్రమంలో కోవిడ్ టైంలో వీటిని స్టార్ట్ చేసిన టైంలోనే ఈ కమ్యూనిటీస్తో కూడా, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్తో కాంటాక్ట్ రావడం జరిగింది వరంగల్లో. సో వాళ్ళు కూడా మాకు కూడా సహాయం అవసరం అని చెప్పడంతో వాళ్ళతో మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేశాం. సో అట్లా ఇందా చెప్పాను ఆల్రెడీ కొన్ని సివిల్ సొసైటీ గ్రూప్స్తో ఉన్నాను, అందులో ఒకటి తెలంగాణ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ. సో అందులో ఆల్రెడీ ట్రాన్స్ మహిళలు కొంతమంది కలిసి పనిచేస్తున్నారు. సో ఆ కమ్యూనిటీస్ మీద జరిగే హింస మీద ఆల్రెడీ ఎప్పటికే పని జరుగుతూ ఉంది. నేను ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేసింది మాత్రం ఇంక కంప్లీట్గా 2021 నుంచి. ఆ తర్వాత నిర్మాణ్లో 2022లో జాయిన్ అయిన తర్వాత నా వర్క్ మొత్తం ఆ దిశగా వెళ్ళిపోయింది, అంటే ఎల్జీబీటీ కమ్యూనిటీస్కి జీవనోపాధి కల్పించడం.
0: అయితే ఇప్పుడు మనం ఇందాకే అనుకున్నట్టు అవగాహన పెరిగింది దీప్తి, అలాగే కొంతవరకు సొసైటీలో కూడా యాక్సెప్టెన్స్ పెరిగింది, వీళ్లను మనం ఏదో సెపరేట్గా చూడకూడదు, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఐడెంటిటీ,

0: వాళ్ళు వాళ్ళని అలా రికగ్నైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మనం వాళ్ళనేమి వ్యతిరేకించొద్దు అన్న అవగాహన కొంతలో కొంతన్న పెరిగింది.
1: అవును,
0: సొసైటీలో స్టిగ్మా ఉన్నప్పటికీ కొంతమంది నెగ్గుకొస్తున్నారు దీప్తి, బట్ కొంతమంది మాత్రం నాకే ఎందుకు ఇలా జరగాలి, నేనేమన్నా తప్పు చేశానా, నాలో ఏదో తప్పు ఉంది కాబట్టే నన్ను వీళ్ళు ఇలా వేలెత్తి చూపిస్తున్నారు అని ఒక న్యూనతాభావానికి గురై ఐడెంటిటీ కోల్పోతూ వాళ్ళని వాళ్ళు కోల్పోయే సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళని మీరు ఎలా డీల్ చేస్తున్నారు?
1: మీరు చెప్పేది డిస్ఫోరియా గురించి. ట్రాన్స్ పీపుల్లో వచ్చేసి జెండర్ డిస్ఫోరియా అనేది చాలా ఎర్లీగానే మొదలవుతుంది, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది. ఆ డిస్ఫోరియా అనేది ఆల్మోస్ట్ అందరూ ఆ స్టేజ్ నుండి వెళ్తారు, డిస్ఫోరియా స్టేజ్ నుండి. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇలాంటివి అడ్రస్ చేయడానికి ఎలాంటి వ్యవస్థ కానీ ఎలాంటి సంస్థలు కానీ వ్యక్తులు కానీ లేరు. ఇప్పుడు ఆ సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు. సో అట్లాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్న వాళ్ళని మేము గైడ్ చేస్తాం, ఫలానా దగ్గరికి వెళ్తే మీకు ఈ విషయంలో సహాయం దొరకచ్చు, సపోర్ట్ దొరకచ్చు అని. గైడెన్సే అవసరం వాళ్ళకి, అంటే తెలీదు చాలా మందికి ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు నాకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి, నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఇది తెలీదు ఇన్ఫర్మేషన్ చాలా మందికి. సో ఫస్ట్ స్టెప్పే అది, వాళ్ళని ఒక సరైన సోర్స్కి వాళ్ళని గైడ్ చేయడం.
0: ఇప్పుడు వాళ్ళ బ్యాటిల్ వాళ్ళే ఫైట్ చేయాల్సి వస్తుంది, దే ఆర్ ఫైటింగ్ దేర్ ఓన్ బ్యాటిల్స్. ఇప్పుడు అంటే మాకు ఈ ఈ స్థానం కల్పించండి అని వాళ్ళని వాళ్ళే అడుగుతున్నారు. సో మనం ఇప్పుడు జూన్లో ప్రైడ్ మంత్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం ప్రపంచవ్యాప్తంగా. సమాజం మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉందంటారు? పాజిటివ్గా ఉందా? ఆ పాజిటివిటీ వల్ల వాళ్ళ ఆలోచనలో ఏమన్నా మార్పు వస్తుందంటారు?
1: వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ముందుకన్నా పోల్చి చూసుకుంటే ముందుకన్నా ఇప్పుడు కొంచెం మెరుగ్గానే ఉంది పరిస్థితి. అది మీడియా వల్ల కావచ్చు, సోషల్ మీడియా వల్ల కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ తీసుకుంటున్న కొన్ని ఇనిషియేటివ్స్ వల్ల కావచ్చు. ఒకప్పుడు ఏంటంటే మూవీస్లో కానీ అన్ని చోట్ల ట్రాన్స్జెండర్స్ని విలన్స్గాను లేకపోతే ఓన్లీ కామెడీకి పరిమితం చేయడము ఇది మాత్రమే జరిగేది. ఇప్పుడు ఇంటర్నెట్ లేని కాలంలో, ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది చాలా కొత్త, మహా అంటే ఒక 20 ఏళ్ళై ఉంటుంది అంతే. అంతకుముందు అంతా వీళ్ళ గురించి తెలిసింది బయట అందరు చూసేది ట్రాన్స్జెండర్స్ని సిగ్నల్స్ దగ్గరనో లేకపోతే సెక్స్ వర్క్లో ఉన్నప్పుడు బెగింగ్లో దీంట్లోనే చూసారు. అండ్ అందులో వాళ్ళ మీద అట్లాంటి ఒక స్టిగ్మా ఉండిపోయింది, అలా ఒక ఇంప్రెషన్ ఏర్పడి అది అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది. మెల్లమెల్లగా ఇంటర్నెట్ రావడము, ఆ తర్వాత మెడిసిన్ కూడా సైన్స్ కూడా అయినో ఇది ఇది రోగం కాదు, ఇది అబ్నార్మాలిటీ కాదు, ఇది కూడా ప్రకృతిలో భాగమే అని వాళ్ళు చెప్పడము, దీని గురించి ఇంకొద్దిగా స్టడీస్ రావడము, ఇంకొంచెం అవేర్నెస్ పెరగడము, దీనివల్ల ఖచ్చితంగా కొద్దిగా మార్పు అయితే వచ్చింది ముందుకి. ఇప్పటికీ
0: ఇప్పుడు మీడియాలో కూడా అంటే ఓటీటీలో ఉన్న కొన్ని సినిమాలు చూస్తే వాటిలో కూడా మార్పు కనబడుతోంది.
1: అవును,
0: అంటే సెన్సిటైజ్ చేసేలాంటి సినిమాలు వెబ్ సిరీస్లు కూడా వచ్చాయి ఈరోజు.
1: ఇప్పుడు ఒక సిరీస్లో ఒక ట్రాన్స్పర్సన్ లీడ్గా చేస్తుంది, అందులో ఒక సిరీస్ మేడ్ ఇన్ హెవెన్.
0: ఓకే,
1: సో అంటే ఒకప్పుడు విలన్గా కానీ లేకపోతే కామెడీ కోసం మాత్రమే చూపించిన ట్రాన్స్ పీపుల్ క్యారెక్టర్స్ని ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ లో
0: ప్రొటాగనిస్ట్ గా చూపించే,
1: ఎగ్జాక్ట్లీ. సో ఇది మంచి మార్పు, పోతే ఇంకా లార్జ్ స్కేల్లో సొసైటీలో ఓవరాల్ గా మాస్ రేంజ్ లో ఇంకా రావాలి అవేర్నెస్ కూడా.
0: అంటే ఇప్పుడు అందరిలానే వాళ్ళు కూడా సమాజానికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళలో డాక్టర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. మన దగ్గర అయితే హైదరాబాద్ లో ఒక గాస్పల్ మినిస్ట్రీ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే అన్ని రంగాల్లోనూ ఉన్నారు, కానీ ఐడెంటిటీ మాత్రం కోల్పోతున్నారు. ఇక్కడ నాకు ఒక ప్రశ్న దీప్తి గారు, ఫ్యామిలీలో యాక్సెప్టెన్స్ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీలో యాక్సెప్టెన్స్ లేని వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో ఏమన్నా తేడా మీరు గమనించారా?
1: చాలా ఉంటుంది, కాన్ఫిడెన్స్ అని కాదు అన్ని విషయాల్లో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నప్పుడు మనకు అందుకన్నా పెద్ద బలమే ఫ్యామిలీ ముందు. సో మనకి మిగతా అంతా ఎవరున్నా లేకపోయినా ఫ్యామిలీ ఉన్నారు, నా వల్ల నాకున్నారు అని ఇచ్చే ధైర్యం వేరు. మనకి ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే ముకుందమాల గారి గురించి మీరు వినే ఉంటారు, ఆవిడ కూతురు కూడా ఒక ట్రాన్స్ గర్ల్, తను ఇప్పుడు యుఎస్లో పిహెచ్డి అయిపోయింది. ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల ఇంత ముందుకు వెళ్ళగలిగింది తను. అదే ఇక్కడే మనం ఇదే హైదరాబాద్లో చూస్తున్నాం, కొంతమంది గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కూడా సెక్స్ వర్క్లోకి వెళ్లాల్సి వస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేదు, బయట ఉండే సపోర్ట్ ఎట్లాగో ఉండదు. సో ఈ ఖచ్చితంగా ఈ తేడా అనేది చాలా ఉంటుంది.
0: చేయూతని ఇవ్వకపోవడం వల్లనే వాళ్ళు సెక్స్ వర్క్ కి గానీ బెగ్గింగ్ కి గానీ వెళ్లాల్సి వస్తుంది అంటారు.
1: సమాజం చేయూత ఒకటే కాదు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని స్కీమ్

0: స్కీమ్స్ కానీ కొన్ని పాలసీస్ కానీ ఉండాలి. గవర్నమెంట్ లెవెల్ నుంచి అవ్వాల్సిన పని అది. ఇప్పుడు ఏదైనా మనం ఒక కార్పొరేట్ కంపెనీ తీసుకోండి, వాళ్ళ దాంట్లో ఇంక్లూజివ్ పాలసీ అనేది ఉంటుంది. దాంట్లో డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి, అంటే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు, ఇలాంటి లాంగ్వేజ్ వాడచ్చు, ఇది వాడద్దు. వాళ్ళని సెన్సిటైజ్ చేస్తారు ముందే ఎంప్లాయీస్ని. ప్లస్ జెండర్ న్యూట్రల్ టాయిలెట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఒక్క ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో ఈ మాత్రం చేయగలిగినప్పుడు చాలా వైడ్ రేంజ్లో పబ్లిక్ అందరికీ రీచ్ అవ్వాలంటే గవర్నమెంట్ నుంచి రావాలి అలాంటి ఇనిషియేటివ్స్. ఒకప్పుడు హెచ్ఐవి ప్రివెన్షన్ కోసం గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున పనిచేసింది, రైట్. ఆ తర్వాత డ్రగ్ అబ్యూస్ గురించి, లేదా ఒక్కొక్క దాని గురించి గవర్నమెంట్ చేసిన పనులు చాలా ఉన్నాయి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా. కానీ ఈ విషయానికి వచ్చేసరికి, ఎల్జీబీటీక్యూ విషయానికి వచ్చేసరికి, గవర్నమెంట్ నుంచి ఇనిషియేటివ్స్ ఎక్కువ రావట్లేదు. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా ఉంటుంది. కొన్ని చోట్ల రిజర్వేషన్స్ ఉన్నాయి, లేదా కొన్ని చోట్ల జాబ్స్లో ఎడ్యుకేషన్లో రిజర్వేషన్, ఇంతవరకే తప్ప ఓవరాల్ పాలసీలో, ఓవరాల్ గవర్నెన్స్లో వాళ్ళని భాగం చేయట్లేదు.
1: మరి ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా?
0: జరుగుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ మనకి అది ఫలించి, అలాంటి పోరాటాలు ఫలించి ఇక్కడ మన దగ్గర తెలంగాణలో ట్రాన్స్జెండర్ బోర్డు ఒకటి ఏర్పడింది. ఆ తర్వాత ఉమెన్ సేఫ్టీ వింగ్లో ప్రైడ్ ప్లేస్ అని ఓన్లీ ఈ కమ్యూనిటీ ఇష్యూస్ డీల్ చేయడానికి మాత్రమే ఒకటి ఫామ్ చేశారు. తర్వాత ట్రాన్స్జెండర్ హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పడింది.
1: ఇప్పుడు దీప్తి గారు, జెండర్ డిస్ఫోరియా గురించి రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఒక అందులో అంటే జెండర్ డిస్ఫోరియా నాకు ఉంది, నేను ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాను అని అనుకునే ఒక టీనేజర్, అంటే ఏ వయసులో వాళ్ళకి అనుమానం రావచ్చు అంటారు?
0: అది చెప్పలేము, అది ఖచ్చితంగా ఈ వయసులోనే అని. కొంతమందికి చాలా చిన్న వయసులో కూడా రావచ్చు. కొంతమంది 6-7 ఇయర్స్ ఏజ్లోనే ఇలాంటి ఆలోచనలు వచ్చిన చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది టీనేజ్ అయిపోయాక 20లోకి వచ్చిన తర్వాత కూడా తమని తమ రికగ్నైజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
1: అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, జెండర్ డిస్ఫోరియా ఉన్నవాళ్ళు ఏం చేయాలి టు వ్యాలిడేట్ దేర్ ఐడెంటిటీ? ఎస్ ఇది నిజమే అని వాళ్ళకి వ్యాలిడేషన్ ఎక్కడ దొరుకుతుంది?
0: సెల్ఫ్ వ్యాలిడేషన్ ఉంటుంది యూజువల్లీ. ఇది అంటే అది జెండర్ ఐడెంటిటీ ఇంకొకరు వ్యాలిడేట్ చేసి, లేదా ఇంకొకరు అప్రూవ్ చేసేది కాదు, ఎవరికి వాళ్ళే సొంతంగా అప్రూవ్ చేసుకోవాలి.
1: సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోవాలి. ఖచ్చితంగా పేరెంట్స్ ఇలాంటి విషయం తల్లిదండ్రుల దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక సైకాలజిస్ట్ దగ్గరకో ఇంకో డాక్టర్ దగ్గరకో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో అది కరెక్ట్ పద్ధతేనా అన్నది నా ప్రశ్న.
0: ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది అసలైన ప్రశ్న. కొంతమంది కన్వర్జన్ కోసం తీసుకెళ్తారు. ఒకప్పుడు జరిగేవి ఇట్లాంటివి, ఎలక్ట్రిక్ షాక్స్ ఇవ్వడము, ఇట్లాంటివి చాలా జరిగేవి. ఇప్పుడు అవన్నీ తగ్గినాయి. కన్వర్జన్ ఈజ్ బ్యాన్డ్ నౌ, అది బ్యాన్ చేశారు. ఇప్పుడు సైకాలజీ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, తనకి ఇట్లా అనిపిస్తుంది, ఎట్లా హెల్ప్ చేయొచ్చు, అంటే దీనివల్ల స్టడీస్ కానీ మిగతా అవన్నీ డిస్టర్బ్ అవ్వకుండా దీంతో ఎట్లా ముందుకెళ్ళొచ్చు, నెక్స్ట్ ఏం చేయాలి, ఇలాంటి విషయాల కోసం మాత్రమే ఇప్పుడు సైకాలజీ దగ్గరికి వెళ్ళాలి. మార్చడం కోసం కాదు. ఎందుకంటే జెండర్ ఐడెంటిటీ కానీ ఓరియంటేషన్ కానీ ఒకరిని చూసి నేర్చుకునేది కాదు, ఏదో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చేది కాదు, అది
1: ఎవరు నిర్ధారించేది కూడా కాదు,
0: ఇంకొకరు నిర్ధారించేది కూడా కాదు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, జెండర్ ఐడెంటిటీ ఎవరికి వాళ్ళు గుర్తించుకోవాలి, డాక్టర్స్ కానీ ఇంకొకరు చెప్పేది కాదు. ఖచ్చితంగా సర్జరీ అయితేనే మీరు ట్రాన్స్జెండర్ అని కూడా కాదు. అందరికీ ఆ వెసులుబాటు ఉండదు సర్జరీ చేయించుకోవడానికి. హెల్త్ ఇష్యూస్ వల్లనో, ఆర్థిక కారణాల వల్ల ఉండొచ్చు, వేరే ఇంకేదైనా కారణాలు ఉండొచ్చు.
1: సో ఎవరిని వాళ్ళు గుర్తించుకొని వాళ్ళు ఒక నిర్ధారణ స్థితికి వచ్చినప్పుడు కుటుంబం కానివ్వండి, సమాజం కానివ్వండి, వాళ్ళని ఎలాగ డీల్ చేయాలంటారు?
0: మేము ఉన్నామనే భరోసా ఇవ్వడం ముందుగా. అంటే నీ ఐడెంటిటీ ఏదైనా పర్వాలేదు, నువ్వు నా బిడ్డ, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. ఇప్పుడు కొంతమంది చదువు విషయంలో నాకు ఈ కొన్ని ఆఫ్ బిట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా నేను ఇది చదవాలి అనుకుంటారు, సపోర్ట్ చేస్తారు. ఇది అంతే, ఇది అట్లాగే చూడాలి, ఇది లైఫ్లో ఒక పాత్గా చూడాలి అంతే. ఇది మనం చూస్తుంటాం ఇప్పుడు చాలామందికి ఓన్లీ ట్రాన్స్ మహిళలు మాత్రమే తెలుసు, ట్రాన్స్ పురుషులు కూడా ఉంటారు. వాళ్ళ విషయంలో జరిగే హింస అది వేరే రకంగా
1: ఉంటుంది.
0: బుల్లింగ్ మాత్రమే కాదు, లైంగిక హింస ఉంటుంది. అది కూడా ముందు కుటుంబం నుంచే ఉంటుంది,
1: కుటుంబం నుంచి
0: కూడా ఉంటుంది. కరెక్టివ్ రేప్స్ అని ఉంటాయి. అంటే నువ్వు అమ్మాయిగా పుట్టావు, అబ్బాయిని మాత్రమే ఇష్టపడాలి, నువ్వు అమ్మాయిని ఇష్టపడద్దు, నువ్వు అమ్మాయి అమ్మాయిలాగే ఉండాలి. అంటే అది నిరూపించడం కోసం, అంటే వాళ్ళ లోపల ఉన్న ఆడతనాన్ని మేల్కొల్పడం కోసం కుటుంబమే స్వయంగా ఒక మేల్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీని ఆ అమ్మాయిని రేప్ చేయడానికి
1: కరెక్టివ్ రేప్స్
0: అంటారు వీటిని.
1: కానీ అది చాలా అనైతికం కదా, అందులో నైతికత అసలు లేనే లేదు.
0: రెండు రకాలుగా ఉంటుంది, ఇది ఒకటేమో అట్లా రేప్ చేయడం, ఇంకోటి చాలా చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయడం. మైనర్గా అయినప్పుడు అది మ్యారిటల్ రేపే అవుతుంది కదా,
1: ఖచ్చితంగా మ్యారిటల్ రేపే అవుతుంది. అయితే దీప్తి గారు, ఇక్కడ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారంటే ఇది వీళ్ళ

0: గుర్తింపు అని బయట సమాజానికి తెలిసినప్పుడు వాళ్లని గాని ఆ కుటుంబాన్ని గాని వేలెత్తి చూపుతారు. మా పరువు పోతుంది అన్న ఇదిలో వాళ్ళని సరిచేయడానికి, అంటే అది సరి కాదు అని వాళ్ళు అనుకుంటారు కాబట్టి సరిచేయడానికి ఇలాంటి అనైతికమైన చర్యలు తీసుకుంటున్నారు.
1: అనేది తమ బిడ్డ ఐడెంటిటీతోనో ఎందుకు ముడిపడింది
0: అది వాళ్ళు తెలుసుకో,
1: వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు చిన్న ఏజ్ లో పెళ్లి చేస్తున్నారు మైనర్ అమ్మాయికి, అది పరుపు అయిపోయింది కదా,
0: అలాంటి జీవితమే చిన్న భిన్నం అయిపోతుంది.
1: అన్ని వ్యక్తిగత అభిప్రాయాలు ఇవన్నీ కూడాను. కాబట్టి మనం ఓవరాల్ గా చూసుకుంటే మైనర్ పిల్లలకి పెళ్లి చేయడం ఏంటి, అది కూడా ఏంటి, జస్ట్ తను ఐడెంటిటీ నాది ఇది కాదు, ఇది నా జెండర్ కాదు, నేను వేరే అని చెప్పడం వల్ల మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది.
0: అంటే మీ ఉన్నాము అన్న భరోసా ఇవ్వకపోగా ఇలాంటి చర్యలకి పాల్పడడం వల్ల వాళ్ళు జీవితాంతం ఒక ట్రామాతో బ్రతకాల్సిందే.
1: ట్రామాతో బ్రతకాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి స్టీరియోటైప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి ఇంకా ముందుకు తీసుకెళ్ళడమే ఇది. ఇప్పుడు ఒక్క ఫ్యామిలీ నుండి సపోర్ట్ వచ్చి ఒకళ్ళు తమ ఐడెంటిటీని తను ఓన్ చేసుకొని అట్లాగే డెవలప్మెంట్ దిశగా వెళ్తూ ఉంటే, ఒక్కొక్కటి ఇట్లా ఎగ్జాంపుల్ సెట్ ఉంది ప్రెసిడెంట్స్, మనకి సొసైటీలో అట్లాంటి ప్రెసిడెంట్స్ లేవు, ముందు నుంచి ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి.
0: చాలా కరెక్ట్ మాట చెప్పారు దీప్తి గారు. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు. లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు, అన్ని రంగాల్లోనూ ఉన్నారు. ఇప్పుడిప్పుడు మన దేశంలో కూడా చూస్తున్నాం. అంటే మనం ఒక మంచి ఉదాహరణని చూపించినప్పుడు అది ఒక ప్రేరణగా ఉంటుంది.
1: అవును, అయితే నా పాయింట్ ఏంటి అంటే ఎందుకు ఖచ్చితంగా ఒకటి అచీవ్ చేస్తేనే వీళ్ళ ట్రాన్స్నెస్ని యాక్సెప్ట్ చేయాలి, ఏం చేయకుండా ట్రాన్స్నెస్ని యాక్సెప్ట్ చేయలేమా?
0: సొసైటీ ఆదరిస్తుంది, ఆదరణ చూపిస్తుంది, సొసైటీ తనలో భాగంగా స్వీకరిస్తుంది అని అన్నప్పుడు ఆ కుటుంబానికి కూడా నా బిడ్డ కూడా అందరిలాగానే అన్న ఫీలింగ్ వస్తుందేమో. ఇప్పుడు ఉన్న స్టిగ్మా వల్ల వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఆ స్టిగ్మాని తొలగిస్తే వాళ్ళ ఆలోచనలో కూడా మార్పు వస్తుందేమో అన్న ఆలోచన అంతే.
1: అది ప్రెషర్ పెట్టడమే అవుతుంది. ఎందుకంటే నువ్వు ట్రాన్స్జెండర్ కాబట్టి ఖచ్చితంగా ఒకటి ఈ స్థాయికి వస్తేనే నిన్ను యాక్సెప్ట్ చేస్తారు, కానీ అట్లా చేయకపోతే నీ ట్రాన్స్నెస్ అనేది విలువైంది కాదు, దానికి గుర్తింపు లేదు, దాన్ని వ్యాలిడేట్ చేయము అనేది ట్రాన్స్ కమ్యూనిటీ మీద బర్డెన్ పెంచడమే అవుతుంది అది. అండ్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు మనం ఒక బైనరీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని బలపరచడమే అవుతుంది. వీళ్ళని ఇంకా మనం అవుట్ సైడర్స్ గానే చూస్తాం.
0: అంటే దీప్తి, మనం విమెన్ ఎంపవర్మెంట్ విషయానికి వస్తే మన కొన్ని దశాబ్దాలు పోరాటం చేయగా చేయగా చేయగా సమానత అన్నది ఇంకా రాలేదు, ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాను. కానీ కుళ్ళుకోనో ఏడ్చుకుంటూనో ఏడుపు దాచుకుంటూనో యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు మహిళల్ని. అంటే ఇట్ వాజ్ అ లాంగ్ బ్యాటిల్, అది నేను చెప్పదలుచుకున్నది. సో ఇప్పుడు మనం ఇంకా తప్పటడుగులే వేస్తున్నామేమో ట్రాన్స్ కమ్యూనిటీ ఇంక్లూజన్ జర్నీలో అని అనిపిస్తుంది. సో ఈ బేబీ స్టెప్స్ వేస్తున్న స్టేజ్లో ఉన్న ఛాలెంజెస్ ఏమో ఇవి అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కమ్యూనిటీ కూడా మన డెమోగ్రఫీ తీసుకుంటే చాలా తక్కువ శాతం ఉన్నారు. ఏమంటారు మీరు, ఎంత శాతం ఉండుంటారు?
1: ఎంత శాతం అని ఖచ్చితంగా చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఉన్నది భారతదేశంలో, 17%.
0: ఓకే,
1: 17% అని ఎట్లా చెప్పగలుగుతున్నాం, వాళ్ళకు వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు కాబట్టి. అట్లా బయటికి ఇంకా ఓపెన్ అవ్వని వాళ్ళు కూడా ఉండుండొచ్చు. సో అవన్నీ కలుపుకుంటే ఇంతమంది ఉంటారని చెప్పలేం ఖచ్చితంగా. ఎప్పుడో 2011లో జరిగింది సర్వే ఒకటి, అంతే, అప్పటికి భారతదేశంలో 5 లక్షల మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు అని అన్నారు. మిగతా ఐడెంటిటీస్ ని ఇంకా కన్సిడర్ చేయలేదు అప్పటికి, ఓన్లీ ట్రాన్స్జెండర్స్ ఒకటి చూసారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో సెన్సెస్ చేస్తే కానీ ఎంతమంది చెప్పలేం ఖచ్చితంగా, అనేది ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే
0: బయటకు వచ్చి వాళ్ళు ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయరు కాబట్టి
1: చేయరు. అండ్ ఈ రోజు ఒక సర్వే జరిగింది, ఈ రోజు 5 లక్షలు తేలింది, మళ్ళీ రేపు ఇంకొంతమంది నేను కూడా ట్రాన్స్పర్సన్ వాళ్ళని వాళ్ళు గుర్తించుకోవచ్చు. సో ఈ నంబర్ చేంజ్ అవుతుంటుంది.
0: సో ఇప్పుడు ప్రైడ్ మంత్ జరుగుతుంది జూన్లో, ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది కదా దీప్తి గారు, మరి దిస్ ఈస్ మై ఐడెంటిటీ అని ఎంతో మంది బయటకు వస్తున్నారు, వాయిస్ అవుట్ చేస్తున్నారు వాళ్ళ కన్సర్న్స్ కానివ్వండి, వాళ్ళ హక్కుల గురించి కానివ్వండి, మేము ఇందులో భాగమే అని చాలా గర్వంగా చెప్తున్నారు. సో ఇలాంటి క్యాంపెయిన్స్ వల్ల ఏమన్నా మార్పు మీరు చూసారా? అంటే మీ దగ్గరకు వచ్చి ఐఎమ్ ఆల్సో ఏ ట్రాన్స్ పర్సన్ అని తన ఐడెంటిటీతో బయటకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా చూసారా మీరు?
1: ఒక స్టూడెంట్ చెప్పింది నాకు, కాకపోతే నాకు భయం అవుతుంది ఇంట్లో మాట్లాడాలంటే, నా స్టడీస్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను, అప్పటికి నాకంటూ ఒక సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అని.
0: ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా రకరకాల

0: అటాక్స్ కి గురవుతున్నారు ట్రాన్స్ పీపుల్. అంటే వాళ్ళు ఎంత అచీవర్స్ అన్నా కానివ్వండి, సోషల్ మీడియాలో ఐకాన్స్ ఉన్నారు కొంతమంది, సుశాంత్ దివ్గికర్ కానివ్వండి, లేకపోతే ఒక మేకప్ ఆర్టిస్ట్ రీసెంట్ గా హూ కమిటెడ్ అ సూసైడ్, ఇలా చాలా మంది ఉన్నారు, మోడల్స్ ఉన్నారు. అంటే అసలు మోర్ దాన్ అచీవర్స్, ఇంతమంది ఉన్నప్పటికీ, ఇంత అచీవ్మెంట్ ఉన్నప్పటికీ కూడా మీడియాలో కూడా ఉన్నారు కొంతమంది, దే ఆర్ స్టిల్ ప్రోన్ టు అటాక్స్ ఆన్ సోషల్ మీడియా. ఇది వాళ్ళ మానసికంగా వాళ్ళని చాలా కృంగదీస్తుంది కూడా, అది మనం డైరెక్ట్గా చూస్తున్నాం. ఎంత ధైర్యంగా ఉన్న వాళ్ళు కూడా కొన్ని కామెంట్స్ చదివిన తర్వాత ఏంటిది అనిపిస్తుంది.
1: దీనివల్ల అంటే క్రానిక్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి చాలా మందికి. వాటిని తట్టుకొని లేతే ఇగ్నోర్ చేసి వెళ్ళేంత ధైర్యం ఉండదు అందరికీ. మనం చూసాం పోయిన సంవత్సరం ప్రాన్షు అనే ఒక 16 ఏళ్ల పిల్లాడు జస్ట్ ఇన్స్టాగ్రామ్లో మేకప్ రీల్ అది పోస్ట్ చేసినందుకు విపరీతంగా ట్రోల్ చేసి చేసి అబ్బాయి చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. అచీవర్స్ అనే కాదు, ఎవరినైనా ఎందుకు ట్రోల్ చేయాలి? అది వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళది.
0: అంటే వాళ్ళు ఎక్కువగా కనబడతారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. మహిళలు ట్రోలింగ్ కి విక్టిమ్సే, అలాగే ట్రాన్స్ పీపుల్ కూడా ట్రోలింగ్ కి విక్టిమ్స్ అవుతున్నారు,
1: ఇంకెక్కువ గురవుతుంటారు,
0: ఎక్కువ ట్రోలింగ్ కి గురవుతున్నారు. మరి వీళ్ళకి మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి అంటే మీరు ఒక రిప్రజెంటేటివ్ ఫ్రమ్ నిర్మాన్, మిమ్మల్ని ఆ హోదాలో అడుగుతున్నాను, వాట్ డూ యూ డూ?
1: వాళ్ళకి సరైన సపోర్ట్ సిస్టమ్ కి వాళ్ళని గైడ్ చేయడం. ఎందుకంటే మన దగ్గర ఈ విషయంలో మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. అందులో ఈ మానసిక ఆరోగ్య సమస్యల పరంగా చూసుకున్నా కూడా అన్ని బైనరీయే, ఆడా మగ ఈ పరంగానే. కానీ ఇందులో ఇంటర్సెక్షనాలిటీస్ ఉంటాయి అనేది గుర్తించలేదు. ఇప్పుడిప్పుడే ఇవన్నిట్లో వస్తున్నాయి కాబట్టి అట్లా క్వియర్ అఫర్మింగ్ సైకాలజిస్ట్ చాలా తక్కువ మంది మన దగ్గర. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళని డైరెక్ట్ చేయడము. ప్లస్ మనకి హైదరాబాద్లో ఒకటి రీసెంట్గా స్టార్ట్ అయింది క్యూర్ ట్రాన్స్ వెల్నెస్ సెంటర్ హబ్సిగూడలో. సో అక్కడ కూడా ఫ్రీగా మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ జరుగుతుంటుంది. సో ఎవరికైనా ఇట్లా నాకు ఇట్లా అనిపిస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళని అక్కడ గైడ్ చేస్తాం. అక్కడ డాక్టర్స్ని పరిచయం చేయడం కానీ లేకపోతే ఎప్పుడు సెషన్ ఉందో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించడము. దిస్ ఇస్ ద బెస్ట్ వీ కెన్ డూ.
0: సమాజానికి అవగాహన కల్పించే దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
1: సమాజంలో ఓవరాల్గా రావాలంటే గవర్నమెంట్ నుంచి రావాలి ముందు. స్కూల్ ఏజ్ నుండే కరికులంలో ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు జెండర్ ఐడెంటిటీస్ ఎట్లా ఉంటాయి, ఓరియంటేషన్స్ ఏంటి, ఇవన్నీ చాలా చిన్న ఏజ్ నుండే పిల్లలకి అవేర్నెస్ ఇస్తూ ఉంటే ఈ మెల్లమెల్లగా మార్పు కూడా వస్తుంది వీటన్నిటిలో. ఇంకోటి పాలసీస్, రిజర్వేషన్స్, ఎఫర్మేటివ్ యాక్షన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ నుంచి ఇంకా పెద్ద ఎత్తున జరగాలి. పాలసీ లెవెల్ అన్నింటిలో కూడా ఆడమగ అని కాకుండా అన్నింటిలో కూడా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీస్ అన్నింటిని కూడా కలుపుకుంటూ పోవాలి. అప్పుడే కావాల్సిన మార్పు వస్తుంది.
0: మనం మన దేశంలో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ 17% ఉంది అని అనుకున్నాము. మరి ఇతర దేశాల్లో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో, అంతకంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు. అక్కడ పాలసీస్ ఏమన్నా ఉన్నాయి ఇతర దేశాల నుంచి? ఈ విషయంలో మనం చూసి నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందంటారా?
1: ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు అందులో ఒకటి సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేయడం, ప్లస్ ఏంటి బైనరీ అనేది దాటి జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్ ఒకటి. మన దగ్గర ఆ లాంగ్వేజ్ లేదు. ఇంకా అన్ని లిటరేచర్ కానివ్వండి, వేరే ఏదైనా సరే అన్ని బైనరీ ఉన్నాయి. ఈ దీని నుంచి బయటికి రావాలి ముందు. ప్లస్ ఇంకోటి అంటే బయట యాక్సెప్టెన్స్ తొందర రావడానికి కారణం వాళ్ళని అన్నిట్లో కలుపుకుంటూ పోవడం, ఇంక్లూజివిటీ అన్ని విషయాల్లో. సో అట్లా ఈ ఇంక్లూజివిటీ అనేది అన్నిట్లో న్యాచురల్గా ఫ్లో అవ్వాల్సిన విషయం అది. సో మనకి బయట తొందర మార్పు కనపడింది కూడా అదే కారణం వల్ల. ప్లస్ పెద్ద ఎత్తున దీని గురించి ఉద్యమాలు జరిగాయి, ప్రచారాలు జరిగాయి కాబట్టి అక్కడ మార్పు తొందరగా కనిపించింది. ఇక్కడ మనకి ఇంకా గవర్నమెంట్ నుంచి అట్లాంటి చర్యలు కానీ అట్లాంటి చొరవలు ఇంకా జరగట్లేదు కాబట్టి ఇక్కడ ఇంకా కొంచెం స్లోగా ఉంది. ఇప్పటికీ చాలా చట్టాలు వచ్చాయి లాస్ట్ 10 ఏళ్లలో, ఇంకా మార్పు మాత్రం రావాలి.
0: అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత చట్టాల రూపంలో చేయూత వస్తున్నా కానీ సమాజంలో మాత్రం చాలా మార్పు రావాలి అనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి ఐడెంటిటీ ఉన్న పిల్లల తల్లిదండ్రులకి, అలాగే వాళ్ళ స్నేహితులు అయి ఉండొచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి?
1: తల్లిదండ్రుల విషయంలోకి వస్తే ఇప్పుడు క్వియర్ వ్యక్తుల్ని ఎట్లా అయితే డిస్క్రిమినేట్ చేసి వెళ్ళేస్తారో అదే ఇబ్బంది ఫ్యామిలీకి కూడా ఉంటుంది. వాళ్ళు ఏదో బిడ్డను ఒదుకోవాలి లేకపోతే సమాజాన్ని ఒదుకోవాలి, రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటుంది. సో అట్లాంటి పేరెంట్స్కి కానీ ఈ సపోర్ట్ సిస్టమ్స్ ఇంకా క్రియేట్ చేయాలి చాలా. అంటే చదువు డిస్కంటిన్యూ అవ్వకుండా వాళ్ళకి హెల్ప్ చేయడము, మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ ఒకటి. ఇది చాలా అవసరం ఎందుకంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ క్వియర్ కమ్యూనిటీస్లో, ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి. ఈ

0: కౌన్సిలింగ్ సర్వీస్ ఒకటి పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఇవ్వడము.
1: పేరెంట్స్కి కూడా ఇస్తే బాగుంటుందేమో.
0: ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే సపోర్ట్ చేయాల్సింది వాళ్ళే. అండ్ ఇంకోటి అవేర్నెస్ క్రియేట్ చేయడం. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఎల్జీబీటీకి అంటే ఏంటనేది చాలా మందికి తెలియదు ఇప్పటికీ. అందరికీ తెలిసింది ఓన్లీ ట్రాన్స్జెండర్సే, ఎందుకంటే వాళ్ళు కనిపిస్తారు కాబట్టి, వాళ్ళ క్వియర్నెస్ కనిపిస్తుంది బయటికి కాబట్టి. ఇప్పుడు ఒక లెస్బియన్ పర్సన్, గే పర్సన్, బైసెక్షువల్ ఇట్లా వీళ్ళని చూసుకున్నప్పుడు బయటకు కనిపించదు వాళ్ళ క్వియర్నెస్ అనేది, వాళ్ళ ఓరియంటేషన్ న్యాచురల్గా ఉండేదే. సో ఈ అవేర్నెస్ లెవెల్స్ పెరగాలి అందరికీ కూడా. మనకి మీడియా ఒకటి మంచి సాధనం అందుకోసం. మెల్లమెల్లగా మార్పు వస్తుంది, కాకపోతే ఇంకా ఇంక్లూజివిటీ పెరగాలి అంటే వీళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్లో కలుపుకుంటూ పోవాలి. ఇప్పుడు బ్యాంక్స్లో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడానికి ఏవి అడ్డు రావద్దు ఇట్లాంటివి. స్కూల్స్లో వీళ్ళ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ ఉండాలి ఇట్లా.
1: దీప్తి, ఒకప్పుడు అసలు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడి, ఒక ట్రాన్స్ పర్సన్ గురించో, ఒక లెస్బియన్ గే పర్సన్ గురించో, ఒక క్వియర్ గురించో మాట్లాడడానికే సంకోచించే రోజులు. అక్కడి నుంచి ఈరోజు మనం ప్రైడ్ అంటున్నాం, గర్వంతో ఇది నా ఐడెంటిటీ అని చెప్పుకోండి అనేదాకా వచ్చాం. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఊర్లోనే మనం ప్రైడ్ వాక్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇంతదాకా వచ్చాం. మరి ఈ ప్రయాణంలో భాగంగా మీరున్నారు, మీరు చేయూతను అందిస్తున్నారు, వాళ్ళకి ఎంతో మానసిక స్థైర్యాన్ని ఇస్తున్నారు. అలాగే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ట్రాన్స్ మహిళలు, క్వియర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఒక కఫే ఓపెన్ చేశారు, జూట్ బ్యాగ్స్ తయారు చేస్తున్నారు.
0: కఫే మాదే, అది నేను ఓపెన్ చేశాను.
1: యా, ఐ అప్రిషియేట్ యూ ఫర్ దాట్. అండ్ అలాగే మొన్న తెలంగాణ ఫార్మేషన్ డే అప్పుడు జూట్ బ్యాగ్స్ తయారు చేసి స్వయాన చీఫ్ మినిస్టర్ గారికి అందించడం మేము చూసాం. అది చాలా వైరల్ అయింది. మొన్నటి ఎలక్షన్స్ కి లైలా వాజ్ ద అంబాసిడర్. ఈ అచీవ్మెంట్స్ అన్నిటికీ కూడా ఎక్కడో వెనకాల నుంచి ప్రోత్సహిస్తున్న మీలాంటి వాళ్ళని అభినందించాలనిపిస్తుంది. యు ఆర్ రియలీ లివింగ్ యాజ్ చేంజ్ మేకర్స్ దీప్తి. ఈరోజు మాట్లాడడానికి, వాళ్ల తరపున సమాజానికి చెప్పడానికి మీరున్నారు, నేను పిలిచి మీతో మాట్లాడచ్చు. సో ఐ మస్ట్ అప్రిషియేట్ యు ఆల్ దీప్తి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్.
0: థ్యాంక్ యూ సో మచ్.
2: మీరు ఇంతవరకు నిర్మన్ సామాజిక సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ దీప్తి సిర్ల గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: नदी का जलस्तर हर घंटे करीब 2 सेंटीमीटर घट रहा है। आकाशवाणी समाचार के लिए पटना से निधिश्री।
1: मौसम विभाग ने छत्तीसगढ़, आंध्र प्रदेश के तटीय भाग और ओडिशा में आज मूसलाधार बारिश का ऑरेंज अलर्ट जारी किया है। विभाग ने अरुणाचल प्रदेश, असम, मेघालय, झारखंड, केरल, माहे, मध्य प्रदेश, तेलंगाना, उत्तराखंड, विदर्भ, पश्चिम बंगाल, सिक्किम और गुजरात में भी अगले 2 दिन तक तेज बारिश की संभावना व्यक्त की है। ये समाचार आकाशवाणी से प्रसारित किए जा रहे हैं।
2: आपको हर खबर से रखे अपडेट, expert@AIRNews हिंदी और पब्लिक पर @AIRNews अलर्ट्स को फॉलो करें।
1: ये आकाशवाणी है। अमरीकी ओपन टेनिस में दूसरे महिला सिंगल्स के दूसरे सेमीफाइनल में एलेना रायबकीना ने कोको गॉफ को हराकर फाइनल में जगह बना ली है। अब खिताबी मुकाबले में कजाकिस्तान की रायबकीना का मुकाबला मौजूदा चैंपियन और आर्यना सबालेंका से होगा। इससे पहले बेलारूस की आर्यना सबालेंका ने पहले सेमीफाइनल में अमरीका की जेसिका पेगुला को हराकर फाइनल में प्रवेश किया। जूनियर एशिया कप हॉकी के सेमीफाइनल में आज भारतीय पुरुष टीम और मलेशिया का मैच जारी है। दूसरे सेमीफाइनल में दक्षिण कोरिया का सामना पाकिस्तान से होगा। पश्चिम एशिया में बढ़ते तनाव के बीच ब्रेंट क्रूड की कीमत आज 4 महीने के उच्चतम स्तर $108.77 प्रति बैरल पर पहुंच गई। घरेलू शेयर बाजार के प्रमुख सूचकांक में आज दोपहर के कारोबार में गिरावट दर्ज की गई। ताजा समाचार मिलने तक सेंसेक्स 363 अंक गिरकर 74,540 जबकि निफ्टी 163 अंक गिरकर 23,315 पर था। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने उम्मीद जताई कि ब्रिक्स शिखर सम्मेलन में वैश्विक कल्याण की आकांक्षाओं को ध्यान में रखते हुए सकारात्मक चर्चाएं होंगी। विश्व के नेता कल से शुरू होने वाले सम्मेलन में भाग लेने के लिए नई दिल्ली पहुंच रहे हैं। प्रधानमंत्री मोदी आज रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन और ईरान के राष्ट्रपति मसूद पेजिश्किन के साथ द्विपक्षीय वार्ता करेंगे। ब्रिक्स व्यापार मंच की बैठक नई दिल्ली में शुरू। विदेश मंत्री डॉ एस जयशंकर ने बढ़ती वैश्विक अनिश्चितता के बीच अधिक लचीलेपन, स्थिरता और सहयोग का आह्वान किया। अमेरिका में 11 सितंबर के आतंकी हमले की 25वीं बरसी पर भारत ने आतंकवाद से लड़ने के अपने अटूट संकल्प को दोहराया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
3: आकाशवाणी हैदराबाद केंद्रम हिंदी कार्यक्रमम వింటారు। వినబోయే ముందుగా వాణిజ్య ప్రకటనలు।
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి। ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి। వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి। ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ।
5: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి।
6: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది।
7: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు।
8: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి।
9: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ।
10: 10 లక్షల లాటరీ నాకు వావ్
11: చిక్కుకుంది। ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి।
12: ఆర్బీఐ అంటోంది,
11: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి।

0: कभी तो हंसाए।
1: यह गीत था फिल्म आनंद से, आवाज है मन्ना डे की, संगीत सलील चौधरी का और फिल्म के निर्देशक हृषिकेश मुखर्जी। इसी गीत के साथ आज का ये हिंदी कार्यक्रम यहीं समाप्त होता है। फिर मिलेंगे एक नए विषय, नए विचारों और नए उत्साह के साथ इसी तरंग पर। तब तक के लिए जयदीप को दीजिए अनुमति, सुनते रहिए आकाशवाणी हैदराबाद। नमस्कार।
2: ఇంతవరకు బాల్ జగత్ హిందీ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాల గని
3: మధురగా నాడ మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఆకాశవాణి శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అనగా 17వ తేదీ సాయంకాలం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో వేరుశనగ పంటలో సమగ్ర సస్యరక్షణ అనే అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యరాణి గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి ఫోన్ నెంబర్లు 232408052, మరొక నెంబర్ 232408053, ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న. కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి నిలయంలో సమయం 3:00. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రష్యా ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితి, వాణిజ్య సంబంధాలు, ఇంధన సహకారం వంటి అంశాలపై వారు చర్చిస్తారు. రేపు ప్రారంభమయ్యే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ప్రజలకు ఉద్యోగాలు, సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ప్రారంభోత్సవ సమాపేశంలో మంత్రి ప్రసంగించారు. న్యూఢిల్లీలో రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రమఫోసా, ఉగాండా ఉపాధ్యకురాలు జెస్సికా అలుపో న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్ దక్షిణాఫ్రికా దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో కూడిన ఆత్మీయ చారిత్రక సంబంధాలను పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. శాసనమండలి సమాపేశాల్లో ఉద్యోగుల సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించిందని స్పష్టం చేశారు. రాష్టంలో 100,000 నూతన ఉద్యోగాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం సరికొత్త జీసీసీ విధానాన్ని తీసుకొచ్చిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు తెలియజేశారు. 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో

డేటా సెంటర్ ఏర్పాటు చేశామని, 7,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 10,000 మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు అందించనున్నామని వెల్లడించారు. రాష్ట అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ్యుల ప్రాథమిక హక్కులను కాలరాసేలా రాష్ట ప్రభుత్వము, పోలీసులు వ్యవహరించారని ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్కు బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యులు ఫిర్యాదు చేశారు. మహిళా ప్రజా ప్రతినిధులపై జరిగిన దాడిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి కమిషన్ను కోరారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సెక్షన్ 22A భూ బాధితులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. కేసీఆర్ హయాంలో కరెంటు, నీటి సమస్యలు తీరి భూముల విలువలు భారీగా పెరిగాయని, కానీ నేడు రాష్ట్రంలో ల్యాండ్ చోరీ నడుస్తోందని విమర్శించారు. ఈరోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:04 దాటి 30 సెకండ్లు. ఈ పూట ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వ్యూ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఆకాశవాణి వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం ఈరోజు 179.90 కోట్ల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల విడుదలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మొత్తం 3008 మంది విద్యార్థులకు లబ్ది చేకూరిందని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించారు. వ్యవసాయ మోటార్లు పంపుసెట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట రైతాంగానికి వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున 100% హామీ ఇస్తున్నానని అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ రైతుల్లో అనవసర భయాలు అపోహలు సృష్టించవద్దని కోరారు. రాష్టంలో క్యూర్ పరిధి వెలుపల ఉన్న 9 మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లను నియమించనున్నట్టు శాసనసభలో మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. ప్రతి కార్పొరేషన్లో ఒకరిని ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019కి సవరణను కోరుతూ ఈ మేరకు ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు పిలుపునిచ్చారు. నాచారంలోని డిపిఎస్లో ఈరోజు జరిగిన యూత్ పార్లమెంటులో ఆయన ప్రసంగించారు. తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న రభస నిరాధార ఆరోపణలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. లోతైన సహకారం బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించవలసిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపకత కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశానికి ముందు ఈరోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న అల్ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడుల్లో మరణించిన దాదాపు 3000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో చింది యక్షగానం చిరుతుండ కథ రెండో భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం శేషాద్రి బృందం వారు.

0: గడ్డం శేషాద్రి బృందంచే రెండవ భాగము చీర్తుండ నాటకము.
1: మహాదేవ, మీరు చెప్పినట్టుగానే తెల్లని చిరకులు కావాలని మీరు కోరుకున్నారు. తక్షణమే వెళ్ళి నేను తీసుకుని వచ్చి మీకు సమర్పిస్తాను స్వామి.
2: చిత్తం, అలాగే వెళ్ళండి.

0: కావాలంటే అవి ఎక్కడ ఉంటాయి స్వామి అంటే, మరి నాకు 7 సముద్రాలు దాటి, ఆ 7 సముద్రాలు దాటిన తర్వాత ఒక రాగటి బిగము వస్తాది, అక్కడ ఒక ఎకరమును అడ్డము ఎకరము బిగము కొట్టాలని చెప్పారు.
1: ఇప్పుడే చిర్దుండ మహారాజు చెరుకులకై వెళ్ళాడు. ఇప్పుడు అనేకముగా ఉరుములతో కూడినట్టు గాలి దుమారం రావాలి. నా మహిమ
0: ఓం నమ శివాయ.

0: ప్రభువాయ పరమేశ్వర జగదీశ్వర పాహిమాం పాహిమాం, నీ కొరకు ఎన్నో కష్టములు పడి తెద్దామంటే చీకటి గాలి దుమ్ముతో కూడినటువంటి మెరుపులు ఉరుములతోటి కూడినటువంటి వర్షము కురుస్తున్నది. ఎలా చేయాలి, ఏమి చేయాలి? ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో.
1: ఇప్పుడే నా భక్తుడు బాధపడుతున్నాను కాబట్టి నా మహిమ చేత తెల్లని చెరుకులు కనిపించవలెను.
0: ఓం ఆహా, ఇట్ దూరంలోన ఆ తెల్లటి చెరుకులు అగుపడుతున్నాయి. అయినా ఆ స్వామి వారు ఒకే చేత కొట్టాలి, ఒకే చేత ఎదురాలి, ఒకే చేతను మోపు కట్టి ఒకటే చేత నెత్తిలో పెట్టుకొని రావాలన్నాడే, రెండో యామం వరకు తెమ్మన్నాడు. అయినా ఇప్పుడే వెళ్ళి కొడతాను, ఈ పరుసు చేత చెరుకు కడలిలా పడగ వేస్తాను. ఒకటొకటి ఎదురుతున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హరహర మహాదేవ. ఒకే చేత ఎదురాను, కొట్టాను, మోపును కట్టాను, ఇక లేపుకొని నెత్తిలో పెట్టుకుంటాను. ఓ
2: ఇప్పుడు ఆ మోపు నా మహిమ ప్రభావం వల్ల లేవకూడదు.
0: అబ్బా ఏమిటిది, ఈశ్వర అనుగ్రహమా? ఆయన చేత నాపైన కృప లేక ఈ మోపు లేవడం లేదే. అయ్యో ఏమి చేయాలి?

0: శంకర స్వామి, లేదు ఇక నీవే దిక్కు స్వామి.
1: చిరుతొండ మహారాజు ఎంతటి భక్తిపరుడు, ఎంతటి గొప్పవాడు, ఆ మోపును లేవనెత్తనందుకు నిన్ను చేసినందుకు నా మహిమ ప్రభావం వలన నన్నే ధ్యానించుచున్నాడు. ఇప్పుడే నా మహిమ వలన ఆ మోపును లేవవలను.
0: ఈ మోపును నెత్తిలో పెట్టుకున్నాను. ఈ క్షణంలో నా వెళ్ళి ఆ అయ్యగారికి ఇచ్చి ముక్తి కంచాలని నా కోరిక ఉన్నాను. వెళ్తున్నాను.
2: ఏమి చిరుతుండ మహారాజా?
0: అభివందనం.
2: చల్లగా వర్ధిల్లు.
0: ఇదిగో మీరు కోరుకున్నటువంటి ఆ తెల్లటి చెరకులను శ్రమించి కష్టపడి తీసుకువచ్చాను, మీరు తీసుకుంటారా?
2: ఇక తీసుకొని త్రాగుతున్నాము. ఆహా, నీ భక్తికి మెచ్చుకున్నావు చిరుతుండ మహారాజా. ప్రపంచంలో ఇంతమంది భక్తులు చూశాము కానీ మా కోరికను తీర్చావు. ఇక మేము బయలుదేరుతున్నాము. ఇక మాకు సెలవు ఇవ్వండి
0: స్వామి. ఇక వెళ్ళిరండి మహానీయ, వెళ్ళిరండి.
2: అయ్యో, ప్రపంచంలో ఇంతటి వాడు భక్తుడు ఉన్నాడంటే ఎందరో భక్తులు చూశాను కానీ పార్వతి లేకుండా నేను ఒంటరిగా వెళ్ళాను. ఈ భక్తుడిని బయటికి రావాలంటే నా శరీరం అంతా చెమటార్చుకొని కైలాసములో కూర్చుంటాను.
1: ఆహా, ఏమి శంకరుడు, ఎక్కడికి వెళ్ళినా ఏ చోటికి వెళ్ళినా నన్ను తీసుకుని వెళ్ళేటువంటి వాడు ఇవాటిగా ఒంటరిగా వెళ్ళి వచ్చి నెమ్మదిగా కూర్చున్నాడు. కారణము అది నిలువెల్ల నిలువెల్ల చెమటగా వచ్చినది. ఏ విచిత్రమో విచారించదను శంకరా. నీకే వందనములు స్వామి, వందనములు.
2: చల్లగా వర్ధిల్లుము దేవి.
1: ఆహా, ఏంటయ్యా నిన్ను చూస్తుంటే ఇవాళ వింతగా కనిపించుచున్నావు. ఒక్క ముచ్చట అడగవలనా?
2: ఏమిటది నీ విచిత్రమేమో చెప్పుము దేవి.
1: అడగవలనా?
2: అవునవును.

0: ఏమన్నావు పార్వతి?
1: ఏంటయ్యా, నిన్ను చూస్తుంటే ఇవాళ ఒక విచిత్రముగా కొత్తగా కనిపించుచున్నావు నాకు నీవు. ఆనాడు విను ప్రాణ వల్ల బా వింత నాకొకటి కనిపించకనులకు ఒకడు శోధ్యమాయే, దేవతలను వధించిన నాడు, ఈ భూమిని రథముగాను వేదములే గుర్రములుగాను చేసిన నాడు, నీవు ఒక్కడివే ఆ త్రిపురాసురులను వధించావు, ఆ ఒక్కడివే చేసినప్పుడు కూడా చెమట రాలేదు, ఇవాటి రోజున నిండుగా చెమట వచ్చాది కారణము, అంతకా రౌద్రము నా జల్లందరిని తుంచిన నాడు కూడా చెమట రాలేదు, ఇవాళ ఎలా వచ్చాది, త్రిపురాసుర రాక్షసులు వధించావు ఆనాడు కూడా రాలేదు, ఇవాళ చిత్రముగా కనిపిస్తున్నావు కారణం.

0: అద్భుతమైన సంఘటన విన్నాను. గజరాజండదు ఆమెని విజయుడు అంటే చిరుతొండ మహారాజు అనేవాడు ఒక ప్రపంచంలోనే ఒక భక్తుడు దొరికాడు నాకు కొత్తగా. ఆ భక్తుడి వద్దకు నేను వెళ్లితే ఈ చెమట వచ్చాది.
1: ఏంటి, నీకు కొత్తగా భక్తుడు కనిపించాడా?
0: అవును.
1: ఏంటయ్యా, నీవు బోలో శంకరుడవు, ఎవరి మాటో వింటావు, ఎవరికో వరములిస్తావు, ఇచ్చి మళ్ళా బాధపడతావు, అయినా భక్తుడు అంటున్నావు నీవంటేనా?
0: అవునవును.
1: నిజముగా హట్టి.

ఏంటియ్యా భక్తుడు అంటున్నావు? అట్టి పుణ్యుని నామము ఎవరు? వారి పేరేంటి? వారి పట్టణం ఏంది? నట్టున లేఖను శాంతముగా నాకు గట్టిగా వినజేయవయ్యా శంకరయ్య.

0: అంతగా అడిగినది లేదనకుండా శివులు అంటే నా పేరు మీద దాన కంకణం కట్టుకున్నాడు. చిరుతొండ మహారాజు గట్టు సుత కంచీపురం, అతని నూతన భక్తుడు కాబట్టి నాకు తూమెడు రసము తెచ్చి త్రాగించాడు కాబట్టి ప్రపంచంలో పచ్చని చెరుకులు ఉన్నవి కాని తెల్లని చెరుకులు లేవు, కాబట్టి లేనిది కోరితే తెచ్చి ఇచ్చాడు. గొప్పవాడు,
1: ఒక తెల్లని చెరుకులు తెచ్చి ఇవ్వగానే పెద్ద భక్తుడు అంటున్నావు నువ్వు. భక్తుడు కాదయ్యా, ఆ భక్తుడు కాదు.

0: ఆత్మనికి ఏమి ఆపద వచ్చాది? ఏమి ఆ కష్టము కథ తీర్చావు? నీకు ఏమి తెచ్చిచ్చాడు? నీకు అలాంటి బాధ చెప్పు, అట్టి విషాదం చెప్పు. కావున నీవు పరమ భక్తుడు అన్నావు, గొప్పవాడన్నావు, మంచివాడన్నావు, మరి అట్టి విషయం ఏంటి చెప్పనా? ఒకటి అడగనా?
1: ఏమని చెప్పు?
0: అడగవాలనా?
1: మించిన వారు లేరు ప్రపంచంలో.
0: శంకరా, ఇనవయ్యా ఎందు

0: సముద్రము, సముద్రమునే గంగనే తల ధరించినటువంటి వాడివి. మరి సత్యమునకు పాల్పడినటువంటి వాడు సత్య హరిశ్చంద్రుడు. భార్య పిల్లలను అమ్మి కొలువుగా ఉండటువంటి వాడు హరిశ్చంద్రుడు. అంతకంటే గొప్పవాడై చిరుతోండ మహారాజు.
1: పార్వతి, చక్కగా మాట్లాడుము, నాతోని నువ్వు చిరతాడుచున్నావు. నందీశ్వరుడు, నారద తుమ్ములు, భృంగీశ్వరుడు అందరూ చూస్తున్నారు మనం చిరతాడుకుంటుంటే.
0: అవును,
1: నీవు నాకు ఎదురు చెబుతున్నావు మంజు.

0: బ్రతికినటువంటి భార్య, నిండు నూరేళ్లు బ్రతికినటువంటి భార్య, తోడుగా నీడగా ఉండేటువంటి భార్యను చంపి ఆ తోలును ఊని నీకును నాకును పాదరక్షలు చేసి ఇచ్చినటువంటి వాడు శౌర్య మహారాజు. దాన ధర్మంలో చేయటం వలన రాజు అని పేరుగాంచినటువంటి వాడు శౌర్య మహారాజు. అంతకంటే గొప్పవాడా
1: పార్వతి? ఆర్యత

0: భార్య చర్మం అంటే ఇంటిలో ఉన్న భార్య చర్మమును తీసినది ఒక భక్తుడా? అయినను ఇంతమంది భక్తులలోనా గొప్పవాడైనా మహారాజు అనిపించుకున్నవాడు? శివుని భక్తుడంటే మనమే అతని చిత్తములోన ఏక మనసు గలవాడు. చిరుతొండ మహారాజు గొప్పవాడు, గొప్పవాడు ఊర్కొమ్ము.
1: కాదు కాదు, గొప్పవాడు కాదు, ఇంకెందరో భక్తులు ఉన్నారు. ఇంకోటి
0: చెప్పు.

0: మాటలు వద్దు.
1: మంచిగా మాట్లాడు దేవి పార్వతి.
0: కీర్తిగాంచినటువంటి వాడు బల్లాన మహారాజు, తన భార్యనే నీకు దత్తదిగా చేసి నీకు పెళ్లి చేసినటువంటి వాడు బల్లాన మహారాజు. అంతకంటే గొప్పవాడు భార్య నీకు పెళ్లి చేసినప్పుడు ఈ తెల్లని చెరుకులు తెచ్చి ఇవ్వడం నీకు భక్తుడని ఎలా నమ్ముతాను?
1: పార్వతి ఉల్లాసాల

0: నీవు నన్ను అపహాస్యం చేస్తున్నావు సభలోన, ఇదే చెరుతు అతని భక్తుడని నేను నిరూపిస్తాను. నీవంటున్నావు మనిద్దరికి చెరుతు ఈ కైలాసంలో.
1: నా మాట గట్టి నీ మాట ఒట్టి
0: చెప్పు, నీకేమి కావాలి చెప్తా. వినుము, చెప్పు.

0: ఏమన్నావు పార్వతి?
1: నువ్వు తప్పక, నుడు అంటే మాట, మాట తప్పక. మరి వారి కొడుకును చంపి నీకు నాకు వడ్డన చేసేటువంటి భక్తుడా ఇది? చెప్పు నువ్వు, నిజముగా చెప్పు నువ్వు.
0: దేవి, ఇదేమి ఇంత నీచ కార్యములకు తలంచుకున్నావు నీవు?

0: ఎట్లా వస్తాడు? కడుపు తీపి కొరకైనను ఆయనను నీ మాట ప్రకారముగా ఇక బయలుదేరదాము, తప్పకుండా ఇప్పిస్తాను. కానీ ఈ రీతిగా కాదు మనం వెళ్ళేది.
1: ఇలా
0: నేను చెప్పేది ఒకటి విను.
1: నిజ రూపంబున నేగినా సుజనులు యోగింద్రులంతా చూసి మనలను పసియింపుచు పోనివ్వరు.

0: అనుకుని మనం ఇలా వెళితే భక్తులు పోనివారు, పార్వతి పరమేశ్వరులు వస్తున్నారని, మనము నీ ఒక వృద్ధ రూపం అంటే ఒక ముసలి వాడిగా బయలుదేరుతాను, వెళుదాం పద.
1: చిత్తం జయహార.

0: ఇంతవరకు మీరు జానపద సంగీత కార్యక్రమంలో చింది యక్షగానం చిరుతుండ కథ రెండో భాగం వినిపించారు శ్రీ గడ్డం శేషాద్రి బృందం వారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీ కి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
4: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
5: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
6: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
7: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా శుభాకాంక్షలు చిత్రంలో SP బాలసుబ్రహ్మణ్యం రేణుక లపించిన సిరివెన్నెల గీతం, సంగీతం కోటి.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
4: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
6: చిత్రసీమల తర్వాతి పాట నువ్వు నేను చిత్రంలో సందీప్, ఉషా బృందం ఆలపించిన కులశేఖర్ గీతం విందాం. సంగీతం ఆర్పి పట్నాయక్.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాలు. ఇప్పుడు మల్లేశ్వరి చిత్రం నుంచి శంకర్ మహదేవన్ చిత్ర అలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం కోటి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:45 కావస్తుంది. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోచిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశుగ్రాస కొరత గురించి శ్రీ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం వింటారు. ఇక 7:45 ఓన్లీ ఆన్ న్యూస్ ఆన్ ఏఆర్ యాప్లో వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి రచన ఆరవల్లి జగన్నాథస్వామి గారు, పఠనం డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఇక ఈరోజు రాత్రి 7:45 ట్రాన్స్మిటర్ పైన దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ విమెన్స్ ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 సెమీఫైనల్ ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. అలాగే ఈరోజు రాత్రి 9:30 కూడా. ఇక 8:03 తెలంగాణ రాష్ట శాసనసభ సమావేశాల సమీక్ష వింటారు. ఆ తర్వాత అమరవాణి సంస్కృత్ కార్యక్రమం వింటారు. ఇక 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, రాత్రి 10:00 మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6:10 భావనలో ఆడంబరం గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం. 6:35 పొలంపడులు. 7:00 హైదరాబాద్ జిల్లా సమాచార సమగ్ర నివేదిక అందించేవారు శ్రీ పి నాగేంద్ర బాబు. 7:15 ఉదయతరంగిణిలో వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించి కొన్ని వివరాలు వింటారు. ఆ తర్వాత ఆరోగ్య జీవనం, ఆర్టీరియో వీనస్ పిస్టులా గురించి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పైడి రంగనాథం గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నందికుంట వెంకటేశ్వర్లు గారి నాదస్వరం. 10:03 అందరికీ ఇన్సూరెన్స్ అనే అంశంపై ఓరియంటల్ ఇన్సూరెన్స్ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త నిహారా కానేటి గారు. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 మధ్యాహ్నం వనిత లోకంలో దానం ధర్మం. ఈ అంశం గురించి శ్రీపతి లలితా కుమారి గారి కథానిక వింటారు. దానం ధర్మం. 2:30 బాలానందం. భరత్నగర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూలు విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిరుతుండ కథ చివరి భాగం చిందియక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం శేషాద్రి బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోచిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. యాసంగిక అనువైన చిరుధాన్యాలు ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సేద్య విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ కె శేఖర్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వీరన్న భుక్య. 8:03 ఆంగ్ల కార్యక్రమం. 9:15 స్పాట్లైట్. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. 10:30 విఠల్ రాజ్పూర్ గారిచే పక్వాస్ వాద్యం. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: mother's bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
1: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
0: Connect with your nearest Anganwadi today, because Hamari Anganwadi hai, Hamari Zimmedari.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి బాధవీలత. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ప్రజాసేవా ప్రస్థానానికి నిదర్శనంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 వివరాలు వెల్లడించారు. రాష్టంలో విద్యుత్ డిమాండ్ 19,543 మెగావాట్లకు చేరిందని, పీఎం కుసుమ్ పథకం కింద రైతులకు 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ అందించనున్నట్టు తెలిపారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో బీసీ కులగణనపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ బీసీల జనాభా ఎంత ఉందో ఖచ్చితంగా తెలిస్తేనే వారికి అవసరమైన నిధులు, సంక్షేమ పథకాలు నిర్ణయించగలమని పేర్కొన్నారు. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం బీసీల జనాభా లెక్కించడానికి ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆయన ప్రశ్నించారు.
3: వాళ్ళు ఉన్నతమైన స్థితికి రావాలని ఇలా గురుకులాల ద్వారా వాళ్ళకి అనేకమైనటువంటి మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఇలా మేము అట్లనే వాళ్ళ అదే జీవితం కొనసాగించమని అంటలేము. మార్పు రావాలంటే ప్రభుత్వాలు లెక్కలు తీసుకోవాలి, ప్రభుత్వాల దగ్గర లెక్క ఉండాలి, వాళ్ళకు సరైన నిధులు కేటాయించాలనే ఆలోచనతో రాజకీయంగా మరి వృత్తిపరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అన్ని వర్గాల్లో ప్రపోర్షనల్ షేర్ కావాలంటే ఎవరికి వ్యతిరేకంగా అధ్యక్ష రిజర్వేషన్లు.
2: రాష్ట్రంలో క్యూర్ పరిధి వెలుపల ఉన్న 9 మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లను నియమించనున్నట్టు శాసనసభలో మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. ప్రతి కార్పొరేషన్లో ఒకరిని ఎంపిక చేస్తామని తెలిపారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 సవరణ కోరుతూ ఈ మేరకు ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. వ్యవసాయ మోటార్లు, పంపుసెట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట రైతాంగానికి, వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున 100% హామీ ఇస్తున్నానన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ రైతుల్లో అనవసర భయాలు, అపోహలు సృష్టించవద్దని కోరారు. శాసనసభలో కులగణనపై జరిగిన చర్చలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో బీసీల కులగణనను తప్పనిసరిగా చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు దానం కాదని, సామాజిక న్యాయం కోసం దశాబ్దాల పోరాట ఫలితమని స్పష్టం చేశారు. కాకా కాలేల్కర్ మండల కమిషన్ల నుంచి జస్టిస్ రోహిణి కమిషన్ వరకు జరిగిన పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ప్రజాసేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్లోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, మోదీ 2001 అక్టోబర్ 7 గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2026 అక్టోబర్ 7 నాటికి మొత్తం 25 సేవను పూర్తి చేసుకుంటున్నారని తెలిపారు. మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామని, నెల రోజుల పాటు బ్లడ్ డొనేషన్ క్యాంపులు, స్వచ్చభారత్ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల లబ్దిదారుల విజయగాథలు ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశ చరిత్రలోనే

0: అతి పెద్ద భూ దోపిడీ తెలంగాణలో జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో 22A నిషేధిత బాధితులతో బీఆర్ఎస్ నేతలు సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో 16 లక్షల ఎకరాలుగా ఉన్న నిషేధిత జాబితా ఇప్పుడు 1,16 లక్షల ఎకరాలకు ఎదిగిందని అన్నారు. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. నాచారంలోని డిపిఎస్లో ఈరోజు జరిగిన యూత్ పార్లమెంటులో ఆయన ప్రసంగించారు. తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న రభస నిరాధార ఆరోపణలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభా ప్రసారాలను చూసి పిల్లలు చెడు భాష నేర్చుకుంటారనే భయంతో తల్లిదండ్రులు టీవీలు కట్టేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లితో సహా 19 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్దికి వచ్చే 5 ఏళ్లకు సరిపడేలా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను పగడబందీగా సిద్దం చేయాలని నల్గొండ జిల్లా పశు సంవర్ధక అధికారి డాక్టర్ జీవీ రమేష్ అధికారులకు సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 3వ లిఫ్ట్ గుడిపల్లి రిజర్వాయర్ను మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు వినాయక నిమజ్జనాన్ని శాంతియుత ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించేలా పగడబందీ ఏర్పాట్లు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కులపై అవగాహన కల్పించారు. జిల్లా బాలల సంరక్షణాధికారి నరసింహులు మాట్లాడుతూ బాలికలు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవర్చుకుని బాధ్యత గల పౌరులుగా ఎదగాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన అధికారులు సిబ్బందికి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లు సమర్పించే ధృవీకరణ పత్రాల పరిశీలనను వేగవంతం చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశ రక్షణ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద షికాగో ప్రసంగానికి 133 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ కళాశాలలో మై కంట్రీ మై నేషన్ మై రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ చేపట్టినట్టు జిల్లా వైద్యాధికారి నాగేంద్ర తెలిపారు. జిల్లాలోని 135 పాఠశాలలకు చెందిన 22,130 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 727 మందికి అద్దాలు అవసరమని గుర్తించి పంపిణీ పూర్తి చేశామన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి నిదర్శనంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: अपने तीसरे दशक में प्रवेश कर रहा है ब्रिक्स
2: आदौ मुख्य वार्ताः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना आशा प्रकटिता यत् नवदिल्ल्यां विश्वनेतृभिः सम्मिलितं श्वस्तनादारभमाणम्

బ్రిక్స్ శిఖర సమ్మేళనం వైశ్విక కళ్యాణస్య ఆకాంక్షయా సహ సకారాత్మక చర్చాయాః ఆధారో భవిష్యతి. ప్రధానమంత్రి మోదీ రూసదేశస్య రాష్ట్రపతినా వ్లాదిమిర్ పుతిన్ ఇత్యనేన సహ ద్వైపాక్షికం వార్తాలాపం కరిష్యతి. పరస్పర హితస్య వివిధ విషయేషు చర్చాంచ విధాస్యతి. రాష్ట్రీయ రాజధాన్యాం బ్రిక్స్ వ్యాపార మంచస్య ఆరంభః అభవత్. విదేశకార్యమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః బ్రిక్స్ సంస్థాయాః 20 వర్షాణి పూర్తౌ. వర్ధమాన వైశ్విక అనిశ్చితతాయాః మధ్యే సుదృఢ సతత వికాస సహకారస్య చ ఆహ్వానం అకరోత్. అమెరికాదేశే నవ ఏకాదశ ఆక్రమణస్య 25 వర్షపూర్తౌ. ఆతంకవాదం విరుద్ధ్య యుద్ధాయ భారతేన దృఢనిశ్చయో విహితోస్తి. అపి చ హాకీ క్రీడాయాం భారతం మలేషియా దేశం 3-1 పరాజిత్య చీనదేశస్య మోకవి నగరే పురుష కనిష్ట ఏషియా కప్ ఇత్యస్మిన్ అంతిమ స్పర్ధాయాం స్థానం ప్రాప్నోత్. అథ వార్తాః విశదీకృత్య. శ్వః నవదిల్లీ నగరస్య భారత మండపే 18 బ్రిక్స్ శిఖర సమ్మేళనం భవిష్యతి. ఎతదర్థం మంచః సజ్జః అస్తి. శిఖర సమ్మేళనే ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా, రూసదేశస్య రాష్ట్రపతయే వ్లాదిమిర్ పుతినాయ, చీనదేశస్య రాష్ట్రపతయే షీ చిన్ఫింగ్ ఇత్యస్మై, దక్షిణ అఫ్రికాదేశస్య రాష్ట్రపతయే సిరిల్ రామాఫోసాయ, మిశ్రదేశస్య రాష్ట్రపతయే అబ్దుల్ ఫత్తాహ్ అస్సీసీ ఇత్యస్మై, ఇండోనేషియాదేశస్య రాష్ట్రపతయే ప్రాబోవో సుబియాంతో వర్యాయ, ఇరాన్ దేశస్య రాష్ట్రపతయే మసూద్ పేజేష్కియన్, అబుదాబిదేశస్య యువరాజాయ షేక్ ఖాలిద్ బిన్ ముహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇత్యాదిభ్యః విశ్వనేతృభ్యః ఆతిథ్యం దీయతే. భారతస్య అధ్యక్షపదీయస్య 25th విషయః సుదృఢతాయై నవాచారాయ సహకారాయ సతతవికాసాయ చ నిర్మాణం ఇత్యస్తి. సమావేశి వైశ్విక శాసనం అథ బహుపక్షవాదస్య సుదృఢీకరణమితి విషయే బ్రిక్స్ సదస్య రాష్ట్రాణాం కృతే సమాపన సమ్మేళనస్య మాధ్యమేన శిఖర సమ్మేళనం శ్వః ఆరప్స్యతే. బ్రిక్స్ సదస్య రాష్ట్రాణాం నేతారః భారత మండపమిత్యత్ర భారత నవాన్వేషణ ప్రదర్శనం ద్రష్టుం శక్నువంతి. తే సంయుక్త వృక్షరోపణం అపి కరిష్యంతి. యస్యానంతరం ప్రధానమంత్రిణా మోదీవర్యేణ గాలా డినరాఖ్యం సంయుక్తభోజం ఆయోజిష్యతే. శిఖర సమ్మేళనే ప్రధానమంత్రిణా బ్రిక్స్ నేతృభిః సహ అనేకాని ద్వైపాక్షిక సమ్మేళనాని ఆచరిష్యంతే. శ్వస్తనాదారభమాణస్య 18 బ్రిక్స్ శిఖర సమ్మేళనే భాగం గ్రహీతుం నవదిల్ల్యాం సంపూర్ణ విశ్వస్య నైకాః నేతారః సమాగచ్చంతీతి ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఉక్తం. అద్య సామాజిక సంచారపటలే శ్రీమోదీ విశ్వాసం ప్రకటితవాన్ యత్ అస్మిన్ సమ్మేళనే వివిధ విషయేషు సకారాత్మిక అర్థపూర్ణా చ చర్చా భవిష్యతి. యస్య మార్గదర్శకః ఉద్దేశ్యమస్తి విశ్వస్య కళ్యాణమితి. భారత మండపమిత్యత్ర భవిష్యతి ద్విదివసాత్మకం శిఖర సమ్మేళనం. బ్రాజిల్, చీన్, మిశ్ర, ఇథియోపియా, ఇండోనేషియా, భారతం, ఇరాన్, రూస్, సౌదీ అరబ్, దక్షిణ అఫ్రికా, యుఏఈ ఇత్యాదీని ఏకాదశాని ప్రముఖాని ఉదయోన్ముఖాని వికాసశీలాని చ రాష్ట్రాణి ఏకత్రితాని భవంతీతి అస్మాకం సంవాదదాత ఉక్తవాన్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూసదేశస్య రాష్ట్రపతిః వ్లాదిమిర్ పుతిన్ ఇత్యేతౌ అద్య సాయం నవదిల్ల్యాః భారత మండపమిత్యత్ర ద్విపక్షీయ మంత్రణాం కృతవంతౌ. ఉభావపి నేతారౌ పరస్పర హిత సంబద్ధేషు విస్తరేణ విచార విమర్శం అకురుతాం. మేళనేస్మిన్ శ్రీమోదినా ప్రాచీన తమిళ దార్శనిక కవేః తిరువల్లువరస్య తిరుకురల్ ఇత్యాఖ్యస్య గ్రంథస్య రూసీ భాషానువాదః రాష్ట్రపతయే పుతిన్ మహోదయాయ ఉపహారత్వేన సమర్పితః. ప్రధానమంత్రి మోదీ రాష్ట్రపతిః పుతినః చ భారత మండపమిత్యత్ర ఆయోజితాయాం ఇనోప్రోమ్ ప్రదర్శనీం అవలోకయతాం. రాష్ట్రపతిః పుతినః బ్రిక్స్ శిఖర సమ్మేళనే భాగం గ్రహీతుం అద్య ప్రాతఃకాలే ఏవ రాష్ట్రీయ రాజధానిం ప్రాప్తవాన్. ప్రధానమంత్రి మోదీ అద్యైవ సాయంకాలే ఇరాన్ దేశస్య రాష్ట్రపతినా మసూద్ పేజేష్కియన్ ఇత్యమునా సహాపి ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. పశ్చిమ ఏషియా క్షేత్ర

0: స్య వర్తమానాం స్థితిం సంవీక్ష్య ఇయం మంత్రణా అతీవ మహత్వపూర్ణా మన్యతే. ఇతోపి స్వకీయ వ్యస్త దినచర్యాయాః అంగత్వేన ప్రధానమంత్రి మోదీ సంయుక్త రాష్ట్ర సంఘస్య మహాసచివేన అంతోనియో ఇతరష్ మహోదయేన సహాపి మేలిష్యతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. షడ్విశత్యధికద్విసహస్రతమస్య బ్రిక్స్ వ్యాపారమంచః అద్య నవదిల్ల్యాః భారతమండపమిత్యత్ర సమారబ్ధః. అస్మిన్ ఆయోజనె సదస్యరాష్ట్రేభ్యః సహస్రాధికాః నిగమాధికారిణః వాణిజ్యమంత్రిణః విత్తీయనేతారః వైశ్వికనివేశకాః ఔద్యోగికాభినవప్రవర్తకాశ్చ ఏకత్రితాః భవంతి. అద్య ప్రాతః సంబోధయన్ విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః నిరూపితవాన్ యత్ బ్రిక్స్ సంఘటనస్య వింశతివర్షపూర్తౌ వర్ధమానాయాః వైశ్విక అనిశ్చితతాయాః మధ్యే అధికదృఢతాయై సతతవికాసాయ సహకారాయ చ దృఢసంకల్పః ఆవశ్యకః. సః అవోచత్ యత్ గభీరసహకారేణ దృఢతరసహభాగితయా చ సతతవికాసస్య సంవర్ధనం కామ్యం. అతఏవ సుదృఢతా ప్రత్యేకస్య రాష్ట్రస్య ఆర్థికరణనీతేః కేంద్రబిందుభూతా సంజాతా. అపరత్ర మంచస్య ఉద్ఘాటనసత్రం సంబోధయతా వాణిజ్యోద్యోగమంత్రిణా పీయూషగోయలేన బ్రిక్స్ దేశేభ్యః ఆహ్వానం కృతం యత్ స్వకీయం ఆర్థికసామర్థ్యం జనానాం కృతే ఉద్యోగావసరేషు సంపత్తౌ సమృద్ధౌ చ పరిణమయితుం తైః పరస్పరం మిలిత్వా కార్యం కరణీయం. సంయుక్తరాజ్య అమెరికాయాం సంజాతస్య భీషణస్య నవ ఏకాదశ ఇత్యాఖ్యస్య ఆతంకవాదిప్రహారస్య పంచవింశతితమే స్మృతిదివసే భారతేన ఆతంకవాద నిర్మూలనాయ స్వకీయః దృఢసంకల్పః పునరపి నిరూపితః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవోచత్ యత్ యద్యపి ఆతంకవాదస్య స్వరూపం నైరంతర్యేణ పరివర్తతే తథాపి సర్వప్రకారకస్య ఆతంకవాదస్య విరోధం కర్తుం భారతస్య సంకల్పః సర్వథా నిష్కంపః దృఢశ్చ వర్తతే. ఏతస్య ఘోరప్రహారస్య పంచవింశతితమే వార్షికోత్సవే అద్య సామాజిక సంచారపటలీయ సందేశే శ్రీమోదీ నిరూపితవాన్ యత్ ఆతంకవాదేన జగతి అసంఖ్యానాం నిరపరాధినాం జీవనం వినాశితం. సః ప్రత్యపాదయత్ యత్ భారతం విగత దశకేభ్యః ఆతంకవాద విరోధి సంగ్రామే అగ్రిమ పంక్తౌ సంస్థితమస్తి. ప్రధానమంత్రిణా అస్మిన్ ఘోరప్రహారే మృతేభ్యః అశ్రుపూర్ణా శ్రద్ధాంజలిః సమర్పితః. అథ చ తేషాం శోకసంతప్త పరివారాణాం కృతే ఐక్యభావః ప్రకటితః. భారతస్య ఋతువిజ్ఞాన విభాగేన అద్య ఛత్తీస్గఢ రాజ్యే తటీయ ఆంధ్రప్రదేశే ఒడిషా రాజ్యే చ ప్రచండతోపి ప్రచండవృష్ట్యై నారంగవర్ణీయా సంచేతనా దత్తాస్తి. అరుణాచలప్రదేశః అసమం మేఘాలయ ఝార్ఖండ్ కేరళం మాహే మధ్యప్రదేశ తెలంగాణా ఉత్తరాఖండ విదర్భ పశ్చిమబంగ సిక్కిం గుజరాత్ ఇత్యేతేషు ప్రదేశేష్వపి అగ్రిమాణి దినాని యావత్ ప్రచండవృష్టిః భవితుం అర్హతి. ఏతదతిరిచ్య దిల్లీనగరే ఆగామిని ద్విత్రి దినాని యావత్ ఆకాశః మేఘావృతః స్థాస్యతి అతిలఘు వర్షాపి భవితుమర్హతి. కనిష్ఠ ఏషియా చషక హాకీ క్రీడాయాం భారతీయ కనిష్ఠ పురుషదళం అద్య ప్రథమాయాం ఉపాంత్యస్పర్ధాయాం మలేషియా దేశం ఏకస్యోత్తరే త్రిభిః అంకైః పరాజిత్య చీనదేశస్య మోక్వీనగరే అంతిమస్పర్ధాయాం స్థానం ప్రాప్తవత్. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: नमस्कार श्रोताओं,

ఇంతవరకు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం ఉగాది, గానం ఉన్నికృష్ణన్ సునీత, గీతరచన భువనచంద్ర, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: ఆశ ఒక మాలు తేది పదహారు.
1: ఆకాశవాణి సమయం 6:50 తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

0: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ప్రతి పంటలో గులాబీ రంగు పురుగును ఏ విధంగా నివారించుకోవచ్చు, చక్కటి పంటను పండించవచ్చు అన్న వివరాలు ఈ విధంగా మనకు అందజేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంటను ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం 2025-26 ప్రతి పంటను దాదాపు 45 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగింది. నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రత్తిని అధికంగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న ప్రత్తి అంతా కూడా బీటీ ప్రత్తియే. అయితే ఈ బీటీ ప్రత్తిని 2015 సంవత్సరం నుండి గులాబీ రంగు కాయ తొలిచే పురుగు ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. ఈ పురుగు యొక్క ఉధృతి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా ఈ పురుగును తట్టుకునే హైబ్రిడ్స్ కూడా అందుబాటులో లేవు. ఈ పురుగు ఆశించడం వలన దాదాపు 50% వరకు దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందువల్ల సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడమే కాకుండా ప్రతి వేసే ముందు కొన్ని ముందస్తు చర్యలు చేపట్టడం వలన ఈ గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చని చక్కటి సూచన చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి గల కారణాలు ఈ విధంగా ఉన్నాయని పరిశోధనలో తేలిందని మనకు వివరిస్తున్నారు. మొదటి కారణం ప్రతిలో రెఫ్యూజిమా వేయకపోయడం, పంట కాలాన్ని పొడిగించడం, పంట మొలను ఆలస్యంగా తీసివేయడం, పంట మొలను ఇంటి దగ్గర నిల్వ చేయడం. కొన్ని ముందస్తు చర్యలు పంట వేయడానికి ముందు పాటించినట్లయితే ప్రతిలో గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని ఈ విధంగా తగ్గించుకోవచ్చు. గులాబీ రంగు పురుగు ఆశించిన ప్రత్తిని జిన్నింగ్ మిల్లుల వద్ద, రైతుల ఇంటి దగ్గర నిల్వ ఉంచకూడదు. జిన్నింగ్ మిల్లుల దగ్గర లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలు అమర్చి పురుగు ఉధృతిని తగ్గించుకోవాలి. ప్రత్తి తీసిన తర్వాత ఎండిన మూలను విచ్చుకొని కాయలను పొలం పక్కనే ఉంచరాదు. ప్రతి కట్టెను రోటవేటరు లేదా స్రెడ్డర్తో భూమిలో కలియదున్నాలి. దీని వలన నేలకు పోషకాలు అందటమే కాకుండా పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. ఇక రైతు సోదరులు తమ ప్రాంతానికి అనువైన స్వల్పకాలిక, మధ్యకాలిక వంగడాలను ఎన్నిక చేసుకోవాలి. రైతులు తమ ప్రాంతమంతా ఒకేసారి విత్తుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తుత్తురు బెండ బెండలాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ప్రతి పంటను సాధ్యమైనంత వరకు జూన్ మాసంలో విత్తుకోవాలి. బీటీ ప్రతిని సాగు చేసేటప్పుడు 2-3 వరుసల నాన్ బీటీని సాగు చేసుకోవాలి. పంట మొలకెత్తిన తర్వాత పంట తొలి దశలో లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ విధంగా రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేశారు. మరిన్ని వివరాలకు ఈ గులాబీ రంగు పురుగు నివారణకు మీకు ఏమైనా అనుమానాలుంటే ఇప్పుడు చెప్పబోయే ఫోన్ నంబర్కు ఫోన్ చేసి మీ యొక్క అనుమానాలు తీర్చుకోవచ్చు, చక్కటి సమాధానాలు పొందవచ్చు. మరి ఫోన్ వివరాలు ఒక్కసారి మీకు తెలియజేస్తాను, మీరు పేపర్ మీద చక్కగా రాసుకోండి. ఇక ఈ ఫోన్ నంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఈ ఫోన్ నంబరు వివరాలు మీరు మొబైల్లో నిక్షిప్తం చేసుకొని మీకేమైనా ప్రశ్నలుంటే నివృత్తి కోసమై ఈ నంబరుకు ఫోన్ చేయండి. ఫోన్ నంబరు ఒకసారి వివరిస్తాను, వినండి. 9866-375-63 ఫోన్ నంబర్ ఇంకోసారి మీకు వినిపిస్తాను. 9866-375-63 ఈ నంబరుకు ఫోన్ చేసి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఏమైనా ఆశించినట్టయితే ముందస్తు చర్యలుగా మీరు ఈ ఫోన్ నంబర్ ద్వారా శాస్త్రవేత్తలను సంప్రదించి చక్కటి సమాధానాన్ని పొంది మీ ప్రతి పంటను చక్కగా పండించి చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నాము.
1: ఇంతవరకు మీరు వ్యవసాయ సూచనలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7,

0: ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం మేజర్ చంద్రకాంత్.

సింహ గర్జన. ఒరే జంతుకు కట్టాలి రచిస్తూ, నారు కోశావా, నీరు పెట్టావా, కోత కోశావా, కుప్పనూర్చావా, ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య మెచ్చుకుని తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా. అని ఫళ ఫళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు.

కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు 3-1 తేడాతో మలేసియాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్బంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్షం, నైపుణ్యాల మార్పిడి, సాంస్కృతిక రంగాల్లో ఇరుదేశాల మధ్య పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణలతో సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో తొలిసారిగా నిర్వహించిన రష్యా అంతరిక్ష పారిశ్రామిక ప్రదర్శన ఇనో ఫ్రామ్ ఇండియాను ఇరువురు నేతలు సందర్శించి అందులో పాల్గొన్న ప్రతినిధులతో మాట్లాడారు. 24వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యాలో పర్యటించవలసిందిగా పుతిన్ ఆహ్వానించగా ప్రధాని మోదీ ఆ ఆహ్వానాన్ని ఆమోదించారు. ఈ సందర్బంగా పుతిన్కు తమిళ ప్రాచీన కావ్యమైన తిరుక్కురళ్ రష్యన్ అనువాద ప్రతిని కానుకగా అందించారు. అలాగే పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు రాత్రి ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సదస్సు జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజిష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రమపోసాతో సహా బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి స్పష్టమైన లక్ష్యాలతో పనిచేస్తోందని తెలిపారు. సభ్యదేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్యాన్ని సాధించడం, కూటమి వ్యాప్తంగా సేవల రంగంలో వాణిజ్య విస్తరణ అవకాశాలు అన్వేషించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు బ్రిక్స్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, విభిన్నమైన పరస్పర ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ ఒకే వేదికపైకి తెస్తుందని తెలిపారు. ఇది సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, నూతన అవకాశాలు విస్తరించడానికి చక్కటి వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక మంత్రి మక్సిమ్ రెషెత్నికోవ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల వాటా 4వ వంతు ఉందని, సుస్థిరమైన భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని అన్నారు. సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి, హరిత డిజిటల్ రంగ పరివర్తనను వేగవంతం చేయడానికి, మార్కెట్లలోని విస్తృత అవకాశాలను వినియోగించుకోవడానికి సభ్యదేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఐరోపా సమాఖ్యల మధ్య ప్రతిపాదనలో ఉన్న చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసి అమలు చేసేందుకు ఐరోపా కమిషన్ ఐరోపా మండలికి తన ప్రతిపాదనను సమర్పించింది. ఐరోపా మండలి ఆమోదిస్తే భారత్ ఐరోపా సమాఖ్యల చరిత్రలోనే ఇది అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా నిలుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్కు ఎగుమతయ్యే 96% ఐరోపా వస్తువులపై సుంకాల తగ్గింపు లేదా మినహాయింపు లభించడం వల్ల ఏడాదికి దాదాపు 4 బిలియన్ యూరోల పన్ను ఆదా అవుతుంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ప్రతి ఏటా 180 బిలియన్ యూరోల కంటే ఎక్కువ విలువైన వాణిజ్యం జరుగుతోంది. ఐరోపా మండలి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి ఐరోపా పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంటుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2026లో మాట్లాడుతూ ఆమె, భారత్లోని యువత అవకాశాల కోసం ఎదురుచూడకుండా కొత్త వేదికలను, పరిష్కారాలను సృష్టిస్తోందని, దేశ సాంకేతిక ఫిన్టెక్ రంగ విస్తరణలో యువశక్తి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కృత్రిమ మేధస్సును రెండు వైపులా పదునున్న కత్తిగా అభివర్ణించిన ఆర్థిక మంత్రి, ఇది మోసాలను వేగంగా గుర్తించడానికే కాకుండా కొత్త తరహా సైబర్ నేరాలకు కూడా ఉపయోగపడే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఏఐ వినియోగంలో భద్రత, పారదర్శకత, నియంత్రణల సంస్థల పర్యవేక్షణ

0: సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇండియా ఏఐ మిషన్ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. గ్లోబల్ టెక్నాలజీ పెట్టుబడులకు భారతదేశం ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కీలక ఖనిజాలు, భారతదేశ ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ మెటల్స్ పై 3వ గ్లోబల్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం, స్వచ్ఛమైన ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ, అంతరిక్ష రంగాల అభివృద్దికి ఈ ఖనిజాలే ప్రధానమైనవని పేర్కొన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణల ప్రారంభ దశ నుంచే పారిశ్రామిక వర్గాలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. పరిశోధన, పరిశ్రమలు, ప్రభుత్వం, సాంకేతిక రంగాల మధ్య సమన్వయం ఉంటేనే స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలు సుస్థిరమైన ప్రగతిని సాధించగలరని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి బ్రిక్స్ కూటమిలో కీలక దేశంగా నిలిచిందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమైన 5 దేశాల జాబితాలో ఉండేదని, అప్పట్లో పెరిగిన ద్రవ్యోల్బణం, విధానపరమైన నిరోధకత, అవినీతి వల్ల అంతర్జాతీయంగా విశ్వసనీయత తగ్గిందని విమర్శించారు. గ్లోబల్ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును నమోదు చేయడం పట్ల ఐఎంఎఫ్ ప్రశంసించిందని కూడా గుర్తు చేశారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్లింది. చైనాలోని మోఖిలో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 3-1 తేడాతో మలేషియాను ఓడించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖవీందర్ 1 గోల్ సాధించాడు. ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ దక్షిణ కొరియాతో తలపడుతుంది. 2వ సెమీఫైనల్లో దక్షిణ కొరియా 4-1 తేడాతో పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరింది. కాగా రేపు జరిగే జూనియర్ మహిళల సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్లలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరట్వాడా, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఈస్ట్ రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా రాబోయే 2 రోజులు ఇటువంటి వాతావరణమే ఉంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఇల్లు వాకిలి. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశుగ్రాస కొరత గురించి శ్రీ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం విందాం.

సిహెచ్ రామకృష్ణ. నేను సహాయక ఆచార్యునిగా పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో పశువైద్య కళాశాల రాజనగర్లో పశుగ్రాస విభాగంలో నేను సహాయక ఆచార్యునిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో మన భారతదేశంలో కానీ తెలంగాణ కానీ పశుగ్రాస కొరత తీవ్రంగా వేధిస్తుంది. దీనికి గల ముఖ్య కారణాలు చూసుకున్నట్లయితే భారతదేశం పశుగ్రాసం ఉత్పత్తిలో చాలా వెనుకబడి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పశు సంపదలో ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా పరిగణించబడుతుంది. మరి ఇంత ఎక్కువగా ఉన్న పశు సంపద అంటే దాదాపు 500 మిలియన్ల పైచీలకు పశు జనాభా కలిగి ఉంది. మరి ఇంత జనాభాకు మన యొక్క పశుగ్రాసం యొక్క ఉత్పత్తి ఏమాత్రం కూడా సరిపోవడం లేదు. దీనికి చాలా కారణాలు ఉన్నవి. ముఖ్యంగా మన భారతదేశంలో 70-80% రైతులు పల్లెల్లో జీవిస్తున్నారు. దీంట్లో ఎక్కువ మంది అంటే దాదాపు 60-70% మంది సన్న చిన్నకారు మరియు భూమి లేని నిరుపేదలే ఉన్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో వారు తమ యొక్క అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆహార పంటలు కానీ తర్వాత వాణిజ్య పంటల సాగు వైపు ఎక్కువగా మళ్ళుచున్నారు. సో ఇదొక ప్రధాన కారణంగా ఉండి మన యొక్క పశుగ్రాసపు యొక్క ఉత్పత్తి తర్వాత ఆ పశుగ్రాసల సాగు కొరకై మనము అంటే రైతులు అనేది భూమిని కేటాయించలేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది ఈ రోజుల్లో. సో దీన్ని అంటే ఈ ప్రధాన సమస్యను అధిగమించడానికి మనకు రకరకాల పశుగ్రాసాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఒక మంచి పశుగ్రాసన లక్షణాలు చూసుకున్నట్లయితే ఆ పశుగ్రాసము తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇవ్వాలి, చీడపీడలకు దూరంగా ఉండాలి, మరియు త్వరగా ఉత్పత్తిలోకి అంటే త్వరగా కోతకు వచ్చే విధంగా ఉండాలి. అటువంటి పశుగ్రాసాల్లో చూసుకున్నట్లయితే గడ్డి జాతి పశుగ్రాసాలు అనేవి పేరెన్నికగన్నవి. ఈ ప్రస్తుత తరుణంలో ఈ యొక్క గడ్డి జాతి పశుగ్రాసాలు అధిక సమయం అధిక కోతలను ఇస్తూ తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే రకం అయినటువంటి నేపియర్ సైజ్జ హైబ్రిడ్ లేదా దీన్నే సంకర హైబ్రిడ్ సజ్జ రకం అని కూడా అంటారు. ఈ రకాల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క నేపియర్ హైబ్రిడ్ సజ్జ రకంలో చూసుకున్నట్లయితే ప్రస్తుత తరుణంలో అత్యధికంగా సాగవుతున్న ABBN-1 అనే ఒక రకము, తర్వాత Co-4, Co-3, తర్వాత Co-1, Co-6 మరియు ఈ మధ్య కాలంలో మన పాడి పశువుల పెంపకందారులు ఎక్కువగా చేపడుతున్న సూపర్ నేపియర్, 4G బుల్లెట్ నేపియర్, తర్వాత వివిధ రకాలైనటువంటి నేపియర్ జాతులు అనేవి రైతుల్లో ఎక్కువగా ప్రాచుర్యం కలిగి ఉన్నవి. మరి ఈ యొక్క హైబ్రిడ్ నేపియర్ సజ్జ అనే బహువార్షిక పశుగ్రాస పంట అధిక కాండం మరియు వేరు మొక్కల ద్వారా పెంచబడుతుంది. అధిక మొత్తంలో సంవత్సరం పొడవునా పచ్చగడ్డిని అందిస్తాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మిగతా పశుగ్రాసాలతో పోల్చుకున్నప్పుడు ఇది రోగాలు తర్వాత చీడపీడల బాధ లేకుండా తొందరగా ఎత్తుగా పెరగడం వల్ల కలుపు మొక్కలను కూడా ఇది దాదాపుగా పెరగనివ్వదు. పెరగనివ్వకపోవడం వల్ల మనకు అధిక దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వేర్లు అనేవి మట్టిని గట్టిగా పట్టుకుని ఉండడం వల్ల కూడా నేల క్రమక్షయాన్ని కూడా ఇది అరికట్టుతుంది. కాబట్టి ఇటువంటి చాలా ప్రయోజనకరమైన లక్షణాలు ఉండడం వల్ల ఈ యొక్క నేపియర్ హైబ్రిడ్ సజ్జను చాలా మంది రైతులు డైరీ ఫార్మర్స్ కానీ తర్వాత జీవాల పెంపకందారులు కానీ అధిక సంఖ్యలో సాగు చేయడం మనము చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైబ్రిడ్ సజ్జ నేపియర్ను ఏనుగు గడ్డి లేదా నేపియర్ గడ్డి లేదా ఎలిఫెంట్ గ్రాస్ అని కూడా అంటారు. ఈ యొక్క గడ్డి అనేది మొట్టమొదటిగా దీని యొక్క ఉత్పత్తి చూసుకున్నట్లయితే ఈ యొక్క నేపియర్ గడ్డిని సజ్జ గడ్డితో సంకరపరిచినప్పుడు ఈ యొక్క నేపియర్ సజ్జ అనే రకము ఉత్పత్తి అయినది. దీనిలో సజ్జలో ఉన్న ఎక్కువ ఆకులు, అధిక భాగం మాంసకృతులు, తీపిదనము మరియు నేపియర్ గడ్డిలో ఉన్న అధిక దిగుబడినిచ్చే ఆరోగ్యకరమైన పెరుగుదల గుణాలు ఉండడం వల్ల ఇది సైలేజ్ తయారు చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ముడి మాంసకృతులు దాదాపు 7-10% కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పశుగ్రాసల్లో అధిక దిగుబడినిస్తూ ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నటువంటి ఈ యొక్క హైబ్రిడ్ సజ్జ నేపియర్ అనేది అతి చల్లని శీతాకాలం మినహాయించి సంవత్సరం పొడవునా ఎక్కువ విలువైన మెత్తని పశువులకు అనుకూలమైన గడ్డిని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఎక్కువ మంది రైతులు దీన్ని బాగా సాగు చేస్తున్నారు. అయితే చూసుకున్నట్లయితే దీని గురించి ఇది సంవత్సరం పొడుగుతున్నా కూడా దీన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా వర్షపాతం అనేది 800-900 మిల్లీమీటర్లు ఉన్న ప్రాంతము, తర్వాత మధ్యస్థ నీళ్ళల్లో కూడా దీన్ని సాగుకు అనుకూలంగా ఉండదని చెప్పుకోవచ్చు. అయితే నీరు నిలిచే ప్రాంతాలు మాత్రం

ఈ యొక్క సాగుకు అనుకూలం కాదని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అయితే రాత్రి ఉష్ణోగ్రతలు మరీ తక్కువగా ఉన్నట్లయితే, అంటే 10 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉన్నట్లయితే దీని యొక్క దిగుబడి అనేది అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. కాబట్టి రైతు సోదరులు ఎవరైతే అతి శీతల ప్రాంతాలు ఉన్నవాళ్ళు, దీని యొక్క సాగును మనము చేయకపోవడమే మంచిది. సో ఇన్ని మంచి లక్షణాలు ఉన్న సజ్జ, సంకర హైబ్రిడ్ సజ్జ యొక్క యాజమాన్య పద్ధతులను మనం సవివరంగా తెలుసుకున్నట్లయితే, ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన అఖిల భారత సమన్వయ పరశుగ్రాస పరిశోధన స్థానం ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు 1980 ప్రాంతంలో APBN-1 అనే ఒక రకాన్ని తయారు చేసి విడుదల చేయడం జరిగింది. ఇది మన భారతదేశంలో మొట్టమొదటి హైబ్రిడ్ నేపియర్ సంకర సజ్జ రకం అని చెప్పుకోవచ్చు. ఇది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎక్కువ దిగుబడినిస్తూ శీతాకాల సుప్తావస్థను కలిగి ఉండి కొద్దిగా దిగుబడులు తక్కువ ఉండడం వల్ల దాని నుంచి ప్రేరణ పొంది మరి Co1, Co2, Co3, Co4, Co5, Co6 అనే హైబ్రిడ్ సజ్జ సంకర రకాలను కూడా మన కోయంబత్తూరు తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క చెప్పిన రకాలన్నీ మన దక్షిణ భారతదేశానికి చాలా అనుకూలంగా ఉండి రైతులు చాలా విస్తృతంగా దీన్ని సాగు చేస్తుంది. అయితే APBN అనే రకము చూసుకున్నట్లయితే దాదాపు 90 నుంచి 100 సెంటీమీటర్ల పొడవుతో 5 నుంచి 6 సెంటీమీటర్ల దుబ్బు వెడల్పుతో ఉండి ఒక్క పిలకకు దాదాపు 15 నుంచి 18 ఆకులు ఉంటాయి. ఆకులు మెత్తగా నువ్వు లేకుండా ఉంటాయి. మరి మొక్కలు గాలికి పడిపోకుండా ఉండే గుణంతో పాటు అధిక పచ్చిమేత దిగుబడిని ఇస్తాయి. ఈ పచ్చిమేత దిగుబడి సంవత్సరానికి చూసుకున్నట్లయితే 90 నుంచి 100 టన్నులు అనేవి ఉంటుంది. అయితే ఈ యొక్క 100 టన్నులు అనేవి దాదాపు 5 నుంచి 6 కోతల్లో మనకు ఇస్తుంది. అంటే మనకు ప్రతి 45 రోజుల నుంచి 50 రోజులకు ఒక కోత ఇస్తూ మొదటి కోత మాత్రం 70 నుంచి 75 రోజులకు వస్తుందని మనం ఈ క్రమంలో చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా నేలను చూసుకున్నట్లయితే సారవంతమైన మురుగునీటి పారుదల ఉన్న నేలలు అన్నీ కూడా మనకు ఈ యొక్క APBN-1 లేదా హైబ్రిడ్ సజ్జ రకము సాగు చేయడానికి అనుకూలమైనవి. తర్వాత ఒండ్రు నేలలు, ఇసుక నేలలు, చౌడు నేలలకు కూడా మనకు కొంతవరకు చౌడును తట్టుకొని పెరిగే అవకాశం ఉంది. ఇంతకుముందు చెప్పినట్లయితే ఈ మురుగుపారుదల లేని నీటిలో నిల్వ ఉండే రకాలైతే మనకు సాగుకు పనికిరావు. సో సాగు విధానం చూసుకున్నట్లయితే భూమిని తొలకరి వర్షాలు పడ్డప్పుడు 2 నుంచి 3 సార్లు దుక్కి దున్నుకోవాలి. సో గడ్డి లేకుండా దున్నుకొని మనకు దాదాపు 50 నుంచి 60 సెంటీమీటర్ల లోతు వరకు దున్నుకొని ఈ యొక్క చివికిన పశువుల పేడ 2 నుంచి 3 టన్నులు మన పొలానికి కలిసి దున్నుకోవాలి. అయితే విత్తడం చూసుకున్నట్లయితే సంవత్సరం పొడుగుత కూడా దీన్ని విత్తుకోవచ్చు. అయితే మనకు నీటి వసతి ఉండాలి, అది ప్రధానమైన ఒక కారకం. సో నీటి పారుదల గల భూముల్లో సంవత్సరంలో ఎప్పుడైనా దీన్ని నాటవచ్చు. ముఖ్యంగా ఫిబ్రవరి జూన్ మాసములు చాలా అనుకూలమైనవి. సో వర్షాకాలం మొదలు కాగానే నాటినట్లయితే పిలకల శాతం గాని, తర్వాత జర్మినేషన్ పర్సంటేజ్ అంటే నాటుకునే శాతం గాని అధికంగా ఉంటుంది. ఒక కనుపు నుంచి 2 కనుపులున్న కాండపు పిలకలు ఏవైతే ఉన్నాయో, అంటే వాటిని తల్లి మొక్క నుంచి తీసుకుని వాటిని దాదాపు 60 సెంటీమీటర్ల మొక్కకు మొక్క మధ్య దూరం, తర్వాత 60 సెంటీమీటర్లు బోదెకు బోదెకు మధ్య దూరం, అనగా వరుసల మధ్య దూరం 60, మొక్కల మధ్య దూరం 60 సెంటీమీటర్లు పెట్టుకుని మనము ఏటవాలుగా విత్తుకోవాలి. అంటే దాదాపు 45 డిగ్రీల సెల్సియస్లో ఒక కనుపు భూమి లోపల ఉండే విధంగా, ఒక కనుపు ఆకాశం వైపు చూసే విధంగా విత్తుకున్నట్లయితే ఒక మొలక శాతం అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా విత్తడం వల్ల ఒక కనుపు నుంచి వేర్లు, ఒక కనుపు నుంచి మరి ఆకులు వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా విత్తుకున్నట్లయితే 100% మొక్కలు పిలకల నుంచి మొక్కలు వచ్చే అవకాశం ఉంది. మరి ఎకరానికి దాదాపు 11 నుంచి 12 వేల వేరు లేదా కాండం మొక్కలు అవసరమవుతాయి. మరి ఎరువుల సంగతి చూసుకున్నట్లయితే ఎకరానికి 10 టన్నుల బాగా చివిక్కిన పశువుల ఎరువును భూమి తయారు చేసే ముందు వేసి దున్నుకోవాలి. చివరి దిక్కులో ఎకరానికి 20 కిలోల భాస్వరము మరియు 12 కిలోల పొటాష్ ఎరువులను వేసి దున్ని బోదలు చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్లు బోదెల మధ్య దూరం 60 సెంటీమీటర్ లేదా బోదెల మధ్య దూరం 100 సెంటీమీటర్లు, అంటే ఏదైనా అంతర పంట వేసుకోవాలనుకుంటే, అంటే దాదాపు బొబ్బర్లు కానీ, అలచందలు కానీ, తర్వాత హెడ్జ్ లూసన్ కానీ, ల్యూసన్ వంటి వాటిని అంతర పంటలుగా కూడా వేసుకోవచ్చు. అటువంటి క్రమంలో మనము 100 సెంటీమీటర్లు బోదకు బోదకు మధ్య దూరం పెట్టుకున్నట్లయితే ఈ అంతర పంటలు వేసే అవకాశం ఉంటుంది. అయితే విత్తిన 4 రోజుల వరకు మనం కలుపు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ 4 రోజులు అనేవి చాలా క్రిటికల్ పీరియడ్ అన్నట్టు, అంటే క్రిటికల్ వీడ్ కాంపిటీషన్ పీరియడ్. ఈ పీరియడ్ లో, అంటే ఈ 4 రోజుల్లో మనం కలుపు లేకుండా చూసుకున్నట్లయితే మనకు వచ్చే పిలకలు చాలా అద్భుతంగా వచ్చి పంట కూడా ఏపుగా పెరిగే అవకాశం ఉంది. అయితే విత్తిన నాటిన 30 రోజులకు ఒకసారి కలుపు

0: తీసుకోవాలి. అది కూలీలను పెట్టి తీసుకున్నట్లయితే, లేదంటే బోదనాగళ్లతోని కానీ తర్వాత ఇంటర్ కల్టివేటర్స్తోని కానీ ఈ కలుపు తీసుకున్నట్లయితే వచ్చే పంట బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మరి 15 నుంచి 20 రోజులకు ఒకసారి మనము ఒక నీటి తడి ఇవ్వచ్చు. అదే వేసవి కాలంలో అయితే వారం నుంచి 10 రోజులకు ఒక నీటి తడి ఇవ్వాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంది. మరి మొదటి కోత చూసుకున్నట్లయితే దాదాపు 80 నుంచి 90 రోజులకు ఒక కోత మనం తీసుకోవచ్చు. ఈ సమయంలో 100 నుంచి 150 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది మొక్క. తర్వాత వచ్చే తదుపరి కోతలు ఏవైతే ఉన్నాయో 45 నుంచి 50 రోజులకు తీసుకోవచ్చు. మరి పచ్చిమేత దిగుబడి చూసుకున్నట్లయితే భూసారము బాగుండి, నీటి వసతి బాగుండి, అన్ని యాజమాన్య పద్ధతులను సరైన విధంగా మనము అవలంబించినప్పుడు మనకు దాదాపు ఎకరానికి సుమారు ఒక 80 నుంచి 100 టన్నుల పచ్చిమేత 6 నుంచి 8 కోతల్లో ఒక సంవత్సరంలో పొందవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతి కోత అనంతరం మనం అంతరకృషి చేయాలి. అంతరకృషి చేసిన తర్వాత దాదాపు ఎకరానికి 12 నుంచి 15 కిలోల నత్రజని వేసుకోవాలి. అది ఏ విధంగా వేయాలి అంటే దుబ్బుకు అతి దగ్గరగా మనము ఈ యొక్క నత్రజని వేసినట్లయితే, నత్రజని ముఖ్యంగా యూరియా రూపంలో వేసినట్లయితే అధిక పిలుకలు కూడా వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. తర్వాత నత్రజని వేసిన తర్వాత మనము విధిగా నీరు పెట్టుకోవాలి. నీరు పెట్టుకున్న పక్షంలో మనకు ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకవేళ నత్రజని లభించిన పక్షంలో ఎకరానికి మనము 5 నుంచి 10 టన్నుల పశువుల ఎరువును కూడా తోలుకోవచ్చు. అయితే ప్రతి సంవత్సరం తర్వాత మనము ఒక ముఖ్యమైన పనిని అవలంబించాలి ఈ యొక్క పంటలో. అది ఏంటంటే వాటరింగ్ టెక్నిక్, లేదా ఆ యొక్క దుబ్బు నుంచి సగం వరకు పిలకలనేవి తీసివేయాలి. ఈ విధంగా తీసుకువేయడం వల్ల మనకు దాదాపు 5 నుంచి 6 సంవత్సరాలు ఇదే పంట మనకు పొలంలో ఉండి కంటిన్యూస్గా మనకు దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రతి సంవత్సరానికి ఒకసారి మనము ఈ యొక్క దుబ్బు నుంచి సగం దుబ్బును తీసివేయాలి. తీసివేసి మళ్ళీ నీరు కట్టి నత్రజని ఇవ్వడం వల్ల పక్క పిలకలు ఎక్కువగా పెరిగి మనకు దిగుబడి అధికంగా ఇస్తాయి. అయితే మరి దీన్ని ఏ విధంగా మేపాలి అంటే ఈ యొక్క హైబ్రిడ్ నేపేర్ సజ్జలో ఎక్కువ మోతాదులో ఒకటే పశువుకు సంవత్సరం పొడుగుతున్న ఒకే హైబ్రిడ్ నేపేర్ సజ్జ అనే రకాన్ని మేపినట్లయితే దాంట్లో కొద్ది ఆక్సాలిక్ కంటెంట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఆక్సాలిక్ ఆమ్లము అంటారు. ఇది కాల్షియంతోని చర్య జరిపి ఈ యొక్క కాల్షియం డెఫిషియన్సీని మనం పశువుల్లో చూడవచ్చు. దీన్ని నివారించడానికి ఈ యొక్క గడ్డితో పాటు మిగతా గడ్డి రకాలైనటువంటి ఏకవార్షిక గడ్డిలో అయినటువంటి మన మొక్కజొన్న కానీ జొన్న కానీ తర్వాత ఎండుగడ్డిని కానీ విధిగా దీన్ని కలిపి మేపడం వల్ల ఈ యొక్క ఆక్సాలిక్ ఆమ్లాల యొక్క ప్రమాదాన్ని మనము నివారించవచ్చు. సో ఈ విధంగా మనము సరైన యాజమాన్య పద్ధతులు చేసుకుని ఈ యొక్క హైబ్రిడ్ నేపేర్ సజ్జ గడ్డిని పెంచుకున్నట్లయితే మనకున్న పశువులకు సంవత్సరం పొడుగుతున మనకు ఈ యొక్క పచ్చిగడ్డిని అందించిన వారం అవుతాము. అదేవిధంగా ఈ యొక్క హైబ్రిడ్ సజ్జ అనేది ఎక్కువ దిగుబడిని ఇస్తుంది కాబట్టి దీని ద్వారా సైలేజ్ని తయారు చేసుకుని కూడా మనకు పచ్చిగడ్డి దొరకని సమయంలో కూడా ఈ యొక్క సైలేజ్ని వాటికి పశువులకు మేపుకున్నట్లయితే పాల దిగుబడి కానీ మాంసం ఉత్పత్తి అంటే జీవాల నుంచి తగ్గకుండా మనం చూసుకున్నట్లు మరి ఎన్నో పరిశోధనలు నిరూపితం అయినాయి. ఇప్పుడు ఈ యొక్క హైబ్రిడ్ నేపియర్ సజ్జ అనేది దాదాపు మన బొటనవేలు కంటే లావుగా పెరుగుతుంది. దీన్ని డైరెక్ట్ అంటే కోసిన వెంటనే పశువులకు చాపింగ్ చేయకుండా అంటే ముక్కలుగా కత్తిరించకుండా వేయడం వల్ల అది ఎక్కువగా ఆకులను తినేసి కాండం వదిలేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విధిగా ఈ యొక్క హైబ్రిడ్ నేపియర్ సజ్జ అనే రకాన్ని పెంచుకునే రైతులు ఖచ్చితంగా మనం చాఫ్ కటర్ను పెట్టుకుని గడ్డిని చిన్న చిన్నగా ముక్కలుగా కత్తిరించి అంటే దాదాపు 1 నుంచి 2 అంగుళాల పొడవులో ఉన్న ముక్కలుగా కత్తిరించి మేపడం వల్ల ఈ యొక్క పశుగ్రాసం పూర్తిగా సద్వినియోగపరుచుంది. అదేవిధంగా ఈ యొక్క పశువుకు అరుగుదల కూడా పూర్తిగా జరిగి ఈ పశుగ్రాసంలో ఉన్న ప్రోటీన్లు కానీ విటమిన్లు కానీ తర్వాత పోషకాలన్నీ పశువుకు అందించబడి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కోసేటప్పుడు చూసుకున్నట్లయితే ఒక 4 నుంచి 5 ఇంచులు భూమి నుంచి పైకి ఎత్తుగా ఏటవాళ్ళకు కోసుకున్నట్లయితే మిగతా దీని తర్వాత వచ్చే పిలకలు కూడా ఏపుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే పశు పోషకులు వారికి సంవత్సరం పొడుగుతా పచ్చిగడ్డి అందుబాటులో ఉండి మరి యొక్క వారి యొక్క పాల ఉత్పత్తులు కానీ తర్వాత జీవాలు అయితే మాంసం ఉత్పత్తులు కానీ పెరిగి వారి యొక్క ఆర్థిక వెన్నుదన్నుగా నిలబడుతుంది అని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణికి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే.
1: ఇంతవరకు మీరు పశుగ్రాస కొరత గురించి శ్రీ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు

0: కొన్ని వాణిజ్య ప్రకటనలు, అనంతరం జనపద గేయం వింటారు.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: 10 లక్షల లాటరీ నాకా?
4: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి,
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఈనాటి ఇల్లు బాకిలీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి వికసిత్ భారత్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన రచన ఆరవల్లి జగన్నాథ స్వామి గారు, పఠనం డాక్టర్ సాంబశివరావు కంట్రాతి గారు.
1: ఆర్థిక మనుగడ సజావుగా సాగేందుకు పొదుపు మదుపు అత్యంత ప్రధానమనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకు సాంప్రదాయ పద్ధతులతో పాటు ప్రభుత్వ పరంగా అనేక పథకాలు అమల్లో ఉన్నాయి. అవి ఆయా నిబంధనలకు లోబడి సేవలు అందిస్తున్నాయి. ఆ పరంపరలోనే కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన మరో పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ పథకం అంతర్భాగమై కోట్లాది కుటుంబాల ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరిగ్గా పుష్కర కాలం క్రితం 2014 ఆగస్టు 28న అమల్లోకి తెచ్చిన ఈ పథకం ఆర్థిక సమ్మిళితత్వం అంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో అత్యంత కీలక పథకంగా ఆవిష్కృతమైంది. బ్యాంకింగ్ సేవ

కుటుంబాలకు ఆమడ దూరంలోనే అతి సామాన్య పేద వర్గాలను, ప్రధానంగా గ్రామీణులను బ్యాంకుల ముందుకు తెచ్చే లక్ష్యంతో ప్రకటించిన ఈ పథకం కేవలం పక్షం రోజుల్లోనే అమల్లోకి వచ్చింది. దేశంలోని ప్రతి కుటుంబానికి కనీసం ఒక ప్రాథమిక బ్యాంకు ఖాతా ద్వారా ఆర్థిక సార్వజనీతనకు బీజం పడింది. సామాన్యులకు సైతం ఆర్థిక సాధికారత లక్ష్యంగా ప్రారంభమైన జన్ధన్ యోజన సామాజిక ఆర్థిక సాంకేతిక సాధికారత దిశగా మహావృక్షంగా విస్తరించింది. సార్వజనీన వృద్ధికి పటిష్ట పునాదులు వేసింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, అటల్ పింఛన్ పథకాలతో సమానంగా ఒక దశలో అంతకు మించి ఈ పథకం విస్తరించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి స్వనిధి వంటి కార్యక్రమాలకు సమాంతరంగా పీఎం జనధన్ సాగుతూ ఆర్థిక స్వావలంబనకు ఆసరాగా నిలుస్తోంది. ప్రధానంగా అట్టడుగు వర్గాలు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు రుణాలను అందుబాటులోకి తేవడానికి ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తోంది. దేశానికి స్వతంత్రం లభించిన తరువాత సుమారు 68 సంవత్సరాలు బ్యాంకు ఖాతాలు కొందరికే, కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. దేశ జనాభాలో 69% మంది బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్నారు. 1969 బ్యాంకుల జాతీయీకరణ తరువాత మరో 6.5 దశాబ్దాల పాటు కూడా అదే పరిస్థితి కొనసాగింది. 50 కోట్ల మందికి పైగా కనీసం బ్యాంకు ఖాతా కూడా ఉండేది కాదని నివేదికలు చెబుతున్నాయి. 12 ఏళ్ల క్రితం వరకు బ్యాంకు ఖాతాలు సంపన్న వర్గాలకే పరిమితమైన హక్కుగా అనిపించేది. గౌరవనీయులు నరేంద్ర మోడీ నేతృత్వంలో 2014 ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బ్యాంకింగ్ రంగంలో, ముఖ్యంగా బ్యాంకు పొదుపు ఖాతాల విషయంలో స్పష్టమైన మార్పు వచ్చింది. అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలని, అందులోనూ శూన్య నిల్వ అంటే 0 బ్యాలెన్స్ ప్రాతిపదికపై ఖాతాలు ఉండాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అలా జన్ధన్ ఖాతాల పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకింగ్ సేవలను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవటంతో పాటు సార్వజనీన వృద్ధికి బలమైన పునాది వేసింది. దేశంలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వామ్యం కావడం ఈ పథకం సాధించిన తొలి విజయంగా చెప్పవచ్చు. ప్రతి కుటుంబానికి ఒక ఖాతా అనే నినాదంతో ప్రారంభమైన ఈ పథకం ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి ఒక ఖాతా అనే దిశగా విస్తరించింది. 10 సంవత్సరాలు వయసు దాటిన వారు ఈ ఖాతాలు తెరిసేందుకు అర్హులు కావటం, 0 బ్యాలెన్స్తో ఖాతా తెరిసే వెసులుబాటు కారణంగా నిరుపేదలు కూడా బ్యాంకింగ్తో అనుసంధానమయ్యే అవకాశం కలిగింది. అయితే ఈ పథకం 0 బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభమైనప్పటికీ ఆయా ఖాతాల్లో సగటు జమ 5,000 రూపాయలకు మించటం హర్షణీయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించటానికి, ఆర్థిక వ్యవస్థలో పేదలకు ప్రమేయం కల్పించేందుకు మధ్యవర్తులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను లబ్ధిదారులకే నేరుగా అందించడానికి రూపొందించిన ముఖ్య పథకం జన్ధన్. ఆధార్, సంచారవాణి, బీమా, పింఛన్, డిజిటల్ చెల్లింపుల వంటి సేవలను సామాన్యులకు చేరువ చేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. పొదుపు చేయటానికి, రుణాలు పొందటానికి, వ్యాపారాలను ప్రారంభించటానికి, ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఈ ఖాతాలు భరోసా ఇస్తున్నాయి. దేశంలో 58 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు జన్ధన్ యోజన పరిధిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఖాతాల్లో తప్పనిసరిగా ఇంత మొత్తం నిల్వ ఉండాలనే నిబంధన లేకపోయినప్పటికీ 3.10 లక్షల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఈ జన్ధన్ ఖాతాలలో 5 వంతులు గ్రామీణ, చిన్న తరహా పట్టణ ప్రాంతాల బ్యాంకు శాఖలలో ఉన్నాయి. ఈ ఖాతాలు తెరవడంలో ఉత్తరప్రదేశ్ 10.51 కోట్ల ఖాతాలతో దేశంలోనే తొలి స్థానంలో ఉంది. 7.01 కోట్ల ఖాతాలతో బీహార్, 5.72 కోట్ల ఖాతాలతో పశ్చిమ బెంగాల్, 3.87 కోట్ల ఖాతాలతో రాజస్థాన్, 3.85 కోట్ల ఖాతాలతో మహారాష్ట్ర తరువాతి వరుస స్థానాల్లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జన్ధన్ పథకంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ఈ ఖాతాల్లో సగానికి పైగా అంటే 32.72 కోట్లకు పైగా ఖాతాలు మహిళల పేర్లపైనే తెరవటం గమనార్థం. దీని ద్వారా

కుటుంబపరంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటంలో వారు భాగస్వాములైనట్లయింది. ఈ ఖాతాలు స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం మహిళలను మరింత శక్తివంతంగా మారుస్తోందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు తమ వద్ద కాస్తో కూస్తో ఉన్న డబ్బులను ఇళ్లలోనే దాచుకోవటమో లేదా వడ్డీ వ్యాపారుల వద్ద పదిలపరుచుకోవటమో చేసే సామాన్యులు నేడు జీరో బ్యాలెన్స్ జన్ధన్ ఖాతాల కారణంగా బ్యాంకు ఖాతాల్లో జాగ్రత్తగా పదిలపరుచుకుంటున్నారు. ఇదే సమయంలో బ్యాంకుల నుండి జీవిత బీమా, ప్రమాద బీమా, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం పొందగలుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకు మిత్ర ద్వారా బ్యాంకు సేవలు పొందుతున్నారు. ప్రజలకు చట్టబద్ధంగా అందవలసిన సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోనే జమ కావాలన్న లక్ష్యం జన్ధన్ పథకం ఆవిర్భావానికి బీజం వేసింది. అయితే ఈ పథకం ప్రారంభంలో దీని పనితీరుపై చాలా మందిలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే విపత్తులు, సంక్షోభ సమయాల్లో ప్రభుత్వం నుంచి సహాయం పొందడంలో ఈ ఖాతాలు కీలక ఉపకరణాలుగా మారాయి. అలా జన్ధన్ పథకం తన పనితీరును చాటి చెప్పింది. కోవిడ్-19 మహమ్మారి భయాందోళనలు సృష్టించినప్పుడు ఈ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ ఖాతాలే అందుబాటులో లేకపోతే అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం అందుకోవటం కష్టమయ్యేది అని అనేక మంది లబ్ధిదారులు చెప్పటం మాధ్యమాల్లో కనిపిస్తుంది. ప్రభుత్వం పేదలకు అందించే పథకాలన్నీ క్రమేపీ జన్ధన్ ఖాతాల్లో అనుసంధానమయ్యాయి. తద్వారా సామాజిక ఆర్థిక సాధికారతకు పునాది పడటంతో పాటు విస్తరణ కొనసాగుతోంది. వంట గ్యాస్ నిధులు, రాయితీలు, ఉపాధి పథకం వేతనాలు, కిసాన్ సమ్మాన్ నిధి వంటి చెల్లింపులన్నీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. పేదలకు, అసంఘటిత రంగంలోని వారికి గతంలో క్రెడిట్ స్కోరు ఉండేది కాదు. ఆ మాటకు వస్తే అసలు ఆ విషయం పట్ల వారికి అవగాహన ఉండేది కాదు. దాంతో వారికి బ్యాంకు రుణాలు లభించేవి కావు. ప్రస్తుతం NDA ప్రభుత్వం చూపిన చొరవ, తెచ్చిన సంస్కరణల ఫలితంగా రుణాల లభ్యతకు మార్గం సుగమమై వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అవకాశం ఏర్పడింది. సంపన్న వర్గాలు సామాజిక హోదాకు గుర్తుగా భావించే డెబిట్ కార్డు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం ఖాతాదారులకు 40.89 కోట్ల రూపాయల కార్డులు జారీ అయ్యాయి. వాటి ద్వారా డిజిటల్ చెల్లింపులు ముమ్మరమయ్యాయి. జన్ధన్ ఖాతాలతో అనుసంధానమైన ఇతర పథకాలను స్థూలంగా పరిశీలిస్తే ఇటీవల వెల్లడైన గణాంకాల ప్రకారం ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన కింద 27.8 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 58.78 కోట్లు, అలాగే అటల్ పెన్షన్ యోజన కింద 9.29 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రధాని స్వనిధి పథకంలో భాగంగా దాదాపు 84 లక్షల మంది వీధి వ్యాపారులకు 17,000 కోట్ల రూపాయలకు పైగా హామీ రహిత రుణాలు మంజూరయ్యాయి. జన్ధన్ ఖాతాలు తెరిచేందుకు నిబంధనలు సులభతరమని అధికారులు వివరిస్తున్నారు. ఆధార్ కార్డు లేదా నెంబరు అందుబాటులో ఉంటే ఇతర పత్రాలు అవసరం లేదు. ఒకవేళ ఆధార్ కార్డు అందుబాటులో లేకపోతే అధికారికంగా చెల్లుబాటు అయ్యేలా ఓటర్ గుర్తింపు కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డులలో ఏదో ఒకటి సరిపోతుంది. ఈ పత్రాలలో ఖాతాదారుడు చిరునామా కూడా ఉంటే అది గుర్తింపు పత్రంగాను, చిరునామాకు రుజువుగాను ఉపయోగపడుతుంది. చిరునామా మారిన సందర్భాల్లో మాత్రం ప్రస్తుత చిరునామాకు సంబంధించిన స్వీయ ధృవీకరణ పత్రం అందజేయవలసి ఉంటుంది. 10 సంవత్సరాల పైబడిన వారెవరైనా జన్ధన్ ఖాతా తెరవచ్చు. ఇప్పటికే బ్యాంకు ఖాతా కలిగి ఉన్నవారు జన్ధన్ యోజన ప్రయోజనాల కోసం కొత్త ఖాతా తెరవవలసిన అవసరం లేదని, ప్రస్తుత ఖాతా ద్వారానే రూపే కార్డు పొంది బీమా ప్రయోజనాలకు అర్హులు కావచ్చని నిబంధనలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో సాధించిన అపూర్వమైన స్థాయిని, విప్లవాత్మక ఫలితాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సందేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళతాన్ని పెంపొందించడం

0: చేయడంలోనూ ప్రజలకు సాధికారత కల్పించడంలోనూ కీలక పాత్ర పోషిస్తూ ఈ పథకం సాటిలేని ప్రభావాన్ని చూపిందని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆర్థిక అనుసంధానం చివరి అంచె వరకు కొనసాగితే దేశం సమిష్టిగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజనతో కలిగిన ప్రయోజనమే అందుకు నిదర్శనం. ప్రజలకు సామాజికంగా గౌరవం పెరగడంతో పాటు తన భవిష్యత్తును తామే నిర్దేశించుకోగల శక్తిని పెంచుకోగలిగారు. పిఎం జన్ధన్ పథకం విజయవంతం కావడానికి అలుపెరగని కృషి చేసిన వారందరికీ అభినందనలు. మెరుగైన జీవన ప్రమాణాల దిశగా దేశ ప్రజలకు భరోసా ఇవ్వడానికి వారు చేసిన కృషి ఫలించింది అని ప్రధాని అన్నారు. ఆర్థిక సమ్మిళత్వాన్ని అపూర్వ స్థాయిలో సాధించవచ్చని జన్ధన్ నిరూపించిందని భారత స్టేట్ బ్యాంక్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రశంసించారు. సామాజిక ఆర్థిక భద్రతను కల్పిస్తూనే వ్యవస్థను ప్రోత్సహించే పథకాలన్నిటికీ మూలస్తంభంగా నిలుస్తున్న జన్ధన్ యోజన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో నమోదు కావటం విశేషం. ఈ పథకం ప్రపంచంలోని వర్ధమాన దేశాల్లో సార్వజనీన ఆర్థిక విధానానికి సమాంతరంగా నిలిచింది. కేవలం గణాంకాల్లోనే కాకుండా సత్ఫలితాలనిస్తూ సామాన్యుల్లో ఏర్పడిన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ పథకం విజయపదంలో సాగుతున్న జన్ధన్ యోజన వికసిత భారత్ సంకల్ప సాకారంలో కీలక అంశంగా సహకరిస్తుందని విశ్వసిద్దాం.
1: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి విన్నారు. రచన ఆరవల్లి జగన్నాథ స్వామి, పఠనం డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్బంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్షం, నైపుణ్యాల మార్పిడి, సాంస్కృతిక రంగాల్లో ఇరుదేశాల మధ్య పురోగతిని సమీక్షించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అధ్యకులు పునీత్ చందోక్తో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ను ఏఐ రంగంలో విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇండియా ఏఐ మిషన్ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. గణేష్ చతుర్థి వేడుకలను భక్తి శ్రద్దలతో నిర్వహిస్తూనే పర్యావరణ హిత మట్టి గణేష ప్రతిమలు

వినియోగించి జల కాలుష్యాన్ని నివారించేందుకు సహకరించాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 వివరాలను వెల్లడించారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో బీసీ కులగణనపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ, బీసీల జనాభా ఎంత ఉందో ఖచ్చితంగా తెలిస్తేనే వారికి అవసరమైన నిధులు, సంక్షేమ పథకాలు నిర్ణయించగలమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూదోపిడీ తెలంగాణలో జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో 22A నిషేధిత బాధితులతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. తమ ప్రభుత్వంలో 16 లక్షల ఎకరాలుగా ఉన్న నిషేధిత జాబితా ఇప్పుడు 1,16 లక్షల ఎకరాలకు చేరిందన్నారు. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 40 మంది ఉపాధ్యాయులు, విద్యాధికారుల బృందాన్ని సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు అంతర్జాతీయ ఎక్స్పోజర్ పర్యటనలో భాగంగా సింగపూర్కు పంపుతోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సింగపూర్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లితో సహా 19 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సమావేశాల సమీక్ష విందాం. సమీక్షకులు శ్రీ గుర్రం రామ్మోహన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్.
1: తెలంగాణ శాసనమండలి సమావేశం ఈరోజు ఉదయం 10 గంటలకు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 2.5 సంవత్సరాల్లో 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించినట్లు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 720 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ప్రజాపాలనలో ప్రతి పేదవారికి ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 13 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు, రెండవ విడత 2 లక్షల ఇళ్లు మంజూరు చేశారని చెప్పారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి మొదటి విడత 3,500, రెండవ విడత 2,000 ఇళ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ కార్పొరేషన్లో ఇందిరమ్మ టౌన్షిప్లను నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నెల్లికల్లు ఎత్తిపోతల ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సభ్యులు ఎం కోటిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 2 దశల్లో కాకుండా 1 దశలో పూర్తి చేసి మొత్తం 24,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమైన నిధులు కేటాయించినట్లు మంత్రి గుర్తు చేశారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రమాదవశాత్తు మరణించినా, సహజ మరణం పొందినా ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సభ్యులు పింగళి శ్రీపాల్రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ప్రమాదవశాత్తు మరణించిన ప్రభుత్వోద్యోగులకు 1 కోటి రూపాయలు చెల్లిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇప్పటికే నగదురహిత వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. మానవీయ కోణంలో ఆలోచించి ప్రజాప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు అండగా ఉందని చెప్పారు. ఇమామ్, మౌజంలకు గౌరవ వేతనం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ చెప్పారు. సభ్యులు తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇమామ్, మౌజంలకు గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 5,000 రూపాయలు చెల్లిస్తున్నట్లు చెప్పారు.

0: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16,500 ఇమామ్లు, మౌజంలకు 2024-25లో 160 కోట్ల రూపాయలు, 2025-26 సంవత్సరంలో 96 కోట్ల రూపాయలు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. రైతులకు సబ్సిడీపై నాణ్యమైన పరికరాలు సరఫరా చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులు కోరుకున్న పరికరాలు సరఫరా చేస్తున్నామని చెప్పారు. సిపిఐ సభ్యులు నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, అధికారులు, ఆదర్శ రైతులతో కూడిన కమిటీ నిర్ణయించిన పరికరాలు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థల నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం రైతులకు సబ్సిడీ పేరిట నాసిరకం పరికరాలు సరఫరా చేసిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వాడుకోకపోవడంతో గతంలో రైతులకు పరికరాలు సరఫరా చేయలేదని గుర్తు చేశారు. రేషన్ దుకాణాల ద్వారా ప్రస్తుతం సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సభ్యులు ప్రొఫెసర్ ఎం కోదండరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, రేషన్ దుకాణాల ద్వారా చక్కెర, నూనె, పప్పులు, గోధుమలు పంపిణీ చేసే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. ప్రజల అవసరాల దృష్ట్యా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందని గుర్తు చేశారు. 1,06,00,000 మంది రేషన్ కార్డులు పొందిన వారికి సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకోలేదని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సభ్యులు డి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఎట్టి పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతుల పక్షాన నిలబడుతుందని చెప్పారు. ఆర్డీఎస్ఎస్ పథకాన్ని ఒప్పుకోలేదని, రైతులకు అండగా ఉండాలన్న సంకల్పంతో ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. డిమాండ్కు అనుగుణంగా వ్యవసాయ రంగానికి, గృహావసరాలకు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. థర్మల్, జల విద్యుత్తో పాటు సోలార్ పవర్ను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. జీవో నెంబర్ 81 ప్రకారం 61 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత సర్వీసులో కొనసాగిన 3,797 మంది వీఆర్ఏల పిల్లలకు కారుణ్య నియామకాలు కల్పించే అంశం పరిశీలనలో ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సభ్యులు డి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, 16,758 మంది వీఆర్ఏలను ఇతర శాఖల్లో నియమించామని స్పష్టం చేశారు. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 గత సంవత్సరం నవంబర్ 11 నుంచి అమలు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. బీజేపీ సభ్యులు ఎం కొమరయ్య అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఇంధన ప్రాజెక్టుల కోసం మార్గదర్శకాలు, విధి విధానాలు ఎనర్జీ పాలసీలో పేర్కొన్నట్లు గుర్తు చేశారు. గ్రీన్ ఎనర్జీ పాలసీలో సోలార్, విండ్, బయోమాస్, బ్యాటరీ ఎనర్జీ ఉన్నట్లు వివరించారు. మున్సిపల్ చట్ట సవరణ 4వ బిల్లు 2026ను ముఖ్యమంత్రి పక్షాన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ప్రవేశపెట్టే ఉద్దేశాలను, లక్ష్యాలను వివరించారు. ట్రాన్స్జెండర్లకు ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పించేందుకు ఈ బిల్లు తెచ్చినట్లు వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్జెండర్లకు ప్రాతినిధ్యం లభిస్తుందని, ఇప్పటివరకు ఉన్న 5 మంది కోఆప్షన్ సభ్యుల సంఖ్య బిల్లు చట్టరూపం దాల్చితే 6 మందికి పెరుగుతుందన్నారు. సభను చైర్మన్ శనివారానికి వాయిదా వేశారు.
1: మీరింతవరకు తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సమావేశాల సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీ గుర్రం రామ్మోహన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పఠనం శ్రీ గోపగోని సప్తగిరి. ఇప్పుడు శాసనసభ సమావేశాల సమీక్ష విందాం. సమీక్షకులు శ్రీ సతీష్, సీనియర్ జర్నలిస్ట్.
0: తెలంగాణ శాసనసభ సమావేశాలు శుక్రవారం 5వ రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగాయి. రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఆకర్షించేందుకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, బయో ఆసియా సదస్సు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రోడ్ షోలు, నెట్వర్క్ కాన్ఫరెన్స్లు ప్రణాళికబద్దంగా నిర్వహిస్తున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు తెలిపారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నోడల్ అధికారులతో ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాలపరిమితితో కూడిన సింగిల్ విండో క్లియరెన్స్లు, ల్యాండ్ అలొకేషన్, ఇన్సెంటివ్స్, ప్లగ్ అండ్ ప్లే మోడల్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు శ్రీధర్బాబు వివరించారు. గడిచిన 2 ఏళ్లలో తమ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు, కంపెనీలతో 108 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని వెల్లడించారు. గత తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో కుదుర్చుకున్న 75 ఎంఓయూల్లో 17 ప్రాజెక్టులు ఇప్పటికే ఆపరేషన్లోకి వచ్చాయని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. 2 ఏళ్లలో దావోస్ పర్యటనలో కుదుర్చుకున్న ఎంఓయూల్లో 45% ఇప్పటికే గ్రౌండింగ్ అయ్యాయని మంత్రి చెప్పారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. హైదరాబాద్పై ఒత్తిడి తగ్గించేందుకు నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ వంటి టైర్ 2 పట్టణాల్లో ఐటీ కంపెనీలను విస్తరింపజేస్తున్నట్లు శ్రీధర్బాబు వెల్లడించారు. డేటా సెంటర్ల ఏర్పాటు సందర్భంగా అవసరమైన నీరు, విద్యుత్తు డిమాండ్ను కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉందని సభ్యులు దానం నాగేందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మినహా మిగతా ఉమ్మడి జిల్లాల్లో ఐటీ టవర్లు ఏర్పాటు చేయాలని బీజేపీ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తించాలని, పాఠ్యాంశాల్లో చేర్చాలని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

సాయుధ పోరాటం లేకపోతే తెలంగాణ ఏర్పడేది కాదని ఆయన స్పష్టం చేశారు. నిజాం వ్యతిరేక పోరాటంలో కుమ్రం భీం అసూలుబాశారని బీజేపీ సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. షాద్నగర్ నియోజకవర్గంలో ప్రతిపాదించిన సిద్ధాపూర్ పంపింగ్ యార్డు ప్రతిపాదనను విరమించుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు.

0: ఉంటేనే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందని బీజేపీ సభ్యులు పాయల్ శంకర్ అన్నారు. విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది అనర్హులు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకుంటుండడం బాధాకరమని మంత్రి శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. జనగణన 2027 సందర్భంగా కులగణన కూడా చేస్తామని కేంద్రం ప్రకటించడం హర్షణీయమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందుకు అనుగుణంగా గృహ సర్వే చేసినా ఎస్సీ ఎస్టీలనే సర్వే చేశారన్నారు. దేశంలో బలహీన వర్గాల వారి సంఖ్య ఎంత ఉందా తెలియాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం అన్నారు. మంత్రిగా ఉన్న ఒక బీసీ మహిళ మంత్రిని బర్తరఫ్ చేయడం విచారకరమని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీసీ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. 4 అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్, తెలంగాణ ప్రజా విశ్వాసం సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ మున్సిపల్ చట్టం 2026 సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. మున్సిపల్ చట్టంలో కొన్ని సవరణలు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ట్రాన్స్జెండర్లకు మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యులుగా నియమించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ అమలు చేయనందుకు నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రజాప్రభుత్వం సామాజిక ఆర్థిక సర్వే సమగ్రంగా నిర్వహించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ సర్వే దేశానికి ఆదర్శమని ఆయన స్పష్టం చేశారు. దేశమంతా కూడా తెలంగాణ మోడల్ను ప్రశంసిస్తున్నాయని డిప్యూటీ సీఎం వివరించారు. జనగణనలో కులగణన చేయకుండా బలహీన వర్గాలను కేంద్రం మోసం చేస్తోందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. జీడీపీలో బీసీల పాత్ర కీలకమని మంత్రి సీతక్క అన్నారు. బీసీల కులగణన ఖచ్చితంగా జరగాలని అన్నారు. జనగణనలో బీసీ గణన కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన దేశానికే రోల్ మోడల్ అని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం స్పష్టం చేశారు. సామాజిక న్యాయం లక్ష్యంతో తమ ప్రభుత్వం కులగణను విజయవంతంగా నిర్వహించిందని ఆయన చెప్పారు. 2027 జనగణనలో బీసీ ఓబీసీ కులగణన తప్పనిసరిగా చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కులాల మధ్య అసమానతలు గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. సుప్రీంకోర్టు విధించిన 50% రిజర్వేషన్ల పరిమితిపై స్పష్టత రావాలంటే దేశవ్యాప్తంగా బీసీల సంఖ్య తేలాలని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో బీజేపీ సభ్యులు పాయల్ శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎలా తగ్గిందని ప్రశ్నించారు. బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. బీసీ సప్లాన్కు ఎన్ని నిధులు కేటాయించారని బీజేపీ సభ్యులు మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. ఈ సమీక్ష రాసే సమయానికి సభ కొనసాగుతోంది.
1: మీరింతవరకు శాసనసభ సమావేశాల సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీ సతీష్, సీనియర్ జర్నలిస్ట్, పఠనం శ్రీ గోపగోని సప్తగిరి. ఈనాటి తెలంగాణ శాసనమండలి శాసనసభ సమావేశాల సమీక్ష ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సమయం 8:15 దాటి 9 సెకండ్లు. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి అమరవాణి.

సర్వప్రథమం ఆకాశవాణి శ్రోతృభ్యః అభివాదనం. అద్య గణపత్యుపాసనాయాం జ్ఞానవిజ్ఞానయోః స్వరూపం తథా ఆధునిక సమాజే తస్య వైశిష్ట్యం ఉద్దిశ్య సంస్కృతభాషాయాం కించిత్ శృణ్మః. ప్రథమం ప్రార్థనాశ్లోకేన అహం ప్రారంభం కర్తుమిచ్చామి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ గణపతయే నమః. భారతీయ సంస్కృతౌ దేవతారాధన కేవలం ధార్మిక కర్మ నా అపితు మానవీయ జీవనస్య నైతిక సాంస్కృతిక బౌద్ధిక వికాసస్య సాధనమపి అస్తి. తత్ర భగవాన్ గణపతిః బుద్ధేహే విద్యాయాః వివేకస్య సృజనశీలతయా చ అధిష్ఠితా ఇతి భారతీయ పరంపరాయాం ప్రసిద్ధ. గణపత్యథర్వశీర్ష

వచ్చే త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి ఇది స్పష్టతయా ప్రతిపాదితం. అత్ర విజ్ఞానం ఇది పదం కేవలం ఆధునిక ప్రయోగశాలాసు క్రియామానస్య వైజ్ఞానిక జ్ఞానస్య పర్యాయ నా, అపితు విశేష జ్ఞానం నిశ్చయాత్మక బుద్ధిహి యదార్థ వివేకశ్చ ఇత్యర్థాన్ సూచయతి. తైతిరీయోపనిషది అపి అన్యోంతరా ఆత్మా విజ్ఞానమయ ఇది విజ్ఞానమయాత్మన స్వరూపం వివృణోతి. అతః ప్రస్తుతకాలే గణపతేః విజ్ఞానమయత్వం గణపత్యథర్వశీర్షస్య తైతిరీయోపనిషదః ఋగ్వేదస్య గణేశపురాణస్య చ ఆధారైః వివేచ్యతే. గణేశస్య మూర్తిస్వరూపే నిహితానాం ప్రతీకానాం గజముఖం ఏకదంతత్వం విశాలకర్ణౌ లంబోదరత్వం మూషకవాహనత్వం బుద్ధి బౌద్ధికదృష్ట్యా విశ్లేషణం క్రియతే. అంతే ఆధునిక శిక్షాయాం వైజ్ఞానిక దృష్టికోణే తంత్రజ్ఞానయుగే పర్యావరణ చింతనే చ వినాయకతత్వస్య ప్రాసంగికత నిరూప్యతే. భారతీయ దర్శన పరంపరాయాం జ్ఞానస్య మహత్వం సర్వోపరి అస్తి. అజ్ఞానస్య నివారణం జ్ఞానస్య ప్రకాశేన ఏవ సంభవతి. జ్ఞానం యదా యదార్థ వివేకేన పరీక్షణేన తర్కేన అనుభవేన చ సంయుక్తం భవతి తదా తత్ విజ్ఞానరూపం ధారయతి. గణపతిః భారతీయ జనజీవనే సర్వప్రథమం స్మరణీయః దేవతా ఇతి ప్రసిద్ధః. ప్రత్యేకస్య శుభకార్యస్య ఆరంభే శ్రీగణేశాయ నమః ఇతి ఉచ్చారణం క్రియతే. అస్య పుష్టతః కేవలం ధార్మిక భావనా నాస్తి, కార్యారంభాత్ పూర్వం బుద్ధేః వివేకస్య యోజనాయాః విఘ్న నివారణస్య చ ఆవశ్యకత అస్తి ఇతి గూఢ సందేశః అపి నిహితః అస్తి. గణపత్యథర్వశీర్షే గణపతిః పరబ్రహ్మస్వరూపేణ వర్ణితః ఇతి ద్రష్టుం శక్యతే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి. అత్ర గణపతిః సృష్టేః కర్త ధారకః సంహర్తా చ ఇతి విశ్వతత్వేన ప్రతిపాద్యతే. తతః పరం అన్యే శ్లోకానపి వక్తుం శక్నోమి. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః, త్వం ఆనందమయస్త్వం బ్రహ్మమయః, త్వం సచిదానంద ద్వితీయోసి, త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి ఇతి మంత్రే గణపతిః జ్ఞానమయః తదా విజ్ఞానమయః ఇతి ఘోషితః. ఏష ఏవ వినాయకః విజ్ఞానమయః జ్ఞానమయః ఇతి వక్తుం శక్యతే. ఇదానీం వినాయక ఇతి శబ్దస్య వ్యుత్పత్తిః పశ్యామ. వినాయకః ఇతి నామ గణపతేః ప్రసిద్ధేషు నామసు అన్యతమం. వి ఉపసర్గపూర్వకాత్ నీ ధాతోః నువుల్ ప్రత్యయే కృతే వినాయక ఇతి రూపం నిష్పద్యతే. ఇతి వ్యుత్పత్తి దృష్ట్యా వివేచనం క్రియతే. సామాన్యతః వినాయకః ఇత్యస్య అర్థః విశేషేణ నాయకః మార్గదర్శకః నేతృత్వకర్త ఇతి స్వీక్రియతే. గణపతిః గణానాం నాయకః ఇతి భావః అపి తస్య నామ్ని అంతర్నిహితః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం పరస్రవస్తవం ఋగ్వేదః అస్తి. అత్ర గణపతిః ఇతి పదం గణానాం నేతారం సూచయతి. వైదికపరంపరాయాం గణపతి శబ్దస్య ప్రయోగే ప్రాచీనః అస్తి. గణేశస్య విశిష్టమూర్తిరూపం తు ఉత్తరకాలీన పురాణపరంపరాయాం అధికం వికసితం అభవత్. గణపత్యథర్వశీర్షే విజ్ఞానమయత్వం గణపత్యథర్వశీర్షం గణపతేః దార్శనికస్వరూపం ప్రతిపాదయత్సు ప్రముఖేషు గ్రంథేషు అన్యతమం. అస్మిన్ గణపతిః బ్రహ్మ ఆత్మ చైతన్యం జ్ఞానం విజ్ఞానం చ ఇతి బహుభిః రూపైః నిరూపితః ప్రముఖః మంత్రః. త్వం జ్ఞానమయో విజ్ఞానమయో అసి ఇతి మంత్రః ఉచ్యతే. అస్య సరళః భావః హే గణపతే త్వం జ్ఞానస్వరూపః అసి విజ్ఞానస్వరూపశ్చ అసి. అత్ర జ్ఞానం సామాన్యబోధం సూచయతి. విజ్ఞానం తు విశేషజ్ఞానం యథార్థజ్ఞానం వివేకపూర్ణం నిశ్చయాత్మక జ్ఞానం చ సూచయితుం శక్నోతి. అతః గణపతిః కేవలం పుస్తక విద్యాయాః దేవతా న అపితు జ్ఞానస్య సమ్యగ్ ఉపయోగస్య ప్రతీకః. అత్ర జ్ఞాన విజ్ఞానయోః భేదః కః? భారతీయ దర్శన పరంపరాయాం జ్ఞాన విజ్ఞాన

ఉభయోః సూక్ష్మః భేదః దృశ్యతే. జ్ఞానం నామ వస్తునః సామాన్యబోధః, విజ్ఞానం నామ వస్తునః విశేషతః పరీక్షణపూర్వకం యథార్థబోధః. ఉదాహరణతః అగ్నేః అస్తిత్వస్య బోధః జ్ఞానం. అగ్నేః తాపమానం దహనశక్తిః ఊర్జాపరివర్తనం ఉపయోగః చ పరీక్షణపూర్వకం జ్ఞాతుం విజ్ఞానం ఇతి ఆధునికదృష్ట్యా ఉదాహరణం దాతుం శక్యతే. అనంతరం గణేశస్య మూర్తిస్వరూపే విజ్ఞానదృష్టిః అపి వక్తుం శక్నోమి. గణేశమూర్తిః భారతీయ ప్రతీకశాస్త్రస్య ఉత్కృష్టం ఉదాహరణం. తస్య ప్రత్యేకమంగే ఏకః సాంకేతికః సందేశః నిహితః ఇతి పరంపరాగత వ్యాఖ్యా అస్తి. ఉదాహరణార్థం గజముఖం. గజః భారతీయ పరంపరాయాం స్మరణశక్తేః ప్రజ్ఞాయాః సామర్థ్యస్య చ ప్రతీకరూపేణ వ్యాఖ్యాయతే. గణేశస్య గజముఖం మనుష్యే బుద్ధేః విస్తారం సూచయితుం శక్నోతి. ఆధునిక శిక్షాయాం కేవలం సూచనా సంగ్రహః పర్యాప్తః నాస్తి. సూచనాం విశ్లేష్య నిర్ణయం కర్తుం క్షమత ఆవశ్యకత అస్తి. గజముఖం తస్యైవ వివేకపూర్ణ బుద్ధేః ప్రతీకత్వేన ద్రష్టుం శక్యతే. అనంతరం అన్యః ఉదాహరణ విశాలకర్ణౌ ఇది నామ అస్తి. గణేశస్య విశాలౌ కర్ణౌ అధికం శృణు అల్పం వద ఇతి జీవన సందేశస్య ప్రతీకారూపేణ లోకప్రియతయా వ్యాఖ్యాయేతః వైజ్ఞానిక చింతనే శ్రవణం ప్రశ్నకరణం మతానాం గ్రహణం ప్రమాణధారితం పరీక్షణం చ అత్యంత మహత్వపూర్ణం. తథైవ చ ఏకదంతః ఇతి పదమస్తి. గణేశస్య ఏకదంతత్వం ఏకాగ్రతయాః ప్రతీకత్వేన వ్యాఖ్యాయితుం శక్యతే. బహుషు విషయేషు మనః విక్షిప్య లక్ష్య విస్మరణం భవతి. వైజ్ఞానికానుసంధానాయ తు ఏకాగ్రత అత్యావశ్యకీ ఇతి వక్తుం శక్యతే. ఇతోపి లంబోదరః. లంబోదరః ఇతి నామ సర్వానుభవానాం ధారణశక్తిం సూచయితుం శక్యతే. జ్ఞానం కేవలం ప్రాప్తవ్యం నా, అపితు తస్య పాచనం విశ్లేషణం సమ్యక్ ఉపయోగశ్చ కరణీయః. మూషకవాహనం. మూషకః చంచలతాయాః ప్రతీకః ఇతి సాంకేతిక వ్యాఖ్యా దృశ్యతే. గణేశస్య మూషకవాహనత్వం చంచలం మనః బుద్ధ్యా నియంత్రితం భవేత్ ఇతి సందేశం దదాతి. అతః గణేశమూర్తిః కేవలం ధార్మిక ప్రతిమా న, అపితు మానవీయ బుద్ధేః అనుశాసనస్య దృశ్యపాఠః ఇతి వ్యాఖ్యాతుం శక్యతే. అత్ర గణేశపూజాయాం ప్రచలతే స్తోత్రే అపి అస్తి వక్రతుండ మహాకాయ ఇత్యాది శ్లోకః. తస్మిన్ శ్లోకే నిర్విఘ్నం కురు మే దేవ ఇత్యత్ర విఘ్నః ఇతి కేవలం బ్రహ్మబాధ, విఘ్నః ఇతి కేవలం బాహ్యబాధ న, అజ్ఞానం ఆలస్యం అసావాదనత నిర్ణయ దౌర్బల్యం భయం అహంకారః ఇత్యాదయః ఆంతరిక విజ్ఞాః అపి మానవస్య ప్రగతిం బాధంతే. అతః గణేశోపాసన ఆత్మాన శాసనస్య తదా బుద్ధిశుద్ధేః సాధనమపి భవితుమర్హతి. తథైవ చ ఆధునిక సమాజే వినాయకతత్వస్య ప్రాసంగికత అవశ్యం ఇతి అహం వక్తుం శక్నోమి. కిమర్థమితి చేత్ వర్తమాన సమాజే సూచన అత్యంత వేగేన ప్రసృతా భవతి. సామాజిక మాధ్యమాని కృత్రిమ బుద్ధిమత్త డిజిటల్ తంత్రజ్ఞానం ఇత్యాదిభిః కరణైః మానవస్య సమక్షం సూచనా సముద్రః అస్తి. అద్య విజ్ఞానస్య ప్రముఖేషు శ్రోత్రేషు కృత్రిమ వృద్ధిః AI ఇత్యస్య మహత్వం వర్ధమానమస్తి. AI మహతీ సూచనా సంచయ క్షమత విశ్లేషణ శక్తిః తదా సమస్యా సమాధాన క్షమత ప్రదర్శయతి. కింతు మానవస్య వివేకః నైతికత ఉదారత నైతికత ఉత్తరాదాయిత్వ బోధః చ తంత్రజ్ఞానస్య సమ్యగుపయోగాయ ఆవశ్యకాః. అత్ర గణపతేః జ్ఞానమయత్వం విజ్ఞానమయత్వం చ ఆధునిక ప్రసంగే మహత్పూర్ణా భవతి ఇతి వక్తుం శక్యతే. తథైవ చ గణేశః పర్యావరణ చింతనం గణపత్యథర్వశీర్షే త్వం భూమురాపోః ఇతి. వినాయకః చింతనం పరీక్షణం నిశ్చయః ప్రయోగః జ్ఞానస్య ఉపయోగః విశాలకర్ణౌ శ్రవణస్య ఏకదంతః ఏకాగ్రతాయాః గజముఖం ప్రజ్ఞయాః.

లంబోదరః అనుభవధారణాయాః మూషికః చంచల మనసః ప్రతీకత్వేన వ్యాఖ్యాయతే. అతః వినాయకః కేవలం విఘ్నహర్తా న, విచారస్య మార్గదర్శకః, వివేకస్య ప్రేరకః, జ్ఞానస్య సంరక్షకః, విజ్ఞానస్య సాంకేతక ప్రతినిధిశ్చ ఇతి ఆధునికదృష్ట్యా ప్రతిపాదయితుం శక్యతే. సూచనాం పరీక్ష సత్యాసత్య నిర్ణయః కరణీయః. అస్మిన్ సందర్భే గణపతేః విజ్ఞానమయత్వం అత్యంతం ప్రాసంగికం. అతః యథార్థతయా వక్తుం శక్యతే వినాయకః విజ్ఞానమయః ఇతి విషయః భారతీయ దార్శనిక పరంపరాయాః తదా ఆధునిక వైజ్ఞానిక చింతనస్య మధ్యే ఏకం రోచకం సేతురూపం నిర్మాతి. అతః గణేశస్య విజ్ఞానమయత్వం ఆధునిక సైన్స్ ఇత్యస్య ప్రత్యక్ష సమతుల్యత ఇతి నా స్వీకరణీయం. అపితు ప్రాచీన భారతీయ చింతనే విద్యమానస్య వివేకస్య నిశ్చయాత్మక జ్ఞానస్య తర్కస్య పరీక్షణశీలతయాః బుద్ధేః చ ప్రతీకరూపేణ గణేశతత్వం పఠనీయం. అతః యథార్థతయా వక్తుం శక్యతే జ్ఞానస్య స్వరూపం వినాయకః, విజ్ఞానస్య ప్రేరణ వినాయకః, వివేకస్య ఆధారః వినాయకః, విఘ్ననివారణస్య శక్తిః వినాయకః, మానవకల్పనస్య మార్గదర్శకః వినాయకః. ఏవమేవ వినాయకః విజ్ఞానమయః జ్ఞానమయః ఇతి సంకల్పన ప్రాచీన భారతీయ జ్ఞానపరంపరాయాం ఆధునిక వైజ్ఞానిక దృష్ట్యా సహ సంయోజయితుం సమర్థః భవతి. ఈ ప్రసంగం సంస్కృతంలో మాట్లాడాను, ఇప్పుడు తెలుగులో పునః సమీక్షిస్తే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయాలు: భారతీయ సంస్కృతిలో దేవతారాధన కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు, అది మానవ జీవితంలోని నైతిక సాంస్కృతిక మేధో వికాసానికి కూడా ఒక సాధనం. అందులో గణపతి బుద్ధికి, విద్యకు, వివేకానికి, సృజనాత్మతకు అధిపతిగా భారతీయ సాంప్రదాయాల్లో ప్రసిద్ధి చెందారు అని చెప్పడం జరిగింది. భారతీయ ప్రజా జీవితంలో గణపతి మొదటగా స్మరించవలసిన దేవతగా ప్రసిద్ధి చెందాడు. ప్రతి శుభకార్య ప్రారంభంలో శ్రీ గణేశాయ నమః అని ఉచ్చరిస్తాం, ఇదందరికీ తెలిసిందే. దీని వెనుక కేవలం మతపరమైన విశ్వాసమే కాకుండా ఏ కార్యాన్ని ప్రారంభించే ముందైనా బుద్ధి, వివేకం, ప్రణాళిక, విఘ్న నివారణ అవసరం అనే గూఢమైన సందేశం కూడా ఉంది. సాధారణంగా వినాయకుడు అంటే ప్రత్యేకమైన నాయకుడు, మార్గదర్శకుడు, నాయకత్వం వహించేవాడు అనే అర్థాలను స్వీకరించవచ్చు. ఋగ్వేదంలో కూడా గణపతి అనే పదం గణాలకు నాయకుడిని సూచిస్తుంది. వైదిక సాంప్రదాయంలో గణపతి అనే పదప్రయోగం చాలా ప్రాచీనమైనది. అయితే గణేశును ప్రత్యేకమైన మూర్తి రూపం తరువాత పురాణ సాంప్రదాయాల్లో మరింతగా అభివృద్ధి చెందింది. అందువల్ల గణపతి కేవలం పుస్తక విద్యకు దేవుడు మాత్రమే కాదు, జ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడానికి కూడా ప్రతీకగా నిలుస్తారు. అలాగే జ్ఞానం మరియు విజ్ఞానం ఈ రెండింటికి మధ్య భేదం కూడా చెప్పడం జరిగింది. భారతీయ తాత్విక సాంప్రదాయంలో జ్ఞానం విజ్ఞానం మధ్య సూక్ష్మమైన భేదం కనిపిస్తుంది. ఈ భేదం ఏమిటంటే జ్ఞానం ఒక వస్తువు గురించి సాధారణ అవగాహన తెలుపుతుంది, విజ్ఞానం ఆ వస్తువు గురించి ప్రత్యేకంగా పరీక్షించి యథార్థంగా తెలుసుకోవడాన్ని విజ్ఞానం అంటాం. ఉదాహరణ కూడా పొందుపరచడం జరిగింది. అగ్ని ఉందని తెలుసుకోవడం జ్ఞానం. అగ్ని యొక్క ఉష్ణోగ్రత, దహన శక్తి, శక్తి మార్పిడి, దాని ఉపయోగాలు, ఎలా ఉపయోగించుకుంటాం అగ్నిని, కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకోవడాన్ని అధిక దృష్టితో చూడడాన్ని విజ్ఞానం అని చెప్పవచ్చు. గణేశుని మూర్తి స్వరూపంలో కూడా విజ్ఞానం ఉందని ఆ దృష్టితో మనం చూస్తే కనిపిస్తుంది. గణేశుని మూర్తి భారతీయ ప్రతీక శాస్త్రానికి, ప్రతీక ప్రతిమ అంటే విగ్రహం, ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆయన శరీరంలోని ప్రతి అవయవంలో ఒక సంకేతాత్మక సందేశం ఉందని సాంప్రదాయాల్లో వివరిస్తారు. గజముఖము, గణేశుని గజముఖము మానవులోని విస్తృతమైన బుద్ధికి ప్రతీకగా భావించవచ్చు. ఆధునిక విద్యలో కేవలం సమాచారాన్ని సేకరించడం సరిపోదు, సమాచారాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకునే సామర్థ్యం అవసరం. గజముఖాన్ని అలాంటి వివేకపూర్వకమైన బుద్ధికి ప్రతీకగా చూడవచ్చు. విశాలమైన చెవులు, గణేశుని పెద్ద చెవులను ఎక్కువ విను తక్కువ మాట్లాడు అనే జీవన సందేశానికి ప్రతీకగా ప్రజాదరణ పొందిన వివరణం ఉంది. శాస్త్రీయ ఆలోచనలో వినడం, ప్రశ్నించడం, వివిధ అభిప్రాయాలను స్వీకరించడం, ఆధారాల ఆధారంగా వాటిని పరిశీలించడం చాలా ముఖ్యమని తెలియబడుతుంది. ఏకదంతం అనగా

0: ఇది దేనికి ప్రతీక? గణేశుని ఏకదంతత్వాన్ని ఏకాగ్రతకు ప్రతీకగా అర్థం చేసుకోవచ్చు. అనేక విషయాల మధ్య మనస్సును విభజించుకోవడం వల్ల లక్ష్మ్యాన్ని మర్చిపోయే అవకాశం ఉంది. శాస్త్రీయ పరిశోధనకు ఏకాగ్రత అత్యంత అవసరం. ఇలా ఈ విధంగా ఆయన యొక్క గణేశుని మూర్తి స్వరూపంలో కూడా విజ్ఞానాన్ని మనం చూడవచ్చు. అందువల్ల గణపతి యొక్క విజ్ఞానమయత్వంను గణపత్యథర్వ శీర్షం తైత్రీయోపనిషత్ ఋగ్వేద గణేశ పురాణాల్లో కూడా విశ్లేషించబడింది. కావున గణేశతత్వంలోని తాత్విక క్రమాన్ని ఈ విధంగా వివరించవచ్చు. జ్ఞానం అనేదానికి, విజ్ఞానం అనేదానికి గణేశుడి యొక్క ప్రతిమ ఎంతో మార్గదర్శకంగా నిలుస్తుంది. వినాయకుడు కేవలం విఘ్నహర్త మాత్రమే కాదు అని ఆధునిక దృష్టిలో ఆలోచనకు మార్గదర్శకుడని కూడా గ్రహించవలసిందిగా చెప్పుకున్నాం. చివరిగా, ఆధునిక సమాజంలో గణేశారాధన యొక్క సందేశం కేవలం విఘ్నాలను తొలగించు అనే స్థాయిలో మాత్రమే ఉండకూడదు. అది మరింత విస్తృతమైన సందేశంగా ఉండాలి. అందువల్ల యథార్థంగా చెప్పుకుంటే జ్ఞానస్వరూపం వినాయక అని చెప్పుకోవాలి. ఈ విధంగా వినాయక, జ్ఞానమయ, విజ్ఞానమయ అనే భావన ప్రాచీన భారతీయ జ్ఞాన సాంప్రదాయాన్ని ఆధునిక శాస్త్రీయ దృక్పథంతో అనుసంధానించవలసిన శక్తివంతమైన భావనగా నిలుస్తుందని కోరుకుంటున్నాను. మరొక 2-3 రోజుల్లో వినాయక చతుర్థి రాబోతుంది. కావున ఆకాశవాణి శ్రోతలందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఓం స్వస్తి.
1: ఇంతవరకు మీరు అమరవాణి సంస్కృత కార్యక్రమంలో వినాయక, జ్ఞానమయ, విజ్ఞానమయ ఈ అంశం గురించి డాక్టర్ జి ధనుంజయ్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం. మీరు వింటున్న ఈ పాట జై చిరంజీవ చిత్రంలోనిది.

మీరు వింటున్నారు మధుర గీతాలు. ఇప్పుడు విందాం అవే కళ్ళు చిత్రంలో ఘంటసాల పితాపురం ఆలపించిన కొసరాజు గీతం.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వచ్చే గురువారం 17/9/2026 సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వేరుశనగ పంటలో సమగ్ర సస్యరక్షణ అనే అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యారాణి గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324048 మరొక ఫోన్ నంబర్ 2324085 ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు. మీరు వింటున్నారు మధుర గీతాలు. ఇప్పుడు శ్రీకృష్ణ అర్జున యుద్ధం చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన పింగళగీతం విందాం. సంగీతం పెండ్యాలా.

మీరు వింటున్నారు మధుర గీతాలు. ఇప్పుడు భక్త ప్రహ్లాద చిత్రంలో పి. సుశీల ఆలపించిన దశరథి గీతం. సంగీతం ఎస్. రాజేశ్వరరావు.

మధురగీతాల్లో తర్వాతి పాట గోవుల గోపన్న చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన కొసరాజు గీతం. సంగీతం కెవి మహదేవన్.

0: పేరు వింటున్నారు మధుర గీతాలు. ఇప్పుడు విందాం అసత్యుడు చిత్తంలో మాధవ పెద్ది పిఠాపురం ఎస్ జానకి ఆలపించిన కొసరాజు గీతం. సంగీతం టి చలపతిరావు.
1: హ్

0: పెళ్ళాడి తూడమంట.
1: అవునన్నా కాదన్నా దాన్ని బాబొచ్చి పొమ్మన్నా గాని వదలకనే పడి ఉంటా.
0: నన్నే చూసి నవ్వింది, నాపై కన్ను వేసింది, బంగిని పల్లి మామిడి పండు బాగుందో హై బాగుంది.
1: అయితే మనం వెళ్ళొద్దాం.
0: ఎక్కడికంట?
1: ఆటల్ని అడిగేద్దాం.
0: ఏమనంట?
1: నిన్ను చూసి నవ్విందో, నన్ను చూసి నవ్విందో,
0: నిన్నైనా నన్నైనా అది చూసిందో నవ్విందో, ఇక తేల్చేద్దాం పద పదో.
1: చెత్త
0: చెత్త.

శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వచ్చే గురువారం 17/9/2026 సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వేరుశనగ పంటలో సమగ్ర శస్యరక్షణ అనే అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ బి దివ్యారాణి గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్స్ ఎస్టీడీ కోడు జత చేసి 0402324085 మరొక నెంబర్ 2324085 ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు. మధురగీతాల్లో తర్వాతి పాట చిక్కడు దొరకడు చిత్రంలో ఘంటసాల జానకి అలపించిన సి నారాయణరెడ్డి గీతం. సంగీతం టీవీ రాజు.

0: ముద్దుగా
1: సహబాష్
2: ముద్దు ముద్దుగా పలికితే ముచ్చాలు రాలు.

0: ఏ దొంగ దోచునో ఎవరికి తెలుసు.
1: వరే వరే
2: ఏ దొంగ దోచునో ఎవరికి తెలుసు, ఏ దొంగ

మీరు వింటున్నారు మధుర గీతాలు. తర్వాతి పాట గోపాలుడు భూపాలుడు చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన సి నారాయణరెడ్డి గీతం. సంగీతం ఎస్పి కోదండపాణి.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఇప్పుడు విందాం డాక్టర్ ఆనంది చిత్రంలో పి సుశీల బృందం ఆలపించిన దేవులపల్లి గీతం. సంగీతం కెవి మహదేవన్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 భావనలో ఆడంబరం గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళా శాసనం. 6:35 పొలం పనులు. 7:00 హైదరాబాద్ జిల్లా సమాచార సమగ్ర నివేదిక అందించేవారు శ్రీ పి నాగేంద్రబాబు. 7:15 ఉదయతరంగిణిలో వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించి కొన్ని వివరాలు. ఆ తర్వాత ఆరోగ్య జీవనం. ఆర్టిరియో వీనస్ పిస్టుల గురించి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పైడి రంగనాథన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నందిగుంట వెంకటేశ్వరరు గారి నాదస్వరం. 10:03 అందరికీ ఇన్సూరెన్స్ అనే అంశంపై ఓరియంటల్ ఇన్సూరెన్స్ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం. పరిచయకర్త నిహారా కానేటి గారు. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకంలో శ్రీపతి లలితాకుమారి గారి కథానిక దానం ధర్మం. 2:30 బాలానందం కార్యక్రమంలో భరత్ నగర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిరుతుండ చివరి భాగం చింది యక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం శేషాద్రి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. యాసంగిక అనువైన చిరుధాన్యాలు ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సైద్య విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ కె శేఖర్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వీరన్న భుగ్య. 8:03 ఆంగ్ల కార్యక్రమం. మినిట్స్ టు సేవ్ లైవ్స్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమం డాక్టర్ హరీష్ అయ్యవారి గారితో పరిచయం చేస్తున్నవారు జయంతి ఉప్పల గారు. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో అశ్విన్ ఎం దల్వీ గారి సుర్ బహార్. 10:30 విఠల్ రాజ్పుర గారిచే పక్వాజ్ వాద్యం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:48 దాటి 47 సెకన్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.